ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 23వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 13వ తేదీ శనివారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం. ఈనాటి మా కార్యక్రమాలకు స్వాగతం, సుస్వాగతం.

గంటల 55 నిమిషాలు అవుతోంది. చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. గడిచిన కాలంలో మానవుని అధ్యయనమే చరిత్ర. చరిత్రలో ప్రతిరోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుంది. అలాగే ఆ రోజు జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు, కొంతమంది ప్రముఖుల జనన మరణ విషయాలు తెలిపే కార్యక్రమం చరిత్ర పుటల్లో ఈరోజు. ఇక ఈరోజు విషయానికి వస్తే, ఈరోజు జూన్ 13వ తేదీ. ఈరోజుకున్నే ప్రత్యేకతలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజున ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ అల్బినిజం అవేర్నెస్ డేగా జరుపుకుంటారు. అల్బినిజం అనేది ఒక జన్యుపరమైన పరిస్థితి. ఇందులో శరీరంలో మెలనిన్ అనే వర్ణద్రవ్యం తక్కువగా ఉండడం వల్ల చర్మం, జుట్టు కళ్ళరంగు సాధారణం కంటే తెల్లగా కనిపిస్తుంది. అల్బినిజం ఉన్న వ్యక్తులు కూడా సమాజంలో సమాన అవకాశాలు, గౌరవం, హక్కులు పొందాలనే సందేశంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇక చరిత్రలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనల విషయానికి వస్తే, 1886వ సంవత్సరంలో కెనడాలోని వ్యాన్కూవర్ నగరం అధికారికంగా స్థాపించబడింది. ఇదే రోజున 1966వ సంవత్సరంలో అమెరికా సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన మరిందా ఆర్జినోవా తీర్పును వెలువరించింది. 1983లో అంతరిక్ష పరిశోధనలో భాగంగా పయనీర్ 10 సౌర వ్యవస్థను దాటి ప్రయాణించిన తొలి మానవ నిర్మిత వాహనంగా గుర్తింపు పొందింది కూడా ఇదే రోజున.

మన భారతదేశంలో జూన్ 13న జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలను ఇప్పుడు మనం పరిశీలిస్తే, 1885 జూన్ 13వ తేదీన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, సామాజిక సంస్కర్త కాశీనాథుని నాగేశ్వరరావు ఇదే రోజున జన్మించారు. ఆయన స్థాపించిన ఆంధ్ర పత్రిక తెలుగు జర్నలిజం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. 1997 జూన్ 13వ తేదీన భారతదేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో విపత్తు నిర్వహణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరంపై చర్చలు ప్రారంభమైంది కూడా ఇదే రోజున. జూన్ 13వ తేదీన భారత క్రీడా చరిత్రలో ఒక మధురమైన జ్ఞాపకాన్ని గుర్తు చేస్తుంది. 1983 క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా నాటింగ్హామ్లో జరిగిన మ్యాచ్లో భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడింది. ఆ మ్యాచ్లో భారత్ ఓడిపోయినప్పటికీ కెప్టెన్ కపిల్ దేవ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు పడగొట్టారు. అనంతరం అదే టోర్నమెంట్లో భారత్ ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించింది. అలాగే భారత క్రీడా ప్రపంచంలో జూన్ 13వ తేదీన సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటే, నీరజ్ చోప్రా వంటి భారత అథ్లెట్లు ప్రపంచ వేదికలపై దేశ ఖ్యాతిని పెంచుతూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇకపోతే ఇండియా మెన్స్ నేషనల్ ఫీల్డ్ హాకీ టీం ఒలింపిక్స్, ఆసియా క్రీడల్లో సాధించిన విజయాలు భారత క్రీడా చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయి. క్రికెట్, బ్యాడ్మింటన్, షూటింగ్, రెజ్లింగ్ వంటి క్రీడల్లో భారత క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో నిరంతరం విజయాలు సాధిస్తూ దేశ ప్రతిష్టను పెంచుతున్నారు. విజయం అనేది ఒక్కరోజులో రాదు, కానీ ప్రతిరోజు మనం చేసిన కృషి ఒకరోజు ఖచ్చితంగా విజయాన్ని తీసుకొస్తుంది. భారత క్రీడాకారుల విజయగాథలు మనందరికీ అదే సందేశాన్ని అందిస్తున్నాయి. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలలో భాగంగా ఇప్పటి వరకు చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమం విన్నారు. సమయం 6 గంటలకు వస్తుంది. ఈ ప్రభాత సమయాన ఒక మంచి దేశభక్తి గీతం విందాం.

శ్రోతలు ఇప్పటి వరకు అర్చనా కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం విన్నారు. సమయం 6:31 అవుతుంది. ఇప్పుడు విందాం కొర్రపాటి రమణయ్య గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధా.

0: శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం విశేష పఠన ఫలప్రద ఫలితం. యోగారూఢం యోగిరాజం యోగానంద ప్రదాయకం యోగ్య భక్తి సమర్పితం సాయినాథం గురుం భజే. భక్త శిఖామణులారా, బాగా వినండి. భారతీయ సంస్కృతిని తెలియపరిచే ఇతిహాసాలు ముఖ్యంగా చెప్పుకోదగినవి రెండు, ఒకటి రామాయణము, రెండవది మహాభారతము. అంతేకాక మరో విధముగా చెప్పాలంటే శిష్యులకు జ్ఞానోపదేశం కావించడి మరి రెండు ఉపదేశానుకూల సందేశానుకూల నిత్య పారాయణ కృతులు కలవు. అవి రెండును భారతంలోనివే. ఒకటి భగవద్గీత, రెండు విష్ణు సహస్రనామము. మొదటిది శ్రీకృష్ణుడు యుద్ధ సమయాన అర్జునునికి ఉపదేశం చేసి సంజయుని ద్వారా లోకానికి తందించినాడు. రెండవది భారత సంగ్రామము తర్వాత అంబసీయపై ఎండిన భీష్ముని ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ పాండవులకు ఉపదేశం చేస్తూ లోకాన్ని తరింపచేయుటకు చెప్పబడినది. ఎవరైతే నిత్యం విష్ణు సహస్రనామాన్ని పఠించారో వారి కోరికలు శీఘ్రముగా నెరవేరును అని చెప్పక తప్పదు. ఎందుకంటే అవి అంత మహిమ గలవని నుడివినారు. ఈ ప్రపంచంలో భగవద్గీతతో సమానమైన పవిత్ర గ్రంథం మరొకట్లేదు. ఇది కళ్యాణకారకము, ఉపయోగకరము, ప్రబోధకరము, జ్ఞానయోగ సంప్రాప్తి సిద్ధికై ఇది ఎంతో ఫలప్రదమైన గ్రంథము. భగవద్గీతను వర్ణించుటకు ఎవరికి అలివి కాదు. ఇది పరమ గోపనీయమైన గ్రంథము. దీని యందు సకల వేద సారము నిండి ఉన్నది. నిత్యం దీన్ని పారాయణం చేయబడినచో ఎప్పటికినప్పుడు కొత్త భావాలు ఉలమునందు వెలువలై ఉవికి వచ్చుచుండును. అందుచేత గీత నిత్య నూతనమైనది. ప్రతి పదమునందు ఒక నిగూఢమైన రహస్యము నిక్షిప్తమైనట్లుగా తోచుచుండును. ఇందులో ప్రతి శబ్దం ఒక ఉపదేశభరితముగా ఉండును. అందుచేత ప్రతి మానవుడు భగవద్గీతను ప్రతినిత్యం పఠించవలెను. కనీసం అందులో ఒక శ్లోకమైనా పఠించిన వారి జన్మ ధన్యమగునని సద్గురువులు చెప్పుచున్నారు. భగవద్గీతను కేవలము ముసలివారే చదవాలి అని కొందరు చెబుతారు, కానీ తప్పుగా భావించవచ్చును. పిల్లలు సైతము భగవద్గీతను పఠించి చిన్నతనము నుంచే విజ్ఞానం పొంది వారి జీవితాలను ముందు ముందు అవగాహన కలిగి జీవితంలో ఒడిదుడుకులను ఎలా పరిష్కరించుకొని జీవితాన్ని సాఫీగా సాగించుకొని సుఖంగా జీవించుటకు ఆస్కారము కలదు. కాన భగవద్గీతను చిన్నతనం నుంచే విద్యార్థులకు నేర్పించిన మంచిదని నా మనోభావన.
1: శ్రోతలు, ఇప్పటి వరకు కొర్రపాటి రమణయ్య గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధ విన్నారు. సమయం 6:35 అవుతుంది. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: వేసవిలో పశువుల సంరక్షణ. వేసవిలో సాధారణంగా పగటి ఉష్ణోగ్రతలు సరాసరి 35 నుంచి 40 సెంటీగ్రేడ్ డిగ్రీలు నమోదవుతాయి. వేసవిలో ఎండల తీవ్రత, అధిక ఉష్ణోగ్రత, వేడి గాలులు వీచడం వలన ఉష్ణతాపానికి గురై పాడి పశువులు తీవ్ర అనారోగ్యానికి అలాగే అసౌకర్యానికి లోను కావడమే కాకుండా వడదెబ్బకు కూడా గురవుతూ ఉంటాయి. ఆవుల కంటే గేదెలు ఉష్ణతాపానికి ఎక్కువగా గురవుతాయి. గేదెలు నలుపు వర్ణంలో ఉండడం వలన నలుపు ఉత్తమ ఉష్ణ గ్రాహకం కావడం వలన ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పశు పోషకులు వేసవి కాలంలో కొన్ని జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే పాడి పశువులు అనారోగ్యానికి గురి కాకుండా వడదెబ్బ బారిన పడకుండా సంరక్షించుకోవచ్చు. మారుతున్న వాతావరణ మార్పులకు అనుగుణంగా పశువులను శాస్త్రీయ యాజమాన్య పద్ధతిలో పెంచడం వలన వాటి ఉత్పాదక శక్తి తగ్గకుండా రైతు ఆశించిన ఫలితాలను పొందవచ్చు. అధిక ఉష్ణోగ్రత, గాలి ప్రసరణ సరిగ్గా లేకపోవడం, షెడ్లలో పశువులు అధిక సంఖ్యలో కిక్కిరిసి ఉండడం, అలాగే ఉక్కపోత, సరైన నీటి సౌకర్యం అందుబాటులో లేకపోవడం వలన పశువులు వడదెబ్బకు గురి కావడానికి అవకాశం ఉంటుంది. పశువులకు కూడా దాహం పెరుగుతుంది. పశువు తూలుతూ నడుస్తూ పడిపోవడం, శ్వాస కష్టమవడంతో రొప్పుతూ ఒక్కోసారి ఉన్నట్టుండి అపస్మారక స్థితికి వెళ్లి మరణిస్తూ ఉంటాయి. సాధారణంగా పశువు శరీర ఉష్ణోగ్రత 38.3 డిగ్రీల సెంటిగ్రేడ్ అయినా పాడి పశువుల సౌకర్యవంతమైన ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెంటిగ్రేడ్ మాత్రమే. ఈ ఉష్ణోగ్రతకు మించి వాతావరణ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఉష్ణతాపానికి గురవుతాయి. అధిక తేమ ఉన్నప్పుడు ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. కాబట్టి కేవలం ఉష్ణోగ్రత మాత్రమే కాకుండా తేమను కూడా పరిగణలోనికి తీసుకోవాలి. దీనివలన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది, నోటి నుంచి కూడా చొంగకారుతుంది, జీర్ణక్రియకు నెమరు వేయడానికి కావలసిన లాలాజలం కూడా లభించదు, ముట్టె ఎండిపోవడం, చర్మం సున్నితత్వం కోల్పోయి మందంగా అవడం కూడా గమనించవచ్చు. పశువులకు దాహం అధికంగా ఉండడంతో ఎక్కువ నీటిని కూడా తాగుతాయి. తాగిన నీరు చెమట రూపంలో బయటకు వచ్చి ఎలక్ట్రోలైట్స్ నష్టపోయి జీవక్రియలు మందగిస్తాయి. ఇంకా మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మూత్రం తక్కువగా కూడా వస్తుంది. శ్వాస, గుండె, నాడి వేగం కూడా పెరుగుతుంది. ఇంకా మేత సరిగ్గా తినకపోవడం వలన శరీరంలో గ్లూకోజ్ విలువలు తగ్గిపోతాయి. పశువులు క్రమంగా నీరసించి బలహీనంగా కూడా మారుతాయి. పశువు సరిగ్గా నడవలేక తూలుతూ పడుకోవడానికే ప్రయత్నిస్తాయి. జీవక్రియ తగ్గిపోవడం, ఆకలి మందగించడం, మేత తక్కువగా తీసుకోవడం వలన పాల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గిపోతుంది. వేసవిలో అధిక వేడి వల్ల పాల ఉత్పత్తి 10% వరకు తగ్గే అవకాశం ఉంది. ఒక గంట పాటు అధిక ఉష్ణోగ్రతకు గురైన ప్రభావం 10 రోజుల వరకు కొనసాగుతుంది. వేడి పశువు ఉత్పాదనపై దీర్ఘకాలికంగా ప్రభావితం చూపుతుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వలన ఇతర వ్యాధులు, పరాన్న జీవులు ఆశించే అవకాశం కూడా పెరుగుతుంది. ఇంకా పునరుత్పత్తి సామర్థ్యం మందగిస్తుంది. కొన్ని సమయాల్లో దాహంతో ఉన్న పశువులు మురికి గుంటలో ఉన్న నీటిని తాగడం వల్ల పారుడు వంటి జీర్ణకోశ వ్యాధులు కూడా సంభవిస్తాయి. అధిక వేడి వల్ల హార్మోన్ల ఉత్పత్తి సమతుల్యత లోపించడం వల్ల పునరుత్పత్తి కూడా కుంటుపడుతుంది. చూడి పశువుల్లో గర్భస్రావాలు సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా పశువులు సకాలంలో ఎదకు రావడం కూడా తగ్గుతాయి. వచ్చిన యద లక్షణాలు స్పష్టంగా కూడా కనిపించవు. చూలు కట్టే అవకాశం కూడా తగ్గుతుంది. ఈతల మధ్య కాలం పెరిగి పునరుత్పత్తి సక్రమంగా ఉండదు. వడదెబ్బకు గురైన పశువులకు ప్రథమ చికిత్స అందించే విషయానికి వస్తే, వడదెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని గాలి వీచే ప్రదేశంలోకి తీసుకెళ్లి శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి పలుమార్లు నీటితో కడగడం, తల నుదుటి మీద మంచు ముక్కలు ఉంచడం లేదా చల్లని గోనె సంచిని దానిపై కప్పి ఉంచాలి. వెంటనే పశు వైద్యుని సంప్రదించి వారి పర్యవేక్షణలో గ్లూకోజ్ సెలైన్, సోడియం క్లోరైడ్ ను అందించాలి. శరీర ఉష్ణోగ్రతలు తగ్గించడానికి సోడియం సెల్సిలైట్, ఇంకా పారాసెటమాల్ ఇంజెక్షన్లు వేయించాలి. వేసవి కాలంలో యాజమాన్య పద్ధతుల విషయానికి వస్తే, శాస్త్రీయ యాజమాన్య పద్ధతిలో పెంచడం వలన పశువుల ఉత్పాదకత శక్తి తగ్గకుండా రైతు ఆశించిన ఫలితాలను పొందవచ్చు. వాతావరణ మార్పులకు అనుగుణంగా పశువుల పాకల నిర్మాణంలో సరైన సదుపాయాలు, మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఎండ తీవ్రత నుంచి రక్షించడానికి పశువుల పాకను ఎత్తైన ప్రదేశంలో గాలి వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. పాకల ఎత్తు 12-14 అడుగులు ఉండేలా నిర్మించుకోవాలి. ఇంకా సూర్యరశ్మి నేరుగా పడకుండా దీర్ఘ అక్షం తూర్పు పడమరలుగా నిర్మించుకోవాలి. పాకల చుట్టూ సుబాబుల్, అవిస చెట్లను నాటడం వలన నీడతో పాటు పశుకు రసం కూడా లభిస్తుంది. షెడ్ నెట్ తో షెడ్ల లోపలకు ఎండ పడకుండా తక్కువ ఖర్చుతో చల్లని వాతావరణం ఏర్పరచవచ్చు. ఇంకా పశువు పాకల పైకప్పు భాగాన తాటాకుతో గాని వరి గడ్డితో గాని కప్పి తరచు తడుపుతూ ఉండాలి. కప్పు పై భాగంపై తెల్లని రంగు వేయించడం వల్ల సూర్యకిరణాలు పరివర్తనం చెందుతాయి. పాకలను ఎప్పటికప్పుడు కడగడం, చుట్టూ పరిసరాలలో నీళ్లు చల్లడం వల్ల షెడ్ లోపలి వాతావరణం చల్లగా ఉంటుంది. చల్లని నీటితో పశువులను రోజుకు 2-3 సార్లు కడగాలి. శుభ్రమైన చల్లని తాగునీటిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి. రైతుల ఆర్థిక స్తోమత మరియు పశువుల సంఖ్యను బట్టి పాకల్లో ఫ్యాన్లను లేదా తుంపర్లను వెదజల్లే యంత్రాలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. గాలిలో నీటి బిందువులు పిచికారీ చేసి చల్లదనం పెంచే మిస్టింగ్ ఫోగర్స్ సిస్టమ్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి 10 ఫీట్ నుంచి 300 ఫీట్ వరకు, 10 నాజల్స్ నుంచి 50 వరకు సుమారు 4,000 రూపాయల నుంచి అందుబాటులో ఉన్నాయి. రైతు పశువుల సంఖ్యను బట్టి వీటిని ఎంపిక చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న స్మార్ట్ టెక్నాలజీ వినియోగించి ఇన్ఫ్రారెడ్ థెర్మోగ్రఫీ ద్వారా పశువుల శరీర ఉష్ణోగ్రతను తక్షణం తెలుసుకోవచ్చు. కృత్రిమ మేధాను సెన్సర్లను ఉపయోగించి ఉష్ణతాపాన్ని ముందుగానే గుర్తించవచ్చు. పశువుల ప్రవర్తన ఆధారంగా ప్రమాదాన్ని అంచనా వేయవచ్చు. భవిష్యత్తులో ఖచ్చితమైన పశువుల పెంపకం చాలా ముఖ్యమవుతుంది. వేసవిలో పశువులకు ఇవ్వాల్సిన మేత విషయానికి వస్తే, పశువులు ఉష్ణోగ్రతలతో పాటు నీటి ఎద్దడి వలన పశుగ్రాస కొరత ఏర్పడవచ్చు. రైతు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ముందుగానే పశుగ్రాసాలను పెంచడం లేదా ఎండుగడ్డి, పాతరగడ్డి రూపంలో నిల్వ చేసుకున్నట్లయితే ఈ పరిస్థితులను అధిగమించవచ్చు. ఇవి అందుబాటులో గనక లేకపోతే హైడ్రోఫోనిక్స్ రూపంలోనైనా అందించాల్సి ఉంటుంది. ఎండవేడి వల్ల పాడి పశువులు ఎక్కువగా మేతను తీసుకోలేవు. వేసవి తాపంతో జీర్ణక్రియ కూడా సన్నగిల్లుతుంది. అందువల్ల సులువుగా జీర్ణించుకునే పిండి పదార్థాలైన గంజి, జావ లాంటి పదార్థాలు ఇవ్వడం మంచిది. ఎక్కువ శాతం పచ్చిగడ్డినే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మాగుడు గడ్డి సమృద్ధిగా ఉంటే గనక అందించవచ్చు. పచ్చిగడ్డినైతే ఉదయం సమయాలలో, ఎండుగడ్డిని రాత్రి సమయాలలోనే విభజించి ఇవ్వాల్సి ఉంటుంది. అధిక పాలను ఇచ్చే పశువులను పశు దాణా నీటితో కలిపి ఇవ్వాలి. అందుబాటులో ఉండే సమీకృత దాణా ఇవ్వడం వలన తక్కువ మోతాదులో అన్ని పోషకాలను సమకూర్చవచ్చు. మినరల్ మిక్చర్, ఉప్పు కలిపిన ద్రావణాన్ని ఇవ్వడం మంచిది. పశువులను మేత కోసం ఎండవేళల్లో కాకుండా ఉదయం పూట, అంటే 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం అయితే 4 నుంచి 7 గంటల వరకు మేత కొరకు బయటకు పంపడం మంచిది.

శ్రోతలు ఇప్పటి వరకు ఉమాదేవి గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధా విన్నారు. సమయం 6:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:00 తిరిగి ప్రసార విశేషాలతో కలుసుకుందాం.

0: ఇలాంటి పొలం పనుల కార్యక్రమం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని మోతడక గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడ్కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు హాజరవుతారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా నడిపిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత రెండేళ్లుగా రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలు భాగస్వాములయ్యారని, అభివృద్ది, సంక్షేమం సుపరిపాలనా ధ్యేయాలుగా, ప్రజాక్షేమమే పరమావధిగా, నవ్యాంధ్ర ప్రగతి రథాన్ని ముందుకు నడిపేందుకు పునరంకితమవుతున్నట్లు తెలిపారు. తిరుపతిలో నిన్న నిర్వహించిన రెండేళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం విజయోత్సవ సభను జయప్రదం చేసిన ప్రజలకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. రాజధాని అమరావతి పరిధిలోని మోదడక గ్రామంలో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 1,26,00,000 తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్ధికి అవసరమైన చర్యలను వేగంగా చేపట్టాలని సూచించారు. గ్రామంలో నిన్న పర్యటించిన ఆయన గ్రామసభలో భాగంగా రైతులతో సమావేశమయ్యారు. గ్రామసభకు స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవ్ తేజ తదితరులు హాజరయ్యారు. తెలంగాణలోని దుండిగల్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఈరోజు నిర్వహించనున్నారు. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ పూర్తయిన సందర్భంగా ఈ పరేడ్ జరగనుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని వెల్లడించారు. సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధూర్ విజయవాడ గూడూరు రైల్వే సెక్షన్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. విజయవాడ డివిజన్ డిఆర్ఎం మోహిత్ సోనాకియాతో కలిసి కృష్ణా కెనాల్, పెదవడ్లపూడి మధ్య 3వ లైన్ పనులు, అలాగే తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు రైల్వే స్టేషన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన నిన్న సమీక్షించారు. విట్రగుంట క్రూ లాబీలో సిబ్బంది సంక్షేమ సదుపాయాలను పరిశీలించారు. మౌలిక వస్తువుల అభివృద్ధి, భద్రతా ప్రమాణాల పెంపు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సందీప్ మాధూర్ సూచించారు. విద్యా పరిశోధన సంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖపట్నంలో నిన్న నిర్వహించిన DG100X కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నాయకత్వ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ,
2: youth for the jobs of yesterday, but we need to prepare the young minds for the next generation technologies, generation industries ranging from AI, electronics, manufacturing, to data centers, to semiconductors, to critical minerals. There is so much of opportunities that the great state of Andhra Pradesh is offering, and we need to prepare the youth for it. And this is where I believe education and economic development become inseparable.
1: తెలంగాణ పల్లెలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా, వలసల తగ్గింపు వంటి లక్ష్యాలతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ పథకంలో భాగంగా గత 12 ఏళ్లలో తెలంగాణకు 143,23,00,000 పనిదినాలు కల్పించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఫలితంగా కార్మికులకు 34,639 కోట్ల రూపాయల వేతనాలు చెల్లించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ది, ఉపాధి కల్పన, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు సహా అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమం పేరుతో ప్రచారం మాత్రమే జరిగిందని, శాంతి భద్రతలు క్షీణించాయని, మహిళలు, చిన్నారుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు. విద్యుత్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు, బస్సు ఛార్జీలు పెరగడంతో ప్రజలపై ఆర్థిక భారం అధికమైందని ఆరోపించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఆవులదట్ల గ్రామంలో ఇండియన్ రెడ్క్రాస్ సంస్థ సహకారంతో నిన్న నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
0: ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉన్నదిలో అయితే దయచేసి అందరు ముందుకొచ్చి ఈ సంస్థతో ఐఆర్సీఎస్ కానీ లేదంటే జీజీహెచ్ కానీ లేదంటే ఈవెన్ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ కానీ వాళ్ళతో టైఅప్ చేసుకుని బ్లడ్ ఇవ్వాలని కోరుతున్నాను. మన జిల్లాలో అనీమియా పేషెంట్స్ ఉన్న జిల్లా అది కాబట్టి మనకు ఎక్కడైనా అంటే డెలివరీస్ అయినప్పుడు కానీ లేదంటే మేజర్ సర్జరీస్ అయినప్పుడు కానీ రకరకాల బ్లడ్ కావాల్సిన అవసరం అయితే వస్తుంది. ఖచ్చితంగా ఆ క్వాంటిటీ ఉన్నదిలో అయితేనే మనం లైఫ్ సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకొస్తారని అనుకున్నాము.
1: కృత్రిమ మేధ, డ్రోన్లు, యాంత్రీకరణతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిన్న నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా కొత్త మార్పులకు దిక్సూచిగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిలవాలని సూచించారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ పురోగమిస్తుందని, అది ఉత్పత్తికే పరిమితం కాకుండా ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీరామ్జీ అమలుకు సన్నద్ధం కావాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు, అదనపు సమన్వయకర్తలు, అనుబంధ శాఖల అధికారులకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ షణ్ముఖ్కుమార్ సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో అధికారులకు వీబీజీరామ్జీ అమలుకు సంబంధించి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను వివరించారు. ఖరీఫ్ సాగు కోసం రైతులకు ప్రభుత్వం రాయితీపై అందించే వేరుశనగ విత్తనాలు ఈ రోజు నుంచి రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేయనున్నట్లు అనంతపురం జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ సాలురెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 19,221 మంది రైతులు విత్తనాల కోసం పేర్లు నమోదు చేసుకున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు వాయువ్య బంగాళాఖాతమంతటా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా తమిళనాడుపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం అధికారి నారాయణ పేర్కొన్నారు. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వివరించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
1: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని మోతడక గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు హాజరవుతారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు.

ప్రసారమవుతుంది. 8 గంటలకు సమాచార్ ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 8:30 జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి, 8:35 మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు పోస్ట్ కార్డు ద్వారా వారు కోరిన సినీ గీతాలు వింటారు, 9:00 హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది, 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు, 10:00 విజయవాడ కేంద్రం నుంచి వసుదైక కుటుంబం కార్యక్రమం ప్రసారమవుతుంది, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం, 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది, 14:00 ఆంగ్లంలో వార్తలు, 14:15 దోపహార్ సమాచార్ హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి, 14:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. సాయంత్రం 5:00 ఈనాటి మా సాయంకాల ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 5:05 వనితావాణి కార్యక్రమంలో హలో అభిరుచి ఫోన్ ద్వారా మహిళలు కోరుకున్న సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత స్వయం ఉపాధి సంక్షేమ పథకాల గురించి తెలుసుకుంటారు. ఇంకా కొన్ని తెలుగు సినీ గీతాలు వింటారు. సాయంత్రం 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలోను ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 6:20 ఢిల్లీ కేంద్రం నుంచి సంస్కృతంలో వార్తలు వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలు సంఘటనలు వాతావరణ నివేదిక మున్ను విషయాలు తెలుసుకుంటారు. అనంతరం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ అభిదు సేన్, నిర్వహణ తమనం నాగేశ్వరరావు గారు. కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు వింటారు. రాత్రి 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో అపరాల సాగులో యంత్రీకరణ గురించి డాక్టర్ విజయ్ కుమార్ గారి ప్రసంగం వింటారు. అనంతరం కొన్ని పొలం గబులతో పాటు జానపద గీతాలు వింటారు. 7:45 చిత్రసీమ కార్యక్రమంలో పసందైన సినీ గీతాలు వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:40 విజయవాడ కేంద్రం నుంచి దేశభక్తి గీతం వింటారు. 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది, 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి, 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్తా ప్రసార విభాగం వారు సమర్పించు ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. అనంతరం 11:45 ఈనాటి మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7:05 కావస్తుంది. ఇప్పటి వరకు శ్రోతలు మా ప్రసార విశేషాలు తెలుసుకున్నారు. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. తిరిగి మనం 7:15 సుభోదయం సింహపురి కార్యక్రమంలో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. ఇక వార్తలు వివరంగా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ఈ ఏడాది జరిగే పాసింగ్ అవుట్ పరేడ్లో తొలిసారిగా మహిళా క్యాడెట్లు తమ పురుష సహచరులతో కలిసి పరేడ్లో అడుగులు వేయనున్నారు. ఈ వేడుకలో 500 మందికి పైగా భారత సైన్యంలో అధికారులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇండియన్ మిలిటరీ అకాడమీ పాసింగ్ అవుట్ పరేడ్ అనేది కేవలం ఒక సైనిక సాంప్రదాయం మాత్రమే కాదు, దేశ సేవకు అంకితమైన యువ అధికారుల సరికొత్త ప్రయాణానికి ఇది నాంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ స్లోవాక్ ప్రధాని పికోతో పరస్పర సహకారంపై చర్చిస్తారు. అలాగే అధ్యక్షుడు పెల్లెగ్రినిని కలుస్తారు. గత ఏడాది కాలంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతోంది. 2024లో $1 బిలియన్ దాటిన వాణిజ్యం గత ఏడాది $1.8 బిలియన్ చేరుకుంది. ఈ పర్యటన యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలతో సహకారాన్ని బలోపేతం చేయడంలో భారత్ తన నిబద్ధత సూచిస్తోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్లో ఎయిర్ ఫోర్స్ అకాడమీ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో పాల్గొన్నారు. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఐఏఎఫ్ క్యాడెట్స్తో పాటుగా ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, వియత్నాం దేశాలకు చెందిన ఆఫీసర్లకు వింగ్స్ ప్రదానం చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి ఉత్తీర్ణ సాధించిన మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు ఈ పరేడ్ ద్వారా వైమానిక దళంలో చేరటం ఒక చారిత్రాత్మక మైలురాయి. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్లో పర్యటిస్తున్న మంత్రి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్లో భాగమైన డీఆర్డీఓకు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ది ల్యాబొరేటరీలో అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ కాంప్లెక్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆకాశ్, బ్రహ్మోస్ వంటి డీఆర్డీఓ అభివృద్ది చేసిన క్షిపణి వ్యవస్థలు ప్రపంచ రక్షణ సాంకేతిక రంగంలో పోటీ పడేలా మన దేశ సామర్థ్యం నిరూపించాయన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో స్వదేశీ క్షిపణి వ్యవస్థల ప్రదర్శన భారత రక్షణ పరిశోధన అలాగే అభివృద్ది వ్యవస్థకు నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వేగంగా మారుతున్న యుద్ధ తంత్రాలు, ప్రపంచ అనిశ్చితుల మధ్య జాతీయ భద్రతా ప్రయోజనాలు కాపాడేందుకు ముందస్తు రక్షణ సామర్థ్యాలు కలిగి ఉండటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. భవిష్యత్ సవాళ్లు ఎదుర్కొనేందుకు సాయుధ దళాలు అత్యాధునిక వ్యవస్థలతో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం డీఆర్డీఓ అభివృద్ది చేసిన సరికొత్త రక్షణ సాంకేతికతలు, అధునాతన ఆయుధ వ్యవస్థలు, స్వదేశీ క్షిపణి ప్లాట్ఫామ్స్ ప్రదర్శించే సాంకేతిక ప్రదర్శన రక్షణ మంత్రి సందర్శించారు. అలాగే సికింద్రాబాద్లో జరిగిన ప్రభుత్వ వర్గ సమ్మేళనంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రధానమంత్రి 12 ఏళ్ల సుపరిపాలనతో అంతర్జాతీయ వేదికలపై నేడు భారతదేశ గౌరవం అసాధారణంగా పెరిగిందని తెలిపారు.
1: हमने भारत के विकास के लिए जो रनवे तैयार किया है, यहां से अब भारत विकसित भारत बनने की उड़ान भरने को पूरी तरह से तैयार है. 2047 में हमारा यह भारत निश्चित रूप से विकसित भारत बनकर रहेगा. अब जानते हैं सरदार वल्लभ भाई पटेल ने आजाद भारत को एकता के सूत्र में पिरोने का काम किया था. उसी प्रकार हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार भारत को सांस्कृतिक, सामाजिक, आध्यात्मिक और आर्थिक स्तर पर यानी कल्चरल, सोशल, स्पिरिचुअल और इकोनॉमिक स्तर पर भारत को मजबूत करने का काम इस समय कर रही है.
0: అమెరికా నావికా దళం జరిపిన దాడుల్లో 3 భారతీయ నావికులు మరణించడంపై విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ యుఎస్ స్టేట్ సెక్రటరీ మార్క్ రూబియోతో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాణాంతక చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఒమన్ తీరంలో పలావ్ జెండాతో వెళుతున్న ఎన్టీ సెట్టేబిల్లో అనే ట్యాంకర్ ఇంధన నౌకపై అమెరికా జరిపిన దాడుల్లో 3 భారతీయులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా వారిలో 21 మందిని రక్షించారు. ఈ ఘటనపై న్యూఢిల్లీలో యుఎస్ ఛార్జ్ డి ఎఫైర్స్ను పిలిపించి వివరణ కోరారు. పౌర నౌకలపై ప్రాణాంతక శక్తులను ప్రయోగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టుగా, కమర్షియల్ నౌకలపై దాడులు అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతను దెబ్బతీస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై దాడులు వెంటనే నిలిపేయాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ గతంలోనే డిమాండ్ చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మరింత పారదర్శకమైన, ఖచ్చితమైన సాంకేతిక ఆధారిత వ్యవస్థ అవసరమని తెలిపారు. డిపార్ట్మెంటల్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మోడ్లోకి మార్చడంలో సాధించిన పురోగతి సమీక్షించిన ఆయన, నియామకాలు మరింత వేగంగా, సమర్థవంతంగా, అభ్యర్థులకు సులభతరంగా మార్చేందుకు మరిన్ని టాబ్లెట్ ఆధారిత పరీక్షలు ప్రవేశపెట్టాలని సూచించారు. వార్షిక రిక్రూట్మెంట్ క్యాలెండర్, త్రైమాసిక ఖాళీల నోటిఫికేషన్ విధానాన్ని అభ్యర్థులు ఆదరించారని తెలిపారు. ఈ క్యాలెండర్ విధానంతో అభ్యర్థులు తమ ప్రిపరేషన్ మరింత సమర్థవంతంగా ప్లాన్ చేసుకోగలుగుతారని తెలిపారు. సాంకేతికత వినియోగం, వేగవంతమైన ప్రక్రియ ద్వారా రైల్వే నియామక వ్యవస్థ నిరంతరం మెరుగుపడాలని స్పష్టం చేశారు. కాగా భారతీయ రైల్వేలు 6 ప్రధాన విభాగాల్లో 47,000 పైగా ఖాళీలకు గాను 2025-26 ఆర్థిక సంవత్సరంలో నియామక ప్రక్రియలు పూర్తి చేసి 43,000 మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టుగా రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ప్రమాద కేసు విచారణ జాతీయ అంతర్జాతీయ నిబంధనల ప్రకారమే కొనసాగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గత ఏడాది అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటి జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదానికి నిన్నటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలు పారదర్శకంగా, నిష్పాక్షికంగా గుర్తించి విమానయాన భద్రత మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు. మరోవైపు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఈ విమాన ప్రమాదంపై స్వతంత్ర, నిష్పాక్షిక ఆధారాలతో కూడిన విచారణ జరిపేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తెలిపింది. అన్ని రకాల దర్యాప్తు ప్రక్రియలు, అవసరమయ్యే అంతర్జాతీయ సమీక్షలు పూర్తయ్యాక తుది నివేదిక విడుదల చేస్తామని స్పష్టం చేసింది. నీట్ పునః పరీక్ష సన్నద్ధతపై కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టీవీ సోమనాథన్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత భాగస్వాములందరి మధ్య సరైన సమన్వయంతో పునః పరీక్షను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. నీట్ పునః పరీక్షకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు ఒకరితో ఒకరు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని సోమనాథన్ తెలిపారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో శాంతి, సామరస్యం, స్థిరత్వం కాపాడేందుకు ఇరు దేశాలు తమ నిబద్ధత చాటాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ మధ్య 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దు సమన్వయ సదస్సు ఈ నెల 8 నుంచి 11 వరకు న్యూఢిల్లీలో బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ప్రస్తుత సరిహద్దు సమీక్షించేందుకు, అలాగే సరిహద్దు భద్రత నిర్వహణకు సంబంధించిన పరస్పర అంశాలపై చర్చించేందుకు ఈ సదస్సు ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతం చేసే విధంగా సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణకు ఇరు దేశాల స్నేహ సంబంధాలకి దోహదపడుతుందని ఇరు బృందాలు ఆశాభావం వ్యక్తం చేస్తాయి. తదుపరి డీజీ స్థాయి సదస్సు నవంబర్ 2026లో ఢాకాలు నిర్వహించాలని ప్రతిపాదించారు. అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, కేరళ, మాహే, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి ఋతుపవనాలు పశ్చిమ బెంగాల్, బీహార్లో మరికొన్ని ప్రాంతాలు, అలాగే ఒడిశా, జార్ఖండ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. క్వార్టర్ ఫైనల్స్లో పీవీ సింధు 27 నిమిషాల వ్యవధిలో ప్రత్యర్థి చెన్ సూయూపై 21-6, 21-9 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకున్నారు. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన యమాగుచి భారత్కు చెందిన తన్వీ శర్మను 21-14, 21-14 తేడాతో ఓడించి పీవీ సింధుతో సెమీఫైనల్ పోరుకు సిద్ధమయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్స్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7:15 అవుతుంది. శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం మీకు తెలియజేస్తుంది నరసింహ. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందేలా పనుల ప్రణాళికలను సిద్ధం చేయాలని జెడ్పీ డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్పై జెడ్పీ సమావేశ మందిరంలో మండలాధికారులకు శుక్రవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విధులకు అనుగుణంగా పనుల ప్రణాళికలను రూపొందించాలని కోరారు. గ్రామ సభలను నిర్వహించి ప్రజలను ఆహ్వానించాలని సూచించారు. విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత తదితర అంశాలకు సంబంధించిన పనులను గుర్తించాలన్నారు. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా సభలను నిర్వహించి ప్రణాళికలను రూపొందించాలని ఈ కార్యక్రమంలో తెలియజేశారు. మహిళా అభ్యున్నతికి చర్యలు. ఎల్ఆర్ఎల్ఎం సౌజన్యంతో విజన్ బిల్డింగ్ ద్వారా స్వయం సహాయక గ్రూపు మహిళల అభ్యున్నతి చర్యలు తీసుకోవాలని డిఆర్డీఏ పీడీ నాగరాజకుమారి సూచించారు. శుక్రవారం డిఆర్డీఏ సమావేశ మందిరంలో ఏపీఎంలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 21 మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని తెలియజేశారు. సిబ్బంది సంక్షేమమే ధ్యేయమని ఏఎస్పీ సిహెచ్ సౌజన్య అన్నారు. శుక్రవారం ఆమె జిల్లా పోలీస్ కార్యాలయంలో డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహించారు. 10 మంది సిబ్బంది తమ సమస్యలను ఫోన్ ద్వారా ఏఎస్పీకి వివరించారు. సెలవులు, బదిలీలు, మెడికల్ బిల్లులు, సస్పెన్షన్, రివోక్ తదితరాలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఏవో చంద్రమౌళి, సూపరింటెండెంట్లు, అధికారులు పాల్గొన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటున్నారు. విరువూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన 4 విద్యార్థులకు అక్షయ ఫౌండేషన్ చైర్మన్ బోడే పవన్ కుమార్ రెడ్డి శుక్రవారం 15,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహాలను అందజేసి అభినందించారు. నగరపాలక సంస్థ పౌరసేవల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటిస్తుందని గుర్తిస్తూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ 3 విభాగాల్లో ఉత్తమ ప్రతిభ సర్టిఫికేట్లను ప్రదానం చేసిందని కమిషనర్ నందన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఐఎస్ఓ 9001, 14001, 50001 సర్టిఫికేట్లను ఆ సంస్థ ఎండీ శివయ్య ద్వారా మంత్రి నారాయణ, కలెక్టర్ హిమాంశు శుక్లా సమక్షంలో అందుకున్నామని తెలియజేశారు. ఉత్తమ పౌరసేవలు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ తీరు, కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్వహణ తదితర అంశాలపై లభించిందన్నారు. రానున్న రోజుల్లో స్వచ్ఛ సర్వేక్షణలో కూడా ఉత్తమ ర్యాంకును సాధించే దిశగా అడుగులేస్తామని తెలియజేశారు. పేదలకు అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించిన దివంగత డాక్టర్ జెట్టి శేషారెడ్డి 18వ స్మారక సదస్సును ఈ నెల 14వ తేదీన నిర్వహిస్తున్నామని ఆ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ రాజేశ్వరరావు తెలిపారు. బ్రోచర్లను శుక్రవారం హర్నాథపురంలోని డాక్టర్ జేఎస్ విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సదస్సులో వికసిత్ భారత్, భ్రమలు, వాస్తవాలు అనే అంశంపై డాక్టర్ పరకాల ప్రభాకర్ ప్రసంగిస్తారన్నారు. శాస్త్రీయ దృక్పథం అనే అంశంపై కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత దేవరాజు మహారాజు ఉపన్యసిస్తారన్నారు. శ్రోతలు సింహపురి సమాచారం వింటున్నారు. జొన్నవాడలో కొలువైన మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి అమ్మవారికి ముప్పాళ్లకు చెందిన పోలిశెట్టి బాలవిశ్వర్ధనరావు, లావణ్య దంపతులు బంగారు ఆభరణాలు, వెండి కిరీటాన్ని శుక్రవారం బహుకరించారు. నగరపాలక సంస్థ పౌరసేవల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటిస్తుందంటూ గుర్తిస్తూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ 3 విభాగాల్లో ఉత్తమ ప్రతిభ సర్టిఫికేట్లను అందజేశారు. నగరంలోని చిల్డ్రన్స్ పార్క్, బోడిఘాట్ తోట పార్కులను ఆంధ్రప్రదేశ్ గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంకేవి శ్రీనివాసులు శుక్రవారం పరిశీలించారు. పార్కుల్లో వాటర్ స్పోర్ట్స్, అమ్యూజ్మెంట్ కార్యకలాపాలు, జిప్ లైనర్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మైపాడ్ రోడ్ డివైడర్లలో ఇటీవల ఏర్పాటు చేసిన డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను ఆయన పరిశీలించారు. నెల్లూరు నగరంలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు. శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లుగా నెల్లూరు టౌన్ ఈఈ శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. తెలుగుగంగ, ఎంజీ నగర్, పడార్పల్లి, బీవీ నగర్, ఏకే నగర్, నవాబుపేట, రైతు బజార్, హర్నాథపురం, రామ్మూర్తినగర్, రంగనాథం సబ్స్టేషన్ల పరిధిలో వివిధ వేళల్లో సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మహాప్రభాత ప్రసారాలలో భాగంగా శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పటి వరకు సింహపురి సమాచారం తెలుసుకున్నారు. ఇప్పుడు విందాం స్వరార్చనలో భాగంగా ఒక చక్కని గీతం.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
3: తెలీదు.
2: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
3: తెలీదు.
2: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
3: తెలీదు.
2: ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
3: తెలీదు, తెలీదు, తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
1: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
2: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
1: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
4: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీషు భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7:30 అవుతుంది. ఇప్పటి వరకు శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమం విన్నారు. మరికొద్దిసేపట్లో మీ ఉత్తరాలు కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపైన మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సింహపురి ఎఫ్ఎం కేంద్రం తెలుగొంగ కాలనీ పొదలకు రోడ్ నెల్లూరు పిన్ 524004 కి, లేదా ఇమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7:31 అయిపోయింది. అండ్ ఇంకా మీ ఉత్తరాలు కార్యక్రమం కోసం శ్రోతలు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ మీరు ప్రమలో చెప్పిన విధంగా వాట్సాప్ ద్వారా మీరు మీ అభిప్రాయాలు మాతో పంచుకోవాలనుకుంటే 7901084415 అనే వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మీ అభిప్రాయాన్ని పంపవచ్చు. 8 వరకు కార్యక్రమం అయితే కొనసాగుతుంది. అండ్ ఈరోజు కార్యక్రమం చాలా చాలా కొత్తగా ఉండబోతుంది, ఎందుకంటే కొత్త కొత్త మెసేజెస్ కూడా వచ్చినాయి, కథ కొంచెం తక్కువ వచ్చినాయి. అండ్ ఎస్, ఇప్పుడైతే మనం ఒక మంచి పాటతో ఈ కార్యక్రమాన్ని అయితే మొదలు పెడదాం. ఈ పాట ఎందుకు ప్లే చేస్తున్నాను అని చెప్పి మీరు అనుకోవచ్చు. సో ప్లెజెంట్ క్లైమేట్ ఉంది, అండ్ అలాంటి క్లైమేట్లో ప్లెజెంట్ మ్యూజిక్ వింటూ ఉంటే ఆ ఉషోదయం అనుకోండి, అంటే ఆ మార్నింగ్ ఎంత ప్లెజెంట్గా మారిపోతుందో, ఈ పాట వింటే మీ మైండ్ కూడా అంతే ప్లెజెంట్గా మారిపోతుంది. అండ్ ఈ బ్యూటిఫుల్ సాంగ్ వినేసి మనం మీ ఉత్తరాలు కార్యక్రమం కంటిన్యూ చేసేద్దాం.

బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉంటుందండి ఈ సాంగ్లో. యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలా. సో అరవింద్ స్వామి అండ్ రేవతి యాక్ట్ చేశారు ఈ మూవీలో. డైరెక్టర్ గారు పెళ్ళాం మూవీ నేమ్. అండ్ పాడిన వారు చెప్పబడలేదు అనుకుంటా. ఆ వాయిస్ వింటేనే అసలు గూస్బంప్స్ వస్తాయి చాలామందికి. అండ్ ఎస్, ఈ పాట ఎందుకు ప్లే చేశానంటే నేను ఎక్కడో ఏదో సందర్భంలో ఈ పాట వినకనే చాలా చాలా హాయిగా అనిపించింది మనసుకి. సో మీ అందరికీ వినిపించాలని ఇలా అయితే ప్లాన్ చేశా. అండ్ ఇప్పుడైతే మీ ఉత్తరాలు ప్రోగ్రామ్ అయితే కంటిన్యూ చేస్తా. అండ్ ఎస్, ఫస్ట్ మనకి మెసేజ్ పంపించిన వారు చెన్నవాడ గ్రామం నెల్లూరు నుంచి. ఆకాశవాణి సింహప్రి ఎఫ్ఎం కేంద్రంలో ప్రసారమవుతున్న విహారీ, స్థానిక సమాచారం, పాటలు మరియు ధారావాహికగా ప్రసారమవుతున్న సముద్ర తీర కథలలో దొరల్లా వచ్చారు, దొంగల్లా వెళ్లారు కథ చాలా బాగుంది. చేపలు పట్టే వారి యాస, భాష, ప్రాసతో కథ చదువుతున్న శ్రీమతి మంజులా పాలెటి గారికి, నిర్వహిస్తున్న తమనం నాగేశ్వరరావు గారికి, రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారికి మా కృతజ్ఞతలు అంటూ పివి ప్రసాద్ గారు, విజయలక్ష్మి, పివి కార్తీక్, ప్రత్యూష, హరిప్రీత్, కౌస్తుబ్, పి రామసుబ్రహ్మణ్యం, సౌందర్యవతి, ఫణికృష్ణ, రాజ్యలక్ష్మి, ఆరాధ్య, జొన్నవాడ గ్రామం నెల్లూరు నుంచి అయితే ఈ మెసేజ్ మనకు పంపించారు. అండ్ ఎస్, చాలా సంతోషం అండి మీకు ఈ కార్యక్రమం నచ్చినందుకు, మిమ్మల్ని మెప్పించినందుకు. ఎస్, సముద్ర తీర కథల్లో ఆ యాస, ప్రాస, భాష తో ఆ వేరియేషన్స్తో మంజులా గారు చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటూ మీరు తెలియజేసినందుకు ధన్యవాదాలు. అండ్ ఆవిడకి మీ విషెస్ అండ్ మీ కాంప్లిమెంట్స్ వెళ్ళేలా చూసుకుంటాం. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకు పంపించిన వారు నంద్యాల జిల్లా భానుముక్కల గ్రామం నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్. మన సింహపురి ఎఫ్ఎం స్టేషన్ డైరెక్టర్ గారికి మంచి కార్యక్రమాలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు అంటున్నారు. 8వ తేదీ ఉదయం స్వరార్చనలో ఒక చక్కని గీతాన్ని అందించారు, చాలా సంతోషం. ఆ తర్వాత అలనాటి పెళ్ళిళ్ళు వృధా ఖర్చుల గురించి చాలా గొప్ప విషయాలు తెలిపారు, అదుపు పొదుపు అన్నట్టు చెప్పారు. ఆ తర్వాత దేశభక్తి గీతాలు కూడా చాలా బాగున్నాయి, చాలా అమూల్యమైన కార్యక్రమాలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు అంటున్నారు. సర్దార్ గారు ఏమంటున్నారంటే అదుపు పొదుపు అనేది ఉంటే లైఫ్ బాగుంటుంది. సో పెళ్ళిళ్ళు, ఆర్భాటాలు ఇట్లా వెళ్ళి ఎక్కువ డబ్బు ఖర్చు చేయొద్దు, వృధా చేయొద్దు అంటూ తెలియజేస్తున్నారు. 12వ తేదీ రాత్రి 8:15 12 వసంతాలు పూర్తి చేసుకున్న గౌరవనీయులైన మన ప్రధానమంత్రి గారు ప్రభుత్వం చేసిన సేవలను గుర్తించి చాలా చక్కని కార్యక్రమాన్ని అందిస్తున్నారు, ఇది వాస్తవం అండ్ శుభ పరిణామం అంటూ తెలియజేస్తున్నారు. సర్దార్ గారు ధన్యవాదాలండి మీ మెసేజ్ పంపించినందుకు, మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు. ఇలాగే కార్యక్రమాలు వింటూ ఉండండి, మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తూ ఉండండి. మీరు కూడా మీ అభిప్రాయాలు మాతో పంచుకోవాలనుకుంటే 7901804151 అనే వాట్సాప్ నెంబర్కి అయితే మీరు పంపించవచ్చు. 8 గంటల వరకు అయితే కార్యక్రమం కొనసాగబోతుంది నిరంతరాయంగా. ఎస్, నెక్స్ట్ మెసేజ్ మనం చూస్తే ఈ మెసేజ్ మనకు పంపించిన వారు జాకీర్ గారు. జాకీర్ గారు పంపించారు ఏమంటే, గుడ్ మార్నింగ్ సింహపురి ఎఫ్ఎం, వర్షం ఒక శాఖ అందరూ ఇంద్రధనస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటారు, అలాగే నేను ఈరోజు శనివారం కదా జాకీర్ గారు శుక్రవారం ఉత్తరాల ప్రోగ్రాంలో అంటున్నారు, ఈరోజు శనివారం ఉత్తరాల ప్రోగ్రాంలో నరసింహ గారు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాను, అలా ఎదురు చూసే మొదటి వ్యక్తి అంటూ జాకీర్ గారు మనకి పంపించారు. ధన్యవాదాలండి జాకీర్ గారు మీ అభిమానానికి. అండ్ సింహపురి ఎఫ్ఎంలో వచ్చే అన్ని ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి, దాని గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు. ఈ వర్షాకాలంలో అందరూ జాగ్రత్తగా ఉండాలండి. ఏంటండి వర్షాకాలం వచ్చేసిందని డిసైడ్ అయిపోయారా మీరు? ఏదో నిన్న పడింది అనుకోండి వర్షం. సో చూద్దాం, సో ఇలాగే కంటిన్యూ అయితే బాగానే ఉంటుంది కానీ ప్రకృతిని మనం ప్రెడిక్ట్ చేయలేం. ఓకే, అండ్ ధన్యవాదాలు మీ మెసేజ్ పంపించినందుకు. నెక్స్ట్ మెసేజ్కి అయితే మనం వెళ్ళిపోదాం. ఈ మెసేజ్ మనకు రఘుబీర్ సింగ్ సుగుణ భైరాధమున్న ఏలూరు నుంచి అయితే పంపిస్తున్నారు. చాలా మెసేజెస్ పంపించున్నారు సార్ ఎస్టర్డే, నిన్నటి నుంచే పంపించేస్తున్నారు మెసేజెస్. ఓకే, మీ ఉత్తరాలు, శ్రోతల అభిప్రాయాలు అంటూ మనకి ఈ మెసేజ్ పంపించారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి నమస్తే. గత శనివారం ఉదయం ప్రసారమైన మీ ఉత్తరాలు శీర్షికన గత వారంలో సింహపురి కేంద్రం నుండి ప్రసారమైన అండ్ కార్యక్రమాలపై వెలుబుచ్చిన అభిప్రాయాలను ఎంతో చక్కగా చదివి వినిపించిన వ్యాఖ్యాత గారికి, సాంకేతిక సిబ్బందికి మా ధన్యవాదాలు అందిస్తున్నామంటూ తెలియజేస్తున్నారు. అండ్ ఒక మంచి మాట కూడా తను పంచుకుంటున్నారు షార్ట్గా, పది తరాల పేదరికాన్ని ఒక్క తరంలో మార్చే శక్తి ఉన్న ఏకైక ఆయుధం
చదువు మాత్రమే అంటూ చక్కగా తెలియజేశారు. అందరూ చదువుకోవాలి, విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని చెప్పే ఉద్దేశం రఘుబీర్ సింగ్ గారిది. అండ్ కార్యక్రమాలపై వారి అభిప్రాయాల విషయానికి వస్తే 8వ తేదీ సోమవారం ఉదయం ప్రసారమైన మనోరంజని కార్యక్రమంలో, ఓకే, భక్తిరంజని కార్యక్రమంలో కూడా వినిపించిన భక్తి గీతాలు విని తరించాం. ఈ సంగతి మీకు తెలుసా శీర్షికన అందించిన సమాచారం ఉపయుక్తంగా ఉంది, నిర్వహించిన నాగేశ్వరరావు గారికి మా ధన్యవాదాలు అందచేయండి అంటూ తెలియజేస్తున్నారు. కార్యక్రమ సమర్పణ కావ్యశ్రీ అంటూ తెలియజేస్తున్నారు. అండ్ ధన్యవాదాలు అండి వారికి, మీ విషెస్ అందరూ చూసుకుంటాం. అలాగే 9వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే స్వరలహరి పొడుపు కథలు విసురుతూ సాగే కార్యక్రమాన్ని తిరిగి ప్రవేశపెట్టగలరు అంటున్నారు రఘుబీర్ సింగ్ గారు. డెఫినెట్గా పై అధికారుల దృష్టికి ఈ విషయాన్ని అయితే తీసుకెళ్తామండి. సో 11వ తేదీ గురువారం ఉదయం ప్రసారమైన విహారీ దర్శనీయ స్థలాలు శీర్షికన గౌహాటీలో వెలిసిన, స్వయంభుగా వెలిసిన కామాక్షి అమ్మవారి దేవాలయ విశేషాలు, చరిత్ర, స్థల పురాణం ఇత్యాది ఎన్నో విషయాలను ఎంతో వివరంగా తెలియచేసిన శ్రీవత్సల గారికి, నాగేశ్వరరావు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు అందజేసుకుంటున్నాం అంటున్నారు మన ఆరోగ్య సింగ్ గారు. నెక్స్ట్, ఎస్, ఇంకా మెసేజెస్ అయితే పంపించున్నారు. శుక్రవారం సాయంత్రం ప్రసారమైన యువతరంగంలో జీకే ప్రశ్నలు, వాటికి సంబంధించిన జవాబులు ఎంతో వాల్యుబుల్గా ఉన్నాయి. నిర్వహించిన వారికి అండ్ అందులో పాల్గొన్న శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు, నమస్తే అంటున్నారు. అలాగే గ్రామదర్శిని కార్యక్రమంలో సముద్ర తీర కథలు మా యాప్లో రాలేదా, ఎందుకని నేను కూడా విన్నానండి, నిన్న సాయంత్రం కూడా ఈ కార్యక్రమం వచ్చింది, వినలేకపోయామంటున్నారు. మేబీ మీ యాప్ ఏదైనా ఒకవేళ వర్క్ కాకుండా ఉంటే రీఇన్స్టాల్ చేసుకోండి, ఒకసారి డిలీట్ చేసి మళ్ళీ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఫ్రెష్గా మీరు డౌన్లోడ్ చేసుకున్న మన న్యూస్ అనే యాప్ వచ్చేస్తుంది, ట్రై చేయండి ఒకసారి, ఓకేనా. నిన్నైతే యాప్లో అయితే వచ్చింది. ఇక ఈరోజు ఉదయం ప్రసారమైన చరిత్రపుటల్లో ఈరోజు శీర్షికన చక్కటి సమాచారం తెలుసుకున్నా, నిర్వహించినటువంటి వ్యాఖ్యాతకు నమస్తే. అర్చన భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం విని తరించాం. అనంతరం ప్రసారమైన సూక్తిసుధలో కొర్రపాటి రమణయ్య గారు అందించిన భక్తి తత్వం గురించి చక్కటి సమాచారం తెలియజేసిన రమణయ్య గారికి మనమస్సులు అంటూ ఈ వారానికి సెలవు అంటున్నారు మన రఘువీర్ సింగ్ గారు. ధన్యవాదాలండి. కార్యక్రమాలన్నీ మీరు చక్కగా ఫాలో అవుతున్నట్టు మీ అభిప్రాయాన్ని చూస్తే అర్థమవుతుంది రఘువీర్ సింగ్ గారు. ఇలాగే ఫాలో అవ్వండి అండ్ మంచి మంచి కార్యక్రమాలు ముందు ముందు రావడానికి మీ అభిప్రాయాలు డెఫినెట్గా హెల్ప్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి పంపించిన వారు నాగేశ్వరరావు, ఏనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరితానందన్, వేదాంశ్, కార్తీక, మోహిత్ సిద్ధార్థ్, భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి అయితే పంపించారు. నమస్తే, శుభోదయం సుమపురి అంటున్నారు. స్నేహం, ప్రేమ అనేవి దీపం లాంటివి, వెలిగించడం చాలా సులభం కానీ ఆరిపోకుండా కాపాడుకోవడంలోనే ఉన్నది అసలైన గొప్పతనం అంటున్నారు నాగేశ్వరరావు గారు. ఏనుగంటి, ఓకే, ప్రేమ, స్నేహం ఇవి రెండు కూడా చాలా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు కానీ వాటిని కాపాడుకోవడంలోనే అసలు ఆంతర్యం దాగుందనేసి మంచి విషయం చెప్పారండి. అండ్ నెక్స్ట్ మెసేజ్కి అయితే మనం వెళ్ళిపోదాం. ఈ మెసేజ్ చాలా రోజుల తర్వాత వచ్చింది సార్ దగ్గర నుంచి మెసేజ్. నాగనాథ్ గుప్తా గారు న్యూ ఎన్జిఓస్ కాలనీ నిజామాబాద్ నుంచి ఈ మెసేజ్ మనతో పంచుకుంటున్నారు. ఏమంటున్నారంటే, ఆకాశవాణి నెల్లూరు సింహపురి ఎఫ్ఎం కేంద్రం డైరెక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఉదయం అర్చన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం విని తరించాం. అలాగే సూక్తిసుధలో కొర్రపాటి రమణయ్య గారు వినిపించిన ఎన్నో విలువైన విషయాలు వారు చెప్పినవి. ఇందులో భగవద్గీత పవిత్రమైన గ్రంథమని, అలాగే ప్రతి మానవుడు ఇందులోని శ్లోకాలు పఠిస్తే బాగుంటుంది, అలాగే గీత గ్రంథం పిల్లలు కూడా చదవాలి, రెండవది విష్ణు సహస్రనామాలు చదివిన ఎడల కోరికలు నెరవేరుతాయని, వారు వివరించిన తీరు అమోఘం, గ్రంథాలలో రామాయణం ఇంకా మహాభారతం ఈ రెండు కూడా చదవాలి, ప్రతి ఒక్కరూ తప్పకుండా భగవద్గీత చదవాలని కోరుకుంటున్నానంటూ ఎన్నో విలువైన విషయాలు తెలియజేశారు కొర్రపాటి రమణయ్య గారికి. మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేయండి అంటున్నారు. డెఫినెట్గా అండి, డెఫినెట్గా మీ విషెస్ వారికి అందేలా చూసుకుంటాం. అలాగే వివిధ భారతీయ రిలే మూలంగా ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలకు కొద్దిగా అంతరాయం కలుగుతున్న మాట గ్రహించి అధికారులు ఒకరోజు వాట్సాప్ పాటలు, ఒకరోజు ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన మనోరంజని కార్యక్రమం ప్రసారం చేయండి, ఇట్టి విషయంపై అధికారుల దృష్టికి తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను అంటూ నాగనాథ్ గుప్తా గారు తెలియజేస్తున్నారు న్యూ ఎన్జిఓస్ కాలనీ నిజామాబాద్ నుంచి. డెఫినెట్గా నాగనాథ్ గుప్తా గారు మీ అభిప్రాయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అండ్ అక్కడ
వారు తీసుకునే నిర్ణయం బట్టి మన కార్యక్రమాలు అయితే సో కొనసాగబోతున్నాయి. నెక్స్ట్ మెసేజ్ మనకు పంపించిన వారు శివదాసరెడ్డి, గుంటూరు జిల్లా దాసరిపాల నుంచి పంపిస్తున్నారు. వీరు ఏమంటున్నారంటే, నమస్కారాలు సింహపురి ఎఫ్ఎం వారికి, శుభోదయం, శుభ శనివారం. ఈ శనివారం మీరు చేపట్టిన పనులు విజయవంతం కావాలని మనసారా కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి, గరుడ గరుడేశ్వర స్వామి, విఘ్నేశ్వర స్వామి, అందరి దేవతలు మిమ్మల్ని కాపాడాలని మీ ఆత్మీయ మిత్రుడు అంటూ శివదాసరెడ్డి గారు గుంటూరు జిల్లా దాసరపాల నుంచి అయితే మెసేజ్ పంపించారు. అండ్ మీరు మీ అభిప్రాయాలు కూడా తెలియచేయండి. శివదాసరెడ్డి గారు వింటున్నారా? సో కార్యక్రమం 8:00 వరకు అయితే వస్తుంది. అందరూ బాగుండాలని మీరు కోరుకున్నారు, ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను అంటున్నారు. సో అభిప్రాయాలు కూడా పంపించండి. డెఫినెట్గా మీ అభిప్రాయాన్ని వినేలాగా చదివేద్దాం, ఓకేనా? అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి పంపిన వారు వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్. వీరేమంటున్నారంటే, మన కేంద్రం నుండి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలన్నీ బాగున్నాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన కార్యక్రమాలు మార్పు కొంత డిసప్పాయింట్గా ఉంది అంటున్నారు ఊర్మిళ సతీష్ గారు. సో 10 నుంచి ప్రసారాలు రిలే వింటున్నాము. సముద్ర తీర కథలు కార్యక్రమం చాలా బాగుంది. మహాసేనాని గోపన్న కార్యక్రమం సూపర్. నిన్న చిత్ర చీకత్ హిందీ పాటలు బాగున్నాయంటున్నారు. ఉత్తరాల పాటలు ప్రతిరోజు వినిపించండి అంటూ తెలియజేస్తున్నారు. సాయంత్రం 5 వనితావాణి కార్యక్రమం, స్త్రీల కార్యక్రమం బాగుంటుంది. యువతరంగం క్విజ్ కార్యక్రమం కూడా అద్భుతం. ఈరోజు దేశభక్తి గీతం, చరిత్రపటలో ఈరోజు కార్యక్రమం చాలా బాగున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం కూడా విన్నాం, బాగుంది అంటూ మనకి ఊర్మిళ సతీష్ గారు వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి అయితే ఈ అభిప్రాయాన్ని మనతో పంచుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్కి అయితే మనం వెళ్ళిపోదాం. పూలు అయితే బాగా వచ్చినాయి ఈ మెసేజ్లో ఫుల్గా పంపించిన వారు. ఓకే, తబ్లా మస్తాన్ గారు. ఓకే, వీరేమంటున్నారంటే, సింహపురి ఎఫ్ఎం డైరెక్టర్ గారికి, సింహపురి ఎఫ్ఎం టెక్నీషియన్స్ అండ్ వ్యాఖ్యాతలు అందరికీ కూడా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాష కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ తరపున పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ప్రతిరోజు ఉదయాన్నే చీకటితో లేచి ఎండొచ్చినా వానొచ్చినా లెక్క చేయకుండా కేవలం ప్రజల కోసం సమాచారం, వినోదం, విజ్ఞానం అందించడానికి మీరు పడే తపన, తాపత్రయం, మీరందరూ ఇలాగే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి మాకు అందివ్వాలని మేము కోరుకుంటున్నాం అంటున్నారు. అండ్ ఎవరి లైఫ్లో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకూడదని మనసారా దేవుని కోరుకుంటున్నానంటూ తబలా మస్తాన్ గారు చెప్తున్నారు. ఇంకా కార్యక్రమాలు అంటారా, ఒకటని చెప్పలేను, ప్రతి కార్యక్రమం నా మనసుకు హత్తుకుంటుంది. సర్వే జన సుఖిన భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటూ మెసేజ్ అయితే ముగించారు మన తబలా మస్తాన్ గారు. నెక్స్ట్ మనకి మెసేజ్ పంపించిన వారు చంద్రముగులి పద్మరాణి అక్షర కృప మంచిర్యాల నుంచి పంపిస్తున్నారు. వీరేమంటున్నారంటే, ఈ సంగతి మీకు తెలుసా, డాక్టర్ గారి సలహాలు, ఈ కార్యక్రమాలన్నీ కూడా బాగున్నాయి. విహారీ యాత్ర సహాయకారి కార్యక్రమం అద్భుతం. యువతరంగం క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది. వాట్సాప్ పాటలు, ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో అన్నింటిలో వినిపించిన వారివే వినిపిస్తున్నారా, మా పాటలు వినిపించడం లేదంటారా, అర్థం చేసుకోండి అంటూ మనకైతే మెసేజ్ పంపించారు. అలా ఏం లేదండి, సో ఒక్కొక్కరోజు మన రోజు ఖచ్చితంగా ఒకరోజు మనకు కూడా వస్తుంది, అండ్ మన పాట కూడా కార్యక్రమంలో వస్తుంది. మీరైతే వాట్సాప్ పాటలు రిక్వెస్ట్ అయితే పంపడం మానకండి. ఓకే, డెఫినెట్గా ఒకరోజు వస్తుంది మనకి, ఆ రోజు ఈరోజే కావచ్చేమో, ట్రై చేయండి. ఎస్, నెక్స్ట్ మెసేజ్ మనకి పంపించిన వారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్. వీరేమంటున్నారంటే, ఆధ్యాత్మిక క్షేత్రాల వారధి విహారీ. వారే, వా, ఏం కంపారిజన్ చేస్తారు, సూపర్ సార్, భలే కంపేర్ చేశారు. ఆధ్యాత్మిక క్షేత్రాల వారది విహారీ కార్యక్రమాన్ని ఒక బ్రిడ్జ్ లాగా పోల్చారు మన శ్యామల ప్రకాష్ గారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి. శ్రీవత్సల గారి వ్యాఖ్యానంలో శ్రీ కామేశ్వరి దేవి క్షేత్ర విశేషాలు చాలా చాలా బాగున్నాయంటూ పంపించారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి. మేము అప్పటికి ఎప్పుడు విని జీమెయిల్ చేస్తే దానిలో మీరు చూసి కార్యక్రమాలు చదివితే బాగుంటుంది. అప్పటికప్పుడు ఓకే, ఎప్పటికప్పుడు కార్యక్రమాలపై అభిప్రాయాలు చదవాలంటున్నారా? ఓకే, ఈ విషయాన్ని కూడా నేను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానండి. అంటే మీరు కార్యక్రమం వినగానే అప్పటికప్పుడు ఈమెయిల్ పంపిస్తాను అంటున్నారు. ఓకే, మీరు పంపించండి, ఆ ఈమెయిల్స్ అయితే చూస్తూ ఉంటారు సార్ వాళ్ళు, మీ అభిప్రాయాలు అలా కూడా పంచుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ మెసేజ్ సార్, నా మరో మెసేజ్ పరిశీలించగలరంటారు నాగేశ్వరరావు గారు. మరో మెసేజ్ ఏంటి, ఎస్, టుడే
త్రీ మెసేజెస్ మీరు పంపించారు, ఆ మూడు మెసేజ్లు కూడా చదివినట్లుగా ఉంది. ఓకే ఓకే, ఎస్, మీరు ఏమంటున్నారంటే 10వ తారీఖు శుభోదయాన ప్రసారమైన చరిత్రపుటలో ఈరోజు, అంటే ఈరోజు కాదండి, 10వ తారీఖున ఇంటర్నేషనల్ డే, అంతర్జాతీయ దినం, పరస్పర నాగరికత సమాజ అభివృద్ధి పదంలో అత్యంత గౌరవ మర్యాదల, భిన్నమైన భాషా సాంస్కృతిక దేశ విదేశాల పరస్పర సంభాషణ కట్టుబాట్లు, వ్యవస్థీకృత సమాజ చరిత్ర ఘనంగా జరుపుకునే దినోత్సవం అని కావ్యశ్రీ గారి వ్యాఖ్యాన వివరణలో తెలుసుకున్నాం. ఎగరవే వినివీధి, ఎగరవే జెండా, దేశభక్తి గీతం దేశ ఔన్నత్యానికి ప్రతీక. ఆ తర్వాత 11వ తారీఖు సూక్తి సుధా శ్రీ పచ్చ పెంచలయ్య గారి ఉపన్యాసంలో ఎంత గొప్పవారైనా దుష్టబుద్ధి గలవారితో చెలిమి సాంగత్యంతో పోగొట్టుకునే విలువ, కుమ్మరి కొలిమిలో కాలుతున్న అగ్ని ఇనుము కలయిక సమ్మెట దెబ్బల అగచాట్ల చందమని చక్కని ఉపమానంతో చెప్పిన వ్యాఖ్యానం చాలా బాగుంది. ఇలాంటి సూక్తి ఉపన్యాసాలు సమాజానికి ఆచరణదాయకం అంటూ మన నాగేశ్వర గారు అయితే తమ అభిప్రాయం పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి పంపించారు ఎస్వి సుబ్బారెడ్డి గారు పోతిరెడ్డిపాలెం నెల్లూరు నుంచి. గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. నెల్లూరు ఎఫ్ఎంలో ప్రసారమైన గోపన్న కథానిక చాలా బాగా నచ్చింది, ఇంకో మంచి కథానిక ప్రసారం చేస్తారని ఆశిస్తున్నాను అంటూ మన ఎస్వి సుబ్బారెడ్డి గారు తమ అభిప్రాయాన్ని పంపిస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు మారిన మారని మనసుకు ఆనందాన్ని విజ్ఞానాన్ని ఇస్తున్న మన రేడియో ఎప్పటికీ నా మనసులో ఒక చెరగని ముద్ర వేసుకుంది. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలతో ఇంకా మమ్మల్ని ఆనందింపచేయాలని కోరుకుంటూ ఎస్వి సుబ్బారెడ్డి గారు ఈ మెసేజ్ పంపించారు. అండ్ రేడియోలు చాలా ఉన్నాయి కానీ మన నెల్లూరు సింహపురి ఎఫ్ఎంలో అందులో రారాజు సూపర్, మన ఎఫ్ఎంను అగ్రస్థానంలో నిలిపిన మన కుటుంబ సభ్యులుగా కలిసిపోయిన వ్యాఖ్యాతలందరికీ వందనాలంటే తెలియజేస్తున్నారు. మీకు కూడా వందనాలండి. సో ఇలాగే మీ మెసేజెస్ పంచుకుంటూ ఉండండి, మంచి మంచి అభిప్రాయాలు అయితే తెలియజేస్తూ ఉండండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి పంపించిన వారు కట్ల సతీష్ గారు. కట్ల సతీష్ గారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. సింహపురి నెల్లూరు కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభోదయం. మీ ఉత్తరాలు కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారాలు. గత శనివారం మీ ఉత్తరాలు కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది. 7వ తేదీన సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో గుజరాత్ రాష్ట్రంలో సోమనాథ ఆలయ విశేషాలు, విశిష్టత గురించి, ఆలయం ఎలా చేరుకోవాలి, బస్సు ద్వారా, ట్రైన్ ద్వారా, ఫ్లైట్ ద్వారా ఎలా చేరుకోవాలి ఆలయం గురించి చెబుతున్న తీరు అయితే అమోఘం అంటున్నారు. అనంతరం వినిపించిన జానపద గీతాలు చాలా బాగున్నాయి. బండెనక బండి కట్టి జానపద గీతం చాలా బాగుంది. అనంతరం పాతంగా జానపద గీతం 11వ తేదీ కార్యక్రమం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమంలో బర్ముడా ట్రయాంగిల్ గురించి చాలా చక్కగా వివరిస్తూ తెలుపుతున్న తీరు వింటుంటే గూస్ బంప్స్ వచ్చాయి అంటున్నారు. 5 విమానాలు ఆచూకీ లభించలేదు, మరో విమానం పంపిస్తే అది కూడా మాయమైపోయే చెప్పగానే చాలా భయం వేసింది అంటూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా దానికి తగ్గట్టుగానే మేడం గారు సెట్ చేశారు. అది వింటుంటే భయం వేసింది. చాలా చక్కటి కార్యక్రమం అందించారు, వారికి ధన్యవాదాలు తెలియజేయండి అంటున్నారు. మేబీ కావ్యశ్రీ గారు మీరు వింటూనే ఉంటారనుకుంటా, చాలా భయపెట్టారంట సతీష్ గారిని ఆ కార్యక్రమం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో. ఓకే, సో డెఫినెట్గా మీ విషయస్ వారికి అందేలా చూసుకుంటామండి సతీష్ గారు. సముద్ర తీరకథలు చాలా బాగుంది. మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల అద్భుతం. వికసిత్ భారత్ శ్రీ అభిదుస్సేన్ గారి సమర్పణలో అన్ని కేంద్రాల్లో ప్రసారం చేశారు.

0: చేస్తున్నారు. ఈరోజు చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమం బాగుంది, దేశభక్తి గీతం కూడా బాగుంది. అర్చన భక్తి సంగీతంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం వినితరించాం. సూక్తి సుధలు సూక్తులు హితోక్తులు ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాలు తప్పకుండా ఈ నాలుగు కార్యక్రమాలు అయితే ఫాలో అవుతూ ఉంటాం. ఇంకా ఈరోజు పొలం కబుర్లు కార్యక్రమం బాగుంది, పెంచలమ్మ గారు చాలా చక్కగా వివరించారు. శుభోదయం సింహపురి సమాచారం స్వర అర్చన గీతం అద్భుతం, ధన్యవాదాలు. మీ ఉత్తరాల కార్యక్రమం చాలా పాట చాలా బాగుంది పాట అంటున్నారు. ఎస్, డైరెక్టర్ గారి పిల్లం సినిమా నుంచి ఒక మంచి పాట వినేశాం కదా. అండ్ మీ ఉత్తరాల కార్యక్రమం అంటేనే వారంలో ప్రసారం చేసిన కార్యక్రమంలో శ్రోతలు ఎంతో కష్టపడి రాస్తారు, దయచేసి గమనించండి అంటున్నారు. అంటే మీరు పాట బాగుందన్నారా, ఇంకా పాట వేయొద్దు అంటున్నారా, అర్థం కాల. బట్ మెసేజెస్ అయితే అన్ని ఫుల్గా కవర్ చేద్దాం, డోంట్ వరీ. సో మెసేజెస్ అన్ని చదివే వెళ్తా, 3 మినిట్స్ టైం ఉంది. అండ్ నెక్స్ట్ మనకు మెసేజ్ పంపించిన వారు నెలవంక తొంగి చూసింది అంటూ మెసేజ్ పెట్టి ఒక చిన్న కాంప్లిమెంట్ అయితే వదిలాడు మనకు సర్దార్ గారు భానుముక్కల గ్రామం నుంచి. ఓకే, థ్యాంక్ యూ సర్దార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకు పంపించిన వారు హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ. మీ ఉత్తరాల కార్యక్రమం ఈరోజు చాలా బాగుంది, మీరు వినిపించిన పాట అద్భుతం కానీ సినిమా పేరు చెప్పలేదు అంటున్నారు. అండ్ సినిమా పేరు డైరెక్టర్ గారు పెళ్ళమండి, ఇంతకుముందు కూడా నేను చెప్పాను. అండ్ శుక్రవారం మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల బాగుంది, ధన్యవాదాలు. ఈ సంగతి మీకు తెలుసా, అద్భుతమైన కార్యక్రమం అంటూ సంతోష్ సుప్రియ హైదరాబాద్ బౌరంపేట నుంచి మనతో ఈ అభిప్రాయం పంచుకుంటున్నారు. అండ్ ఎస్, ఓకే, కర్ణాటక రాష్ట్రం చిన్ని తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు, మేము కార్యక్రమం సినిమాయిల్ చేస్తే దాన్ని మీరు ఈ కార్యక్రమంలో తీసుకోండి చేస్తారు కాదు? ఓకే, నాకైతే అర్థం కాలేదు. సో కొంచెం క్లియర్గా అయితే మీరు పంపించండి శ్యామల ప్రకాష్ గారు, టైం అయితే ఉంది, ఇంకా 2 మినిట్స్ ఉంది. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి పంపించిన వారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్తా, మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు బాగుగానే ఉంటున్నాయి. జూన్ 13 ఇవాళ, ఓకే, సో మా కయ్య గారి మనవడు పుట్టినరోజు అంటున్నారు. మీకు ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు బండారు త్రిమూర్తులు గుప్త గారు అయితే మెసేజ్ మనకు పంపించారు. అండ్ ఎస్, ఆల్మోస్ట్ అందరు మెసేజెస్ అయితే కవర్ అయిపోయాయి. అండ్ టైం అయితే 7:58 అవుతుంది. చివరిగా మళ్ళీ తబలా మస్తాన్ గారు ఒక మెసేజ్ మనకి పంపించారు. వీరేమంటున్నారంటే, నెల్లూరు బాలాజీ నగర్ నుంచి ఖాదర్ భాష డైరెక్టర్ తమనం నాగేశ్వరరావు గారికి వ్యాఖ్యాతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మన సింహపురి ఎఫ్ఎంలో ప్రసారం చేసే ప్రతి కార్యక్రమం చక్కగా ఉన్నాయి. హలో అభిరుచి, వాట్సాప్ హలో అభిరుచి, సముద్ర తీర కథలు, ఈ సంగతి మీకు తెలుసా, విహారీ, ఇవన్నీ మా మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తున్నాయంటూ ఫ్రెండ్స్ అందరి తరపున శ్రోతలందరికీ, వింటున్న శ్రోతలందరికీ అండ్ టెక్నీషియన్స్ అందరికీ కూడా శుభోదయం తెలియజేస్తున్నారు తబలా మస్తాన్ గారు. అండ్ ఇప్పుడైతే టైం 7:59 దాటి 15 సెకండ్లు అవుతుంది. అండ్ మీ ఉత్తరాలకు సైనింగ్ ఆఫ్ చెప్పే టైం వచ్చేస్తుంది. అండ్ డెఫినెట్గా నెక్స్ట్ వీక్ మరిన్ని అభిప్రాయాలు, మరింతమంది కొత్త శ్రోతల అభిప్రాయాలని కూడా మనం స్వాగతిద్దాం. వచ్చేసిన వారం సేమ్ టైంలో మనకు మీ ఉత్తరాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7901084415 అనే వాట్సాప్ నెంబర్కు మీ అభిప్రాయాలు అయితే షేర్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు రోజువారీ కార్యక్రమాలు, 8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 8:30 జిల్లా సమాచార లేఖ కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. 8:35 మనోరంజని కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.
1: हर खर्च के पैसे दो हस्बैंड जी,
2: ये राशन के 15,000, सब्जियों के 2,000
1: और लाइट बिल के
2: अब 0 रुपए कैसे दूं?
1: ओहो, भूल ही गई थी, अब तो सोलर पैनल लग गए हैं ना, तो जो 4,000 बचे हैं उससे शॉपिंग हो जाए.
3: पक्का. पीएम सूर्य घर मुफ्त बिजली योजना, जुड़ने के लिए रजिस्टर करें pmsuryaghar.gov.in.
4: हर घर सूर्य घर.
5: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं विशाल शर्मा. मुख्य समाचार. प्रधानमंत्री नरेंद्र मोदी आज फ्रांस और स्लोवाकिया की 6 दिवसीय यात्रा पर होंगे रवाना. डीआरडीओ ने बहुस्तरीय बैलिस्टिक मिसाइल रक्षा क्षमता का प्रदर्शन करते हुए लगातार 3 सफल परीक्षण किए. विदेश मंत्री डॉक्टर एस जयशंकर ने तेल टैंकर पर हमले के विरोध में अमेरिका के विदेश मंत्री मार्को रूबियो से कड़ा विरोध जताया. हमले में मारे गए थे 3 भारतीय नाविक. भारत और बांग्लादेश ने सीमा पर शांति और स्थिरता बनाए रखने की प्रतिबद्धता दोहराई. अमेरिका प्रस्तावित शांति समझौते

ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖలో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 మెగా సేఫ్టీ అండ్ హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. విజయవాడలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అదే వేదికపై 38 ఎంఎస్ఎంఈ పార్కులకు దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల విస్తరణే రాష్ట ఆర్థికాభివృద్దికి ప్రధాన బలం అవుతుందని స్పష్టం చేశారు. రాష్టంలోని ప్రతి నియోజకవర్గానికి పారిశ్రామిక వాతావరణాన్ని తీసుకువెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఇప్పటికే తొలి రెండు దశల్లో 100 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపన జరిగి కొన్ని కార్యకలాపాలు ప్రారంభమైనట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను వ్యర్థాల రహిత పట్టణాలకు తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పట్టణ పరిధిలోని ఇబ్రహీంపట్నం ఖిల్లా రోడ్లో నిర్మాణంలో ఉన్న బయోగ్యాస్ ప్లాంట్ను స్థానిక శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణప్రసాద్తో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వ్యర్థాల నిర్వహణలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ పట్టణ

0: లో పరిశుభ్రతను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు పనిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో మరో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పి నారాయణ వెల్లడించారు. దీంతో వ్యర్థాల నిర్వహణతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పాటు అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాల్లో నీటి వనరుల సంరక్షణ, సుస్థిర జల వ్యవస్థ నిర్మాణం, భూగర్భ జలాల పెంపు, పర్యావరణ సమతౌల్యం లక్ష్యంగా చేపడుతున్న జలధార జలహార్తి కార్యక్రమం విజయవంతంగా అమలవుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు జోడచిందల చెరువులో జరుగుతున్న జలధార జలహారతి పనులను కలెక్టర్ లక్ష్మీశ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 445 చెరువుల అభివృద్దికి ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేసి దశల వారీగా పనులు చేపడుతున్నామని చెప్పారు. జిల్లాలో జలధార కార్యక్రమం కింద ఉపాధి హామీ పథకం అనుసంధానంతో 87 కోట్ల రూపాయల వ్యయంతో 1300 పనులను గుర్తించినట్టు చెప్పారు. ఈ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని వివరించారు. ప్రజల భాగస్వామ్యంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. నగరంలోని సూర్యారావుపేట, గవర్నర్పేట, భవానీపురం, స్వాతి థియేటర్ సెంటర్, హెచ్పీ కాలనీ ప్రాంతాల్లో ఆయన పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. భవానీపురంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ నగర పరిశుభ్రతకు ప్రజలు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. నగరాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. పారిశుద్ధ్య కార్మికులపై పనిభారాన్ని తగ్గించే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం సంతోషకరమని జ్ఞానచంద్ర తెలిపారు. నగర పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణకు నగరపాలక సంస్థ నిరంతరం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. ప్రయాణికుల భద్రత, అత్యవసర పరిస్థితుల నిర్వహణలో సిబ్బంది సామర్థ్యాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ఆధ్వర్యంలో మెగా సేఫ్టీ అండ్ హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహించారు. మే 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 2 వారాల పాటు సాగిన ఈ కార్యక్రమాన్ని విజయవాడ డివిజన్ పరిధిలోని 19 ప్రధాన రైల్వే స్టేషన్లలో నిర్వహించారు. వేసవి తీవ్రత, పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఫ్రంట్ లైన్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. క్యాంపెయిన్లో భాగంగా అగ్ని ప్రమాదాల నివారణ, ఫైర్ ఎక్స్టింగ్విషర్ల వినియోగం, అగ్ని ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించారు. అలాగే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నియంత్రణ, గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే సిపిఆర్ విధానం, గొంతులో ఆహారం ఇరుక్కున్నప్పుడు అనుసరించాల్సిన చోక్ రిలీఫ్ పద్ధతులు, ప్రాథమిక ఆరోగ్య అవగాహన అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సన్నద్దత కార్యక్రమాలు జూన్ 15 నుంచి జులై 14 వరకు బీఎల్ఓల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించబడుతుందని ఆయన వెల్లడించారు. ఈ సన్నద్దత కార్యక్రమాల షెడ్యూల్ ప్రారంభానికి ముందుగా కలెక్టర్ కంచిగచర్లలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి మార్గదర్శకాలకు అనుగుణంగా సవరణ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లు జాబితా నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కె నవీన్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ఆర్ఎన్యూ విజయవాడ.
1: మీరు ఇంతవరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ కె నవీన్ కుమార్.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 8:35 అవుతోంది. మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు పోస్ట్ కార్డు ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వినవచ్చు. మీరు కూడా మీకు నచ్చిన పాట మనోరంజని కార్యక్రమంలో వినాలనుకుంటే మనోరంజని కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం పొదులుగురు రోడ్ తెలుగు గంగా కాలనీ నెల్లూరు 5240004 అనే చిరునామాకు మీకు నచ్చిన చిత్రం పాట పేరు వ్రాసి మనోరంజని ప్రసారమవుతున్న ఆ రోజుల్లో వినవచ్చు. అండ్ ఈరోజు మొదటి ఉత్తరం మనం పరిశీలిద్దాం. ఈ ఉత్తరం మనకు ఉదయగిరి నుంచి సుధాకర్ నాయుడు ఇంకా వారి కుటుంబ సభ్యులు మిత్రబృందం పంపుతూ అడుగుతున్నారు, మా కోసం సీతాకోకచిలుక చిత్రం నుంచి ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. డెఫినెట్గా అండి, మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం, మీ మిత్ర బృందం కోసం సీతాకోకచిలుక ఈ చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

శ్రోతలు మనోరచని కార్యక్రమంలో పోస్ట్ కార్డు ద్వారా అవరు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. తర్వాతి ఉత్తరం మనకి పంపించిన వారు రాజుపాలెం నుంచి రమణమూర్తి, సుజాతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు పంపుతూ శివ చిత్రం నుంచి మా కోసం ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. డెఫినెట్గా అండి, రమణమూర్తి గారు, సుజాతమ్మ గారు మీకోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన శివ చిత్రం నుంచి ఈ చక్కని గీతం విని ఆనందించండి.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్ పై మనోరంజనే కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. తర్వాత ఉత్తరం మనం పరిశీలిస్తే, ఈ ఉత్తరం మనకి రాజంపేట నుంచి రాస్తున్నారు శరత్ కుమార్, వెంకటరెడ్డి, లక్ష్మీదేవి, మనుజ, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరందరూ కోరుతున్న పాట యువకుడు చిత్రం నుంచి మా కోసం ఎస్పి చరణ్ ఆలపించిన పాట కావాలంటున్నారు. ఓకే, యువకుడు సినిమాలో ఎస్పి చరణ్ ఏ పాట పాడాడా అని చూస్తే ఇప్పుడు మీరు అడిగిన పాట విని ఆనందించండి.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్ పై మనోరంజన కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతల పోస్ట్ కార్డు ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు విని ఆనందిస్తున్నారు. అండ్ ఎస్, కార్యక్రమంలో మనం మరొక 2 ఉత్తరాలు చదివే అవకాశం ఉంది. సమయం 8:51 అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ ఉత్తరం మనం పరిశీలిస్తే, ఈ ఉత్తరం మనకు ఒంగోలు నుంచి వచ్చిందండి. ఒంగోలు నుంచి నిహారిక గారు ఊసరవెల్లి చిత్రం నుంచి నిహారిక పాటనే అడుగుతున్నారు. సో బాగుందండి. ఇంకా కోరుతున్నవారు అంటూ శ్రీనివాస్, శ్రీకర్, శ్రీజ ఇంకా వారి ఫ్రెండ్స్ అంతా అడుగుతున్నారు. డెఫినెట్గా అండి, మీరు కోరుకున్న ఊసరవెల్లి చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి. ఈ పాట పాడినవారు విజయ్ ప్రకాష్, నేహాబాసిన్, లిరిక్స్ అనంత శ్రీరామ్, మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు మనోరంజన కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా వారు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. తర్వాత ఉత్తరం మనకు పొదలకూరు నుంచి కృష్ణారెడ్డి మరియు వెంగల్రెడ్డి రాసి పంపిస్తున్నారు. మా కోసం నిప్పురవ్వ చిత్రం నుంచి ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. డెఫినెట్గా అండి, మీకోసం మీరు కోరుకున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించారు ఈ పాటని. వేటూరి రచన, బప్పిలహరి సంగీతం.

ఆకాశవాణి సింహప్రి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు, ఇప్పటి వరకు మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డు ద్వారా కోరుకున్న సినీగీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి మనోరంజని కార్యక్రమం సమాప్తం. సమయం 9:02 అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న ప్రకటన అనంతరం

0: सहायता टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్ పై మా ప్రభాత ప్రసారాలు. అండ్ ఇప్పుడైతే మనం వచ్చేసాం లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమానికి. కార్యక్రమంలో మీరు కూడా మీరు కోరుకున్న పాట వినాలనుకుంటే 7901 0841 415 ఇది వాట్సాప్ నంబర్, కానీ మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్ 0861 233 3100 లేదా 102 నెంబర్లకు కాల్ చేసి మీరు కోరుకున్న పాట మీన సింహపురి ఎఫ్ఎం ద్వారా వినవచ్చు. అండ్ కార్యక్రమంలో మరి లేట్ చేయకుండా మొట్టమొదటి శ్రోతను పలకరిద్దాం. హలో
2: సార్.
1: హలో,
2: నమస్కారం సార్.
1: నమస్కారం అండి, చెప్పండి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నెల్లూరు జిల్లా భోగన మండలం బిట్రగుంట నుంచి.
1: ఓకే, బిట్రగుంట నుంచి. చెప్పండి మీ పేరు.
2: అరసన్.
1: చెప్పండి సార్, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
2: సఖి, సఖి చిత్రం నుంచి. స్నేహితుడా, రహస్య స్నేహితుడా.
1: సఖి చిత్రం నుంచి స్నేహితుడ పాట అయితే వినాలనుకుంటున్నారు. డెఫినెట్గా అండి. కొత్తున్న శ్రోతలు ఉన్నారా? ఓకే అండి, డెఫినెట్గా మీకోసం పాట వచ్చేస్తుంది, వినేద్దామా?
2: థ్యాంక్ యూ సార్.

0: హలో, అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా వరకు కోరుకున్న సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో మనం తరువాతి శ్రోతను పలకరిద్దాం. హలో, శుభోదయం అండి. హలో, శుభోదయం, శుభోదయం, చెప్పండి. నమస్కారాలండి.
1: ఈ రోజు శనివారం కాబట్టి భక్తి పాట తప్పకుండా వెళ్తా సార్. ఎట్టి పరిస్థితులు పోయి రెండు మూడు రోజుల నుంచి మిస్
0: అయిపోతా
1: సార్. దయచేసి ఏమనుకోవద్దు.
0: ఖచ్చితంగా అండి, మీరు కోరుకున్న పాట అయితే కార్యక్రమం ధన్యవాదాలండి. వెంకటేశ్వర్లు గారు, మరొక శ్రోతను పలకరిద్దాం. హలో, హలో, అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. హలో, హలో, హలో, అభిరుచి కార్యక్రమం. నమస్తే అండి, చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరండి? తిరుపల్ గారు. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు? ఏం పాట కావాలి అందులో? ఓకే, ఇంకేదైనా పాట కోరగలరా? ప్రస్తుతానికైతే ఆ పాట అందుబాటులో లేకుండా ఉంది. ఇంకేదైనా పాట కోరగలరా? ఓకే, నమో వెంకటేశయ చిత్రం నుంచి పాట పాడుతున్నారు మీరు. ఓకే అండి, కోరుతున్న శ్రోతలు ఉన్నారా? ఓకే అండి, సో ఇదివరకు మాట్లాడిన హోబిలం వెంకటేశ్వర్లు గారు అండ్ మీకోసం అండ్ వింటున్న శ్రోతలందరి కోసం ఓం నమో వెంకటేశయ చిత్రం నుంచి ఒక మంచి పాట వచ్చేస్తుంది, విని ఆనందించండి.
1: ధన్యవాదాలు సార్.

0: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్ పై హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం. కార్యక్రమంలో మీరు కూడా మీరు కోరుకున్న పాట వినాలనుకుంటే 0861233310 లేదా 0861233102 నెంబర్లకు కాల్ చేసి వినవచ్చు. కార్యక్రమంలో మనం తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో,
1: హలో, నమస్తే సార్.
0: హలో అభిరుచి, కార్యక్రమానికి స్వాగతం అండి. చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: రామకృష్ణారెడ్డి, కర్ణాటక.
0: ఓకే, రామకృష్ణారెడ్డి గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాటను విందాం?
1: సార్, మాకి ఎన్టీ రామారావు గారి యాదైనా యమగోళ.
0: యమగోళ చిత్రం నుంచి ఏం పాట కావాలండి? ఓకే అండి. సో కోరుతున్న శ్రోతలు ఉన్నారా రామకృష్ణారెడ్డి గారు?
1: సార్,
0: కోరుతున్న శ్రోతలు ఉన్నారా?
1: సో కోరుతున్న శ్రోతలు చిన్న తెలిసి శ్యామల ప్రకాష్, పాలం పోలయ్య, శివదాసరెడ్డి.
0: ఓకే ఓకే,
1: పెడనా, వీళ్ళంతా మన శ్రోతలే సార్.
0: ఓకే అండి. సో మీ అందరి కోసం ఒక మంచి పాట వస్తుంది, యమగోళ చిత్రం నుంచి విని ఆనందించండి.
1: ఓకే.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై. హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు. తర్వాతి శ్రోతని పలకరిద్దాం. హలో హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. హలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో హలో హలో మీ క్లయింట్ కలిసింది, మాట్లాడండి. హలో
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి గోపీనాథ్ గారు, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారండి?
1: మిథునం.
0: ఒక్క నిమిషం లైన్లో ఉండండి.
1: మిథునం సినిమాలో ఆది దంపతులే అభిమానించే అక్క తెలుగు మిథునం.
0: కోరుతున్న శ్రోతలు ఉన్నారండి?
1: సుమల సర్ల గోపినాథు, యశ్వంత్.
0: ఓకే, మీ పాట వెతికే ప్రయత్నం చేస్తున్నాం. ఈలోపు మీకు సింహపురి ఎఫ్ఎం వింటూ ఉంటారా రెగ్యులర్గా? ఓకే చెప్పండి, మీకు బాగా అంటే మీకు బాగా ఇష్టమైన ప్రోగ్రామ్?
1: మాకు బాగా ఇష్టమైన ప్రోగ్రామ్ ఇది రంగస్థల కార్యక్రమంలో పద్యాలు కార్యక్రమం కదా, పౌరాణిక పద్యాలు నాటకాలు అలాంటి కార్యక్రమాలు ఇష్టం సార్.
0: ఓకే,
1: మీరు తొమ్మిది ప్రసారం చేసిన నాటకం కూడా నేను అది పద్యాలు రికార్డ్ చేసుకుని నాకు వీళ్ళు ఖాళీ దొరికినప్పుడు ఇంకా ఉంటుంది సార్.
0: వెరీ గుడ్ వెరీ గుడ్ అండి. సరే, మీరు కోరుతున్న పాట మా ప్రసారమవుతుంది, విని ఆనందించండి.
1: లైన్లో ఉండాలా సార్?
0: లేదు లేదు, లైన్లో ఏం లేదు, ఇప్పుడు ఆల్రెడీ మీరు లైవ్లోనే ఉన్నారు.
1: ఓకే ఓకే సార్.
0: ఓకే అండి,
1: థ్యాంక్ యూ సార్.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి FM కేంద్రం 102.7 MHz పై.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు ఇప్పటి వరకు హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు. సమయం 9:29 కావస్తుంది. మరికొద్దిసేపట్లో హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు వింటారు.

102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయి.
0: మరి ఎక్కడికో ప్రయాణం లాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: అదే మన సింహపూరి ఎఫ్ఎం లో విహారి కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: హా, అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించని సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారి కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
0: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
1: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.
1: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు. మొబైల్ వదిలే
2: అక్క, బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు.
3: దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
1: నంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నంబర్లతో డబ్బు కాజేస్తారు.
2: మరైతే సరైన నంబర్
1: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
3: మీరు నన్ను కాపాడారక్క.
1: పని నుండి కాదు,
2: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
4: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
5: హలో అభిరుచి వాట్సాప్ మెసేజెస్ కార్యక్రమానికి అయితే స్వాగతం. అండ్ కార్యక్రమంలో శ్రోతలు 7901048415 అనే నెంబర్కు వాట్సాప్ చేసి మీరు కోరుకున్న పాటలు అయితే వినొచ్చు. ఎస్, మనకి మెసేజెస్ అయితే బాగానే వచ్చినాయి ఈరోజు. అండ్ మై ఫ్రెండ్స్ కోసం, మా కోసం ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సకుభాయ్, సుజయ్, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబ, మూసపేట, నరేష్ గ్రామ ప్రజలు అంటూ మనకి మహబూబ్ నగర్ జిల్లా మూసపేట నుంచి అయితే భాలు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు, ప్రయత్నిద్దామండి. అండ్ నారాయణరెడ్డిపేట నుంచి బీసీ కాలనీ, నారాయణరెడ్డిపేట బీసీ కాలనీ నుంచి మా కోసం ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. పెద్ద చిత్రం నుంచి పాటను వేయండి అంటూ అడుగుతున్నారు. డెఫినెట్గా పెద్ద చిత్రం నుంచి పాటను ప్రసారం చేసే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి పంపించిన వారు, సార్ ఈ పాట నా కోసం ప్రసారం చేయండి అంటూ నరేందర్ రెడ్డి గారు పంపించారండి. అశోక్ సినిమాలో ఒక చిన్ని నవ్వే నవ్వి అనే పాటను పాట కావాలి అంటూ చిత్తూరు జిల్లా పూతులపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత అడుగుతున్నారు. ఖచ్చితంగా అండి, మీరు కోరుకున్న పాట ప్రసారం అవ్వాలని అయితే ఆశిద్దాం. అండ్ ఇంకా నెక్స్ట్ మెసేజ్ వచ్చేసి మేజర్ చంద్రకాంత్ మూవీ నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ హారిక గారు అడుగుతున్నారు. మా ఫ్యామిలీ నాగరాజు, కామాక్షి, మేఘన అంటూ మెసేజ్ పంపించారు. అలాగే నెక్స్ట్ మెసేజ్ మనకి పంపించిన వారు సంక్రాంతికి వస్తున్న చిత్రం నుంచి ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, ఉన్న వెంకటేశం మీరందరూ అడుగుతున్నారు. ఖచ్చితంగా మీ పాటను కూడా ప్రసారం చేసే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనం చూసుకుంటే ఈ మెసేజ్ మనకు ముత్తుకూరు నుంచి వెంకటేశ్వర్లు గారు పంపించారండి. మా కోసం ఏదైనా చిత్రం నుంచి పాట అంటూ అడుగుతున్నారు. ఓకే, సో ఏదైనా ఒక చిత్రం అంటున్నారు కాబట్టి, సో అశోక్ చిత్రం నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం.

హలో అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట కోరుతున్నవారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి, రాజు. నువ్వే కావాలి చిత్రం నుంచి ఒక మంచి పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. ఖచ్చితంగా అండి, మీకోసం నువ్వే కావాలి చిత్రం కోసం శ్రీరామ్ గోపిక పూర్ణిమ ఆలపించిన గీతం విని ఆనందించండి.

0: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 90.8.
1: సేవ్ ఓవర్ ఇట్
0: మెగా హెచ్ పై హలో అభిరుచి కార్యక్రమం. శ్రోతలు వాట్సాప్ ద్వారా వరకొరుకున్న సినీ గీతాలు వింటూ ఆనందిస్తున్నారు.

హలో అభిరుచి కార్యక్రమంలో తర్వాతి శ్రోత తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుండి ఎన్టీఆర్ కాలనీ వాసులు బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి వీరందరూ అడుగుతున్న పాట ఇప్పుడు విందాం.

హలో అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట అడుగుతున్నవారు జోరుపుత్తుల బుచ్చయ్య, హన్మకొండ జిల్లా కాశీపేట మండలం తరాళపల్లి గ్రామం నుంచి. మా గ్రామ ప్రజలందరికీ, మా తోటి మిత్రులందరికీ, రేడియో శబ్ద మిత్రులందరికీ పేరు పేరున దయచేసి ఏదైనా ఒక మంచి పాటను ప్రసారం చేయగలరంటూ కోరుతున్నారు జోరుపుత్తుల బుచ్చయ్య గారు. డెఫినెట్గా అండి, నెక్స్ట్ రాబోయే పాట మీకోసమే, ఓకేనా? అండ్ మరికొన్ని మెసేజెస్ కూడా ఉన్నాయి, కవర్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు రాబోయే పాట చివరి పాట కార్యక్రమానికి, దాంతో ఈరోజు ప్రభాత ప్రసారాలు అయితే మనం ముగించబోతున్నాం. 10 గంటలకు విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. నెక్స్ట్ మెసేజ్ మనకు పంపించిన వారు ప్రతాప్ గారు, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు. మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. ఇంకా నెక్స్ట్ మెసేజ్ 9:04 పంపించాం సార్, వాట్సాప్ వెయిట్ చేస్తూ ఉన్నామంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బను జైనుద్దీన్, అబిద ఆయేషా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అడుగుతున్నారు పాటని. అత్యంత ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాం అంటున్నారు. అండ్ ఇష్క్ చిత్రం నుంచి పాటను అడుగుతున్నారు. వీరందరి కోసం కార్యక్రమంలో చివరి పాటగా అవినేత ఇష్క్ చిత్రం నుంచి రాజ్ హసన్, రాజ్ హసన్తో పాటుగా అనూప్ శ్రావణి పాడారు కలిసి ఈ పాటని. మీ అందరి కోసం విని ఆనందించండి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలలో భాగంగా ఇప్పటి వరకు హలో అభిరుచి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న సినీ గీతాలు విన్నారు. సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్దిసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది.

0: ఆకాశవాణి వసుదేక కుటుంబం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికా ఇరాన్ దేశాల మధ్య గత వారం రోజులుగా తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొంది. గత ఏప్రిల్ నెలలో కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇరు దేశాలు పరస్పరం దాడులకు దిగడంతో ఈ ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. జూన్ 8వ తేదీన వ్యూహాత్మక ప్రాంతమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మాజ్ వద్ద ఇరాన్ దళాలు ఒక అమెరికన్ అపాచీ హెలికాప్టర్ను కూల్చివేయడంతో పశ్చిమాసియాలో ఈ ఉద్రిక్తతల్ని తారాస్థాయికి తీసుకెళ్లాయి. దీనికి ముందు స్ట్రెయిట్ ఆఫ్ హార్మాజ్ గుండా వెళ్లే వాణిజ్య నౌకలను అడ్డుకోవడానికి ఇరాన్ ప్రయత్నించడం, అమెరికా వాటికి రక్షణ కల్పించడం వంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. హెలికాప్టర్ కూల్చివేతకు ప్రతిచర్యగా అమెరికా జూన్ 10-11 తేదీల్లో దక్షిణ ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని భారీ వైమానిక దాడులు ప్రారంభించింది. ఇరాన్కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలు, డ్రోన్ కమాండ్ యూనిట్లు, బాందర్ అబ్బాస్, కేస్మ ఐలాండ్ పరిసరాల్లోని సైనిక స్థావరాలపై అమెరికా బాంబులు వర్షం కురిపించింది. టెహ్రాన్ శివార్లలో కూడా అమెరికా పలు డ్రోన్ దాడులు చేసింది. అదేవిధంగా ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆర్థిక దిగ్బంధాన్ని మరింత కఠినతరం చేసింది. అమెరికా దాడులకు నిరసనగా ఇరాన్ దాని మద్దతుదారులైన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ దళాలు కువైట్, బెహ్రైన్, జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేశాయి. అలాగే హార్మోజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇలా రెండు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడుల పరంపర గడిచిన కొన్ని రోజులుగా పతాక స్థాయికి చేరుకున్నాయి. ఈ పరస్పర ఘర్షణల్లో జూన్ 10వ తేదీన గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో ప్రయాణిస్తున్న ఎంవీ జల్వీర్ అనే ట్యాంకర్ నౌకపై ఇరాన్ చమురు దిగ్బంధాన్ని ఉల్లంఘించిందనే నెపంతో అమెరికా సైన్యం దాడి చేసింది. ఈ దాడిలో ఆ నౌకలో పనిచేస్తున్న 3 భారతీయ నావికులు మరణించారు. దీనిపై భారత్ తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ భారత్లోని అమెరికా దౌత్యవేత్తను పిలిపించి తన తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ దీనిపై వివరణ ఇస్తూ,
2: We have seen that there have been several incidents involving Indian seafarers in West Asia in the last few days. We attach high importance to the welfare and well-being of our seafarers community. We need not re-emphasize this point. Yesterday we condemned the attack on a ship off the coast of Oman in which unfortunately we lost 3 Indian nationals. We had summoned the US CDA here to register a strong protest. The continuing incidents of attacks on shipping in the region are deeply worrying.

0: terrorism and a direct result of the ongoing conflict in the region. These attacks must cease and end, and we also call for dialogue and diplomacy so that we can have an early return to peace and stability in the region.
1: ఇదిలా ఉండగా జూన్ 11వ తేదీన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై చాలా తీవ్రమైన దాడులు చేస్తామని, అవసరమైతే వారి చమురు క్షేత్రాలను పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంటామని హెచ్చరించారు.
2: But we hit them hard yesterday and we're going to hit them again hard today in case you miss it, in case you don't turn on your television set. And we'll see what happens with the deal. We were really close to a deal, but they keep tapping us along. They keep playing us for suckers because you know what? They dealt with some very stupid presidents. I have to say that. I'm embarrassed to say it. Some very stupid people were sitting here. Well, we're going to be attacking them and attacking them very hard. Very incredible, actually an incredible machine. And at first they said they didn't do it, then they admitted they did. It was sort of easy because we have the bomb. We actually have the bomb. Got very lucky that bomb didn't explode. That bomb was lodged in the helicopter, it didn't explode. It was on fire, but it didn't explode. It's just those two guys, they knew how to fly, but they got very lucky.
1: ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు వర్గాలు సంయమనం పాటించి శాంతి ఒప్పందానికి ప్రయత్నించాలని సూచించాయి. అయితే ట్రంప్ హెచ్చరికలు చేసిన కొన్ని గంటల తర్వాత నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ ఉన్నత నాయకత్వంతో చర్చల్లో పురోగతి లభించిందని, కాబట్టి తాము నిర్దేశించుకున్న సైనిక దాడులను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఒక శాంతి ఒప్పందం ముసాయిదా సిద్దమైనట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఇస్లామాబాద్ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ దాదాపు ఖరారైనట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి వెల్లడించారు. ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్ వాటరేవులపై ఉన్న అంతర్జాతీయ నౌకాదళ దిగ్బంధాన్ని పూర్తిగా తొలగించాలని ఇరాన్ పట్టుబడుతోందన్నారు. వ్యూహాత్మక ప్రాంతమైన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నియంత్రణను ఇరాన్ వదులుకోబోదని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా లెబనాన్లో యుద్ధానికి పూర్తిగా ముగింపు పలకడం, ఇరాన్ అణు కార్యక్రమాలపై తదుపరి 60 రోజుల పాటు చర్చలు జరపడం వంటి కీలక ప్రతిపాదనలు ఈ ముసాయిదాలో ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాత్రం ఇరాన్ అణు ఆయుధాలు సాధించకుండా అడ్డుకునే విషయంలో తాము అమెరికాతో పూర్తి ఏకీభవించి ఉన్నామని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇరాన్కు అనుకూలమైన ఒప్పందాలను అంగీకరించబోమని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో తీవ్రస్థాయికి చేరుకున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగాయి. అయితే ప్రస్తుతం అమెరికా తన దాడులను తాత్కాలికంగా నిలిపివేయడం, చర్చల ముసాయిదా తెరపైకి రావడంతో పరిస్థితి కొద్దిగా అదుపులోకి వచ్చింది. దీని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు తగ్గి గ్లోబల్ స్టాక్ మార్కెట్లు కొంతమేర లాభపడ్డాయి. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఒప్పందంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని ప్రకటించడంతో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇరాన్ అణు కార్యక్రమం మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అంతర్జాతీయ అణు సంస్థ ఐఏఈఏ బోర్డు ఇరాన్ తన అణు కేంద్రాలకు పరిశీలకులను అనుమతించాలని, అణు పదార్థాలపై పూర్తి సమాచారం ఇవ్వాలని కోరింది. అమెరికా, యూరోపియన్ దేశాలు కూడా ఇరాన్తో సహకారాన్ని పునరుద్ధరించాలని పిలుపునిచ్చాయి. అణువ్యాప్తి నిరోధక ఒప్పందాల భవిష్యత్, పశ్చిమ దేశాలు ఇరాన్ సంబంధాలపై ఈ పరిణామాలు ప్రభావం చూపే అవకాశం ఉంది. రష్యా యుక్రెయిన్ యుద్దం 4వ ఏడాదిలోకి అడుగు పెడుతున్నప్పటికీ ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరే పరిస్థితులు కనిపించకపోగా ఈ యుద్దం అత్యంత ప్రమాదకరమైన దశకు చేరుకుంటోందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి హెచ్చరించింది. యుక్రెయిన్లోని పౌర నివాసాలు, మౌలిక సదుపాయాలపై రష్యా డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తోందని ఐక్యరాజ్యసమితి అండర్ సెక్రటరీ జనరల్ రోజ్మేరీ డికార్లో పేర్కొన్నారు. అదే సమయంలో రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై యుక్రెయిన్ కూడా ఎదురుదాడికి దిగుతోందని, జపోర్జియా అణు విద్యుత్ ప్లాంట్ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశాలున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఇరుపక్షాలు నిబంధనలు లేని సంపూర్ణ కాల్పుల విరమణ ఒప్పందం పాటించాలని ఐక్యరాజ్యసమితి డిమాండ్ చేసింది. అయితే ఉక్రెయిన్ వెల్లడించిన వివరాల ప్రకారం చెర్నోబిల్ సమీపంలోని కీలక అణు వ్యర్థ నిల్వ కేంద్రం రష్యా డ్రోన్ దాడి చేసిందని, అంతర్జాతీయ అణు సంస్థ గణనీయమైన నష్టం జరిగినప్పటికీ రేడియేషన్ లీక్ కాలేదని తెలిపింది. యుక్రెయిన్ అధ్యక్షుడు వలడిమిర్ జెలెన్స్కీ ఐరోపా మద్దతు కోసం తన దౌత్య ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. యుద్ద పరిస్థితులు, ఆయుధ సహాయం, ఆర్థిక మద్దతు అంశాలు యూరోపియన్ దేశాల చర్చల్లో ప్రధానంగా నిలిచాయి. రష్యాపై ఆంక్షలను కొనసాగించాలనే అభిప్రాయం పశ్చిమ దేశాల్లో బలపడుతోంది. గాజా పునర్నిర్మాణానికి సహకరించాలని ప్రపంచ దేశాలను పాలస్తీనా, ఇజ్రాయెల్ పౌర సమాజ సంస్థలు విజ్ఞప్తి చేశాయి. గాజాలో శాశ్వత కాల్పుల విరమణ, మానవతా సహాయాన్ని, పునర్నిర్మాణ చర్యలను వేగవంతం చేయాలని కోరాయి. రెండు దేశాల పరిష్కారానికి మద్దతునివ్వాలని కూడా పిలుపునిచ్చాయి. ఫ్రాన్స్ వేదికగా వచ్చే సోమవారం నుంచి జరగనున్న G7 దేశాల శిఖరాగ్ర సదస్సు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమాసియా ఘర్షణలు, రష్యా యుక్రెయిన్ మధ్య యుద్దం, ప్రపంచ ఆర్థిక అసమతుల్యతలు, చైనా ప్రభావం, కీలక ఖనిజాల సరఫరా వంటి అంశాలు ఈ శిఖరాగ్ర సదస్సులో ప్రధాన అజెండాగా ఉన్నాయి. ఈ సమావేశంలో ప్రపంచ భద్రత, ఇంధన సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యం వంటి అంశాలపై కూడా కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇక ఈ శిఖరాగ్ర సదస్సుకు భారత్ ను భాగస్వామ్య దేశంగా ఆహ్వానించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనున్నారు. ఆర్థిక రంగంలో ప్రపంచ దేశాలు ఇంధన ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాపై అనిశ్చిత నెలకొంది. వీటిపై కూడా G7 శిఖరాగ్ర సదస్సు వేదికగా ప్రపంచ దేశాలు చర్చించనున్నాయి. ఫిన్లాండ్ లో జరిగిన ఎమర్జింగ్ పవర్స్ అండ్ ది న్యూ జియో పాలిటికల్ కాంపిటీషన్ కార్యక్రమంలో పాల్గొన్న భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యా యుక్రెయిన్ యుద్దం విషయంలో భారత్ రష్యాకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ప్రశ్నకు ఆయన ధీటుగా బదిలిచ్చారు. భారత్ ఇప్పుడు చమురును ధర లభ్యత ఆధారంగానే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. యుక్రెయిన్ యుద్దం ప్రారంభమైన సమయంలో ఐరోపా దేశాలు పశ్చిమాసియా దేశాల నుంచి పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేయడంతో సంప్రదాయంగా అక్కడి నుంచి దిగుమతి చేసుకునే భారత్కు ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన వివరించారు. రష్యా చమురు కొనుగోలు చేయాలని 2022లో అమెరికానే స్వయంగా తమను కోరిందని వెల్లడించారు. ఆ సమయంలో ప్రపంచ ఆర్థిక అసమతుల్యతను కాపాడటంలో భారత్ పోషించిన కీలక పాత్రను సైతం అమెరికా గుర్తించిందని జయశంకర్ వెల్లడించారు. అదేవిధంగా పాశ్చాత్య దేశాల వైఖరిలో ఉన్న ద్వంద్వ ప్రమాణాలను కూడా జయశంకర్ ఎత్తిచూపారు. పాశ్చాత్య దేశాల ఆయుధ సరఫరా విషయంలో భారత్కున్న భద్రతాపరమైన ఆందోళనలను జయశంకర్ పునరుద్ఘాటించారు. ఐరోపా దేశాలు విక్రయించే ఆయుధాలు భారత్పై దాడికి ఉపయోగిస్తున్నారని చెప్పారు. కానీ తాము ఐరోపా భద్రతకు ముప్పు కలిగించే ఏ పని చేయలేదని జయశంకర్ స్పష్టం చేశారు.
3: At that time, the US specifically asked India to buy Russian oil to stabilize the world markets. Right now, if you see, after having first put tariffs on us last year for buying Russian oil, the US then again lifted its sanctions. Let's not pretend that there is some great principle involved here. I mean, if it is on, off, and, you know, do it when it suits us and don't do it when it doesn't suit us. I mean, come on, we are all the adults in the room. We know what the game is. So I don't think making this about sanctimony is really warranted.
1: పాకిస్తాన్లో గత వారం రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, బలూచిస్తాన్లో తీవ్ర ఉద్రిక్తతలు, హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పతనం కావడం, నిత్యావసర ధరలు ఆకాశాన్నంటడం, పౌర హక్కుల అణచివేత కారణంగా ప్రజల్లో వ్యక్తమవుతున్న నిరసనలు హింసాత్మక ఘర్షణలుగా మారాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని రావాల్కోట్, ముజఫరాబాద్ నగరాలు గత వారం రోజులుగా రణరంగంగా మారాయి. రావాల్కోట్లోని ఈద్గా మైదానంలో నిత్యావసర వస్తువులపై ధరలను తగ్గించాలని, ప్రాథమిక హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సుమారు 60,000 నుండి 70,000 మంది నిరసనకారులు శాంతియుతంగా భారీ ప్రదర్శన చేపట్టారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ JAAC నేతృత్వంలో జరిగిన ఈ ప్రదర్శనను అణచివేయడానికి పాకిస్తాన్ సైన్యం నిరసనకారులపై కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల కారణంగా దాదాపు 20 మందికి పైగా పౌరులు మరణించగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. రావాల్కోట్, పూంచ్, భీంబర్ వంటి ప్రాంతాలలో వీధులన్నీ రక్తసిక్తంగా మారాయి. తమ హక్కుల కోసం పోరాడుతున్న పౌర సమాజ సంస్థ అయిన JAAC పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం, ఆ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేయడం స్థానికుల్లో మరింత ఆగ్రహాన్ని పెంచింది. మరోవైపు బలూచిస్తాన్లో కూడా పరిస్థితులు దారుణంగా మారాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA వంటి వేర్పాటు వద్ద సంస్థలు ఆపరేషన్ హోర్ ఆఫ్ 2.0 పేరుతో సరికొత్త దాడులకు తెరలేపాయి. క్వెటా, గ్వాదర్, నష్కి వంటి 9 జిల్లాల్లో సైనిక స్థావరాలు, జైళ్లు, ప్రభుత్వ కార్యాలయాలపై ఏకకాలంలో బాంబు దాడులు, డ్రోన్ దాడులు చేశాయి. ఫిలిప్పీన్స్ లో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఆ దేశ దక్షిణ భాగంలోని మిండానో ప్రాంతంలో రెక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో ఫిలిప్పీన్స్ తీరంలో 3 అడుగుల ఎత్తు వరకు సునామీ అలలు ఎగసిపడ్డాయి. ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని ఆ దేశ అధ్యక్షుడు మార్కోస్ సూచనలు చేశారు. అయితే ఈ భూకంపం కారణంగా 4 ప్రాణాలు కోల్పోగా 200 మందికి పైగా గాయపడినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలపై వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే తిథి. ఈ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకున్నటువంటి చిత్రగీతాలు వినవచ్చు. మరి మీరు వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866-248-8812. ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు కోరుకున్నటువంటి పాటని వినిపించడం జరుగుతుంది. మరి ఈనాటి రావే అతిథి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట గీతాంజలి. చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు, గీత రచన వేటూరి. మరి పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలార నుండి సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్. మరి వీరందరి కోసం ఈ పాట

దేవుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం మరణ మరణ జననం రాణీరా మరణ మరణ మరణం నింకేస్తాం భుగల భగన గరణం మా పిలుపే డమరుకం

ఈనాటి రాబోయే తిథి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట అభిలాష చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు. గీతరచన వేటూరి. మరి పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం.

ఇలా పాడారు గీత రచన. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు పాప వినాశనం నుండి గురుప్రసాద్, సుకన్య, రవి, మధు మరి వారి కుటుంబ సభ్యులు మరి వీరందరి కోసం ఈ పాట.

0: అలాగా
1: ఈనాటి రావతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, రిత్విక్, పండు మరి వీరందరూ కోరుతున్నారు బృందావనం. ఘర్షణ చిత్రం నుంచి వాణిజ్యరామ్ పాడిన పాట, గీతరచన రాజశ్రీ. మరి వీరందరి కోసం ఈ పాట.

ఈనాటి రావేతిథి కార్యక్రమంలో తర్వాత పాటని కోరుతున్న శ్రోతలు మోహమండలం కాజ గ్రామం నుండి త్రివిద్ర వెంకట సుబ్బారావు, శ్రీదేవి, ప్రసన్న కుమార్, శ్రీలక్ష్మి, నయనిక మరి వీరందరూ కోరుతున్నారు శివమెత్తిన సత్యం చిత్రం నుంచి కేజే యేసుదాస్, వాణి జయరాం పాండుపాట, గీతరచన ఆరుద్ర, సంగీతం జేవి రాఘవులు మరి వీరి కోసం ఈ పాట

కరీంనగర్ జిల్లా అమన్గుర్తి నుండి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, రామకృష్ణయ్య, గంగాధర్, శ్రీనివాస్ మరి వీరందరూ కోరుతున్నారు. జగన్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన పాట, గీతరచన దాసన్ నారాయణరావు మరి వీరందరి కోసం ఈ పాట.

గుండమ్మ కథ చిత్రం నుంచి పి సుశీల పడిన పాట, గీతరచన పింగళి, సంగీతం ఘంటసాల. మరి పాటను కోరుతున్న శ్రోతలు అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుండి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి.

రాబోయే తిది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ నుండి బృందావనం పద్మశ్రీ శ్యామ్, మరి వీరు కోరుతున్నారు అభినందన చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన ఆత్రేయ, మరి వీరి కోసం ఈ పాట.

ఈనాటి రావే తిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం నుండి విశాల్ అండ్ లక్ష్మి మరి వీరిద్దరు కోరుతున్నారు వాన చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట, గీత రచన సిరివెన్నెల

సాయినగర్ వనస్థలిపురం నుండి దోర్నాల బాలరాజు, రేణుక మరి వీరు కోరుతున్నారు అండమాన్ అమ్మాయి. అండమాన్ అమ్మాయి చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండ పాట, గీతరచన ఆత్రేయ మరి వీరి కోసం ఈ పాట

0: మీరింతవరకు రావయతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా గోదావరి చిత్రం నుంచి సునీత పాండ పాట, గీత రచన వేటూరి.
1: అందంగా లేనా, అసలేం బాగాలేనా, అంత లెవెల్ ఏంటో నీకు.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సాహితీ సాహిత్యానికి ఎస్ఎస్ థమన్ సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు, గ్రీకు వీరుడు చిత్రం నుంచి.

0: గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో మీరు ఇంతవరకు తెలుగు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి నిర్వహించిన పోటీలలో బహుమతి పొందిన శ్రీమతి ఎన్ కళ్యాణి కుమారి గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి 90 ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా నిర్వహించిన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో విజేతగా నిలిచి వన్ డే ఆర్జేగా సెలెక్ట్ అయిన వారిలో కళ్యాణి కుమారి గారు ఒకరు. ఈరోజు కళ్యాణి గారు మనతో ఉన్నారు. హాయ్ కళ్యాణి గారు, వెల్కమ్ టు ఆకాశవాణి.
2: హాయ్ అండి.
1: ఈరోజు మీరు మన కార్యక్రమంలో ఉండడం చాలా హ్యాపీగా ఉంది. మీ జర్నీ, అచీవ్మెంట్స్, ఇంట్రెస్ట్ అలాగే రేడియోతో మీ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకోవాలని మేము ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నాం. సో కళ్యాణి గారు, లెట్స్ స్టార్ట్ అవర్ కన్వర్సేషన్.
2: ఓకే అండి.
1: ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో విన్నర్ అయ్యి వన్ డే ఆర్జేగా సెలెక్ట్ అయ్యారు కదా, ఈ విషయం తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ ఎలా ఫీల్ అయ్యారు? ఆ మూమెంట్ గురించి మా లిజనర్స్తో కొంచెం షేర్ చేసుకుంటారా?
2: ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో నేను ఖచ్చితంగా విన్ అవుతానని నాకు తెలుసు అండి. కాకపోతే వన్ డే ఆర్జేగా సెలెక్ట్ అవుతానని మాత్రం నేను అనుకోలేదు. వన్ డే ఆర్జేగా సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను సెకండ్ ప్రైజ్ ఆర్ థర్డ్ ప్రైజ్ వస్తుందని అనుకున్నాను, కానీ వన్ డే ఆర్జేగా డైరెక్ట్గా సెలెక్ట్ అవుతానని అనుకోలేదు. చాలా హ్యాపీగా అనిపించింది.
1: రియల్లీ వెరీ గ్రేట్ అండి. సరే మరి కళ్యాణి గారు, 90 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి అనే టాపిక్పై ఎస్సే రాశారు కదా, ఈ ప్రిపరేషన్లో భాగంగా ఆకాశవాణి గురించి మీరు ఏ విషయాలను తెలుసుకున్నారు, అలాగే వాటిలో మీకు ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా అనిపించే విషయం ఏది?
2: ఆకాశవాణికి పితామహుడుగా ఎంవి గోపాలస్వామి అనే ఆయన ఉన్నారు అనే విషయము నేను ఎస్సే రైటింగ్ కాంపిటీషన్కి మ్యాటర్ గ్యాదర్ చేస్తున్నప్పుడు తెలుసుకున్నానండి. అది నిజంగా నాకు తెలియని కొత్త విషయము. ప్రస్తుతం ఆకాశవాణి గురించి నేను గ్యాదర్ చేస్తున్నప్పుడు ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో అన్ని భాషలలోనూ ఆకాశవాణి కేంద్రాలు ఉన్నాయనే విషయం కూడా తెలుసుకున్నాను. అది కూడా నాకు తెలియని కొత్త విషయమే. చాలా హ్యాపీగా అనిపించిందండి.
1: అమేజింగ్ అండి. అలాగే ఈ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్న విషయం మీకు ఎలా తెలిసింది?
2: నేను ఘంటసాల నృత్య కళాశాలలో వోకల్ స్టూడెంట్గా సెకండ్ ఇయర్ నేర్చుకుంటున్నానండి, సంగీతం నేర్చుకుంటున్నాను. అక్కడ మా మ్యామ్ అక్కడ అనౌన్స్మెంట్ ఎస్సే రైటింగ్ గురించి జరిగినప్పుడు నాకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించి నేను అప్లై చేశాను. సరే ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను, లక్కీగా విన్నర్ అయ్యాను.
1: రియలీ అమేజింగ్ అండి. అండ్ కళ్యాణి గారు, ప్రస్తుతం మీరు ఏం చదువుకుంటున్నారు, అలాగే మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ ఫేవరెట్ సబ్జెక్ట్ కూడా?
2: నేను ఎంఎస్సి మ్యాథ్స్ కంప్లీట్ చేశానండి. ప్రస్తుతం బీఈడి పర్సూయింగ్ చేస్తున్నాను. ఫేవరెట్ సబ్జెక్ట్ వచ్చి మ్యాథమెటిక్స్.
1: వావ్, మీ ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్సా? చాలా మంది స్టూడెంట్స్ మ్యాథ్స్ అంటే చాలా టఫ్ సబ్జెక్ట్ అని, స్కేరీ సబ్జెక్ట్ అని ఫీల్ అవుతూ ఉంటారు. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమని అనుకుంటారు. నిజంగా మ్యాథ్స్ అంత కష్టంగా ఉంటుందా? దీనిపై మీ ఒపీనియన్ ఏంటి?
2: మ్యాథ్స్ కొద్దిగా కష్టంగానే ఉన్నా సరే మనం ఫార్ములా ప్రకారం గనక అది ప్రొసీజర్ ప్రకారం

0: ఆహారం వెళ్తే చాలా ఈజీగా ఉంటుందండి. ప్లస్ మిగిలిన సబ్జెక్ట్స్తో పోలిస్తే మ్యాథ్స్కున్న బెనిఫిట్ ఏంటంటే ఫుల్ మార్క్స్ పడిపోతాయి. సపోజ్ మనకు 100కి అప్లై చేస్తే 100 మార్క్స్ మనకి వచ్చేస్తాయి అన్నమాట. అదొకటి మ్యాథ్స్కున్న బెనిఫిట్. కాకపోతే నేర్చుకునేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతాము, కానీ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే బాగా వస్తాయి ఫార్ములాస్ కానీ సమ్స్ కానీ ఏవైనా సరే.
1: ఎక్సలెంట్ అండి, చాలా బాగా చెప్పారు. అండ్ కళ్యాణి గారు, మ్యాథ్స్ మీ ఫేవరెట్ సబ్జెక్ట్ కదా, మరి ఇండియాకి చెందిన గ్రేట్ మ్యాథమెటిషియన్స్ గురించి మీ మాటల్లో కొంచెం చెప్పగలరా? ముఖ్యంగా వాళ్ళల్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే క్వాలిటీ ఏంటి?
0: మన ఇండియాకి చెందిన గ్రేట్ మ్యాథమెటిషియన్స్ గురించి చెప్పాలంటే ముందుగా 5th century చెందిన ఆర్యభట్ట గారు గుర్తొస్తారండి. జీరో కాన్సెప్ట్ గురించి మాట్లాడినప్పుడు వారి పేరు తప్పకుండా గుర్తుకొస్తుంది. మ్యాథ్స్ ఆస్ట్రానమీ రంగాల్లో వారు చేసిన కాంట్రిబ్యూషన్స్ చాలా గొప్పవి. అప్పటి కాలంలోనే భూమి తన అక్షం చుట్టూ తిరుగుతుందని చెప్పడం నిజంగా రిమార్కబుల్ అని చెప్పాలి. అలాగే శ్రీనివాస రామానుజన్ గారు కూడా ఇండియాకి గర్వకారణమని చెప్పాలి. చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ మీద వారికి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. పెద్ద పెద్ద బుక్స్ లేకపోయినా తన టాలెంట్ ప్యాషన్తో ప్రపంచంలోనే గొప్ప మ్యాథమెటిషియన్స్లో ఒక్కరిగా గుర్తింపు పొందారు. తరువాత ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కూడా వర్క్ చేసి ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించారు. రామానుజన్ గారి జీవితంలో నాకు ఎక్కువగా ఇన్స్పైర్ చేసే విషయం ఏంటంటే, రిసోర్సెస్ ఆపర్చునిటీస్ తక్కువగా ఉన్నా తన డ్రీమ్ని వదలకుండా ముందుకు వెళ్ళడం. అలాగే ఆర్యభట్ట గారు కూడా తన నాలెడ్జ్తో ప్రపంచానికి కొత్త ఐడియాస్ అందించారు. ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా తమకు ఇష్టమైన ఫీల్డ్లో ముందుకు వెళ్ళి సక్సెస్ సాధించారు. అందుకే నేటి యూత్ కూడా వారి జీవితాల నుంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, డెడికేషన్, ప్యాషన్ వంటి మంచి క్వాలిటీస్ నేర్చుకోవచ్చని నేను భావిస్తున్నా.
1: గ్రేట్, బాగా చెప్పారు. అలాంటి క్వాలిటీస్ మన లైఫ్ లో కూడా ఇంక్లూడ్ చేసుకుంటే వీ కెన్ అచీవ్ అవర్ గోల్స్ అని చెప్పచ్చు. సరే, చదువుతో పాటు మీరు ఫ్రీ టైమ్ లో ఏం చేస్తుంటారు? మీ హాబీస్, ఇంట్రెస్ట్ ఏంటి? అలాగే మీ ఫ్యూచర్ డ్రీమ్ ఏంటి?
0: నా హాబీస్ వచ్చి రీడింగ్ బుక్స్ అండి. నావెల్స్, తెలుగు నావెల్స్ చాలా ఇష్టం నాకు. అండ్ ఖాళీ టైంలో మ్యాక్సిమం నాకు బుక్స్ రీడ్ చేయటం, పాటలు వినటం అనేది చాలా ఇష్టం. ప్లస్ నా ఫ్యూచర్ డ్రీమ్ వచ్చేసేటప్పటికి డిఎస్సిలో ఒక టీచర్గా సెలెక్ట్ అవ్వాలి అనేది నా డ్రీమ్.
1: వెరీ గ్రేట్ అండి, రియల్లీ. అండ్ కళ్యాణి గారు, మీ ప్యాషన్ గురించి అలాగే మీ రోల్ మోడల్ గురించి కొంచెం మాతో షేర్ చేసుకుంటారా? ముఖ్యంగా వాళ్ళలో మీకు నచ్చిన క్వాలిటీస్ గురించి కూడా చెప్పండి.
0: నాకు రోల్ మోడల్ అంటే మా మదరేనండి. ఆవిడ నాకు చాలా నేర్పించింది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలి అనేది ఆవిడ నుంచి నేర్చుకున్నాను. ఆవిడ చదువుకున్నది తక్కువైనా సరే ఆవిడ మమ్మల్ని ఎంతగా మోటివేట్ చేస్తుందంటే, మేము మా పరిస్థితుల్ని ఎదుర్కొనేంత శక్తిని ఆవిడ మాకు ఇస్తుంది. అందుకే నా రోల్ మోడల్ అంటే మా మదరే. ఇంకా ఆవిడలో నచ్చిన క్వాలిటీస్ ఏంటంటే డిసిప్లిన్. ఆవిడ డిసిప్లిన్ లెవెల్స్ చాలా బాగుంటాయి. మనకి మన డిసిప్లిన్ లెవెల్స్, ఈవెన్ నా డిసిప్లిన్ లెవెల్స్ కన్నా ఆవిడ డిసిప్లిన్ లెవెల్స్ బాగుంటాయి. కొన్ని విషయాల్లో నేను గబుక్కున్న ఆవేశపడి రాంగ్ డెసిషన్ తీసుకుంటా. అటువంటి టైంలో మా మదర్ వచ్చి, నువ్వు రాంగ్ వేలో వెళ్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్ వే, నువ్వు కరెక్ట్ వేలో వెళ్ళు ఇటు అని ఆవిడ డైరెక్ట్ చేస్తుంది. అండ్ మా ఫాదర్ వచ్చి నాకు అసలు ఏం కావాలనేది మా ఫాదర్కి బాగా అర్థమైపోతుంది. ఆయన ఏంటంటే, నేను ఏం చేసినా ఆయనకి అర్థమవుతుంది. సపోజ్కి పెన్ పక్కన పెట్టినా సరే ఆయన ఈ పెన్ ఎందుకు అక్కడ పెట్టాననేది ఆయనకి అర్థమైపోతుంది. ఆయనకి అంత బాగా నా గురించి ఐడియా ఉంది. సో వాళ్ళు నాకు చాలా ఇష్టం అండి, అంతే.
1: సో స్వీట్ అండి. నిజంగా అమ్మ నాన్న అంటే మనకి ఎంతో ఇష్టం కదా, వాళ్లే మనకి ఎన్నో విషయాలను నేర్పిస్తూ ఉంటారు. సరే కళ్యాణి గారు, మీకు ముందు నుంచే రేడియో వినే అలవాటు ఉందా? అలాగే మీ ఇంట్లో ఇప్పటికీ రేడియో ప్రోగ్రామ్స్ వింటుంటారా? ఒకవేళ వింటే ఆకాశవాణిలో మీకు నచ్చిన ప్రోగ్రామ్ గురించి మాతో షేర్ చేసుకుంటారా?
0: మేము 90s కిడ్స్ అండి. సో మాకు చిన్నతనం నుంచి మాకు రేడియోతో అటాచ్మెంట్ ఎక్కువ. చిన్నతనంలో ఆ టైం, ఇప్పుడంటే యూట్యూబ్, గూగుల్ ఇవన్నీ చాలా వచ్చినాయి, మీడియా బాగా డెవలప్ అయింది. చిన్నతనంలో మాకు రేడియోనే బాగా బేస్. ముఖ్యంగా మా ఫాదర్ని 8 ఆ టైం కల్లా భక్తి రంజని ప్రోగ్రాం పెట్టేవాళ్ళు. అవి చాలా నచ్చేవి. అన్ని దేవుడి పాటలు వచ్చేవి, తర్వాత ప్రాంతీయ వార్తలు వచ్చేవి. మాకు చిన్నతనంలో టీవీలు లేని టైంలో రేడియోతో ఎక్కువగా, ముఖ్యంగా మేము దేవుడి పాటలు పెట్టినప్పుడు వినేవాళ్ళము, తర్వాత ప్రాంతీయ వార్తలు వినేవాళ్ళము. మాకు ఎక్కువగా ఈ రేడియోలో నచ్చిన ప్రోగ్రామ్స్ ఏంటంటే అదే భక్తిరంజని, మన ప్రాంతీయ వార్తలు. ప్రాంతీయ వార్తల్లో ఎక్కడెక్కడ మనకి తెలియని కొత్త విషయాలు కూడా వాళ్ళు చెప్తారు, అందుకని ఈ ప్రోగ్రామ్స్ చాలా నచ్చుతాయండి.
1: అంటే మీకు అప్పట్లో రేడియోనే మీ బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట?
0: అవునండి.
1: రేడియోలో మీరు అప్పుడు ఏమైనా ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేశారా?
0: నా చైల్డ్హుడ్ లో అంటే మేబీ నేను 4th class అప్పుడు నేను అంటే చిన్నపిల్లల డ్రామాలో పార్టిసిపేట్ చేశానండి.
1: అంటే ఎలాంటి డ్రామాస్ అంటారు అవి?
0: అంటే రాజుగారి కథలు లాగా, రాజుగారు ఒక భటుడు, తర్వాత రాణిగారు కాన్వర్సేషన్స్, భటులు రావటం, రాజుగారు వచ్చినప్పుడు డైలాగులు చెప్పడం, ఇట్లాగా ఇట్లాంటి వాటిలో నాకు ఒక క్యారెక్టర్ ఇస్తే నేను పార్టిసిపేట్ చేశాను.
1: మీరు ఏ క్యారెక్టర్ పార్టిసిపేట్ చేశారో తెలుసుకోవచ్చా?
0: నేను భటుడు అనుకుంటాను, భటుడు.
1: అవునా? మరి మీరు భటుడుగా క్యారెక్టర్ పార్టిసిపేట్ చేసినప్పుడు మీకు ఏదో డైలాగ్ అది చెప్పే ఉంటారు కదా, మీరు అప్పట్లో చెప్పిన డైలాగ్ మీకు గుర్తుందా?
0: గుర్తుందండి. చెప్పమంటారా?
1: చెప్పండి.
0: రాజాది రాజా రాజమార్తాండ విచిత్ర వినోద రాజ నరేంద్ర వర్మ మహారాజా వారు సభకు వేయించేస్తున్నారు హో, బహుపరాక్ బహుపరాక్.
1: చాలా బాగా చెప్పారండి. మీరు అప్పుడు 4th class లో చెప్పిన డైలాగ్ ఇప్పుడు దాకా ఉందంటే రియల్లీ వెరీ గ్రేట్.
0: అది ఫస్ట్ అండ్ లాస్ట్ అండి, సో నాకు బాగా గుర్తుంది.
1: అలాగే ఇలా ఫస్ట్ టైం మైక్ ముందు కూర్చుని మాట్లాడినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అలాగే మన రేడియో స్టూడియో మీకు ఎలా అనిపించింది?
0: రేడియో స్టూడియో అయితే చాలా కూల్గా ప్రశాంతంగా ఉందండి. వంటే రేడియో జాకీగా మాట్లాడేటప్పుడు కొద్దిగా కొన్ని విషయాల్లో నేను తలబడ్డాను, కానీ పర్వాలేదు, కొద్దిగా ధైర్యం తెచ్చుకుని తర్వాత మాట్లాడాను.
1: అవునండి, ఫస్ట్ టైం అయినా కానీ మీరు చాలా చక్కగా ఫ్రీగా మాట్లాడుతున్నారు.
0: థ్యాంక్స్ అండి.
1: అండ్ కళ్యాణి గారు, ఈ డిజిటల్ జనరేషన్ లో యువతకు రేడియో యొక్క ఇంపార్టెన్స్ గురించి మీ మాటల్లో చెప్పగలరా? అలాగే ఈ యూత్ స్టడీస్ తో పాటు కాంపిటీషన్స్, క్రియేటివ్ యాక్టివిటీస్, కో కల్చర్ యాక్టివిటీస్ లో కూడా ఎంత వరకు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తే బెనిఫిట్ అని మీరు చెప్పగలరు?
0: ఈ డిజిటల్ జనరేషన్ లో రేడియో ఇంపార్టెన్స్ అంటే నేటి జనరేషన్ కి కొత్త పాటలు మాత్రమే తెలుసండి, పాత పాటలు చాలా వరకు వాళ్ళకి తెలియదు. పాత పాటల్లో ఉండే మాధుర్యం కానీ అసలు ఆ పాటలు వింటుంటే మనకి మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ పాత పాటలు ఎక్కువగా దొరికేది రేడియోలోనే. ఈ రోజుల్లో అంతా కొత్త పాటలు, కొత్త సినిమాలు, నేటి డిజిటల్ యుగంలో కొత్త సినిమాలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇట్లా, కానీ పాత సినిమాల్లో కూడా చాలా చాలా మంచి సినిమాలు ఉన్నాయి, అలాగే పాత పాటలు కూడా చాలా బాగుంటాయి. సో ఈ డిజిటల్ యుగంలో వాళ్ళు ఎక్కువగా రేడియోకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే పాత పాటలు వింటే మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంటుంది కాబట్టి రేడియోకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. రేడియో విన్నప్పుడు మనకి ప్రాంతీయ వార్తలు వస్తాయి కదండి, అప్పుడు మనకి తెలియని కొత్త విషయాలు కూడా ప్రాంతీయ వార్తల్లో మనం తెలుసుకోగలుగుతాం. సో ఆ విధంగా మనకి డిజిటల్ జనరేషన్ కి యూజ్ అవుతుందండి. అండ్ ఇంకొకటి, యువత స్టడీస్ తో పాటు కాంపిటీషన్స్, క్రియేటివ్ యాక్టివిటీస్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం వలన ఆ యువతలో ఉండే క్రియేటివిటీ అనేది వాళ్ళకి తెలుస్తుందండి. ప్రతి పర్సన్ కి వాళ్ళలో ఇంటర్నల్ గా ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ గురించి తెలుసుకోవాలంటే వాళ్ళు ఏదైనా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసినప్పుడే వాళ్ళలో ఉండే క్రియేటివిటీ గానీ టాలెంట్ గానీ బయటపడుతుంది.
1: చాలా బాగా చెప్పారు కళ్యాణి గారు. మీ ఎక్స్పీరియన్సెస్, అచీవ్మెంట్స్, థాట్స్ నిజంగా చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
1: సరే, మరి ఇంతసేపు మీ జర్నీ గురించి మాట్లాడుకున్నాం కదా, మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకునే ముందు, మీకు సింగింగ్ అంటే చాలా ఇష్టం కదా, మరి మా లిజినెస్ కోసం మీకు నచ్చిన ఫేవరెట్ మూవీ సాంగ్ లో 2 lines పాడగలరా?
0: నాకు చాలా ఇష్టమైన సాంగ్ కమల్ హాసన్ పాట అండి, 2 lines పాడతాను.

0: మాటలు.
1: వావ్, చాలా స్వీట్ గా పాడారండి.
0: థ్యాంక్స్ అండి.
1: మరి ఇంకెందుకు ఆలస్యం? గుణా మూవీ నుంచి ఇళయరాజా సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ ఆలపించిన పాటను వినేద్దాం.
2: రాయి.
3: ఏం రాయాలి?
2: లెటర్.
3: ఎవరికి?
2: నీకు.
3: నాకా?
2: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
3: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
2: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
3: ఐ లైక్ ఇట్. చెప్పు.
2: నా ప్రియా, ప్రేమతో నీకు
3: నీకు
2: నే
3: రాసే
2: నేను రాసే
3: ఉత్తరం
2: లెటర్ చె లెక్క కాదు ఉత్తరమే అని రా. చదువు.
4: కన్నని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
5: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
4: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
5: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
4: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
5: అదే
4: తొలి కలల కవితలే మాట మాటలో.
5: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటి నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: మరి ఈ చక్కని పాటను విన్నాం కదా, ఇప్పుడు కొంచెం ఫన్నీ మోడ్లోకి వెళ్దామా? ఇంట్రెస్టింగ్ అండ్ ట్రికీ క్వశ్చన్స్ తో మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ని టెస్ట్ చేద్దాం. రెడీనా?
1: రెడీ అండి.
0: ఓకే, ఒక 3 యాపిల్స్ ఉన్నాయండి, దాంట్లో మీకు 2 యాపిల్స్ ఇచ్చేసాను. మొత్తం మీ దగ్గర ఎన్ని యాపిల్స్ ఉన్నాయంటారు?
1: 2 అండి.
0: 2 యాపిల్సా? ఎలా చెప్పగలరు?
1: మీరు అడిగింది నా దగ్గర ఉన్న యాపిల్స్ కానీ మిగిలిన యాపిల్స్ కాదు కదండి.
0: రైట్ ఆన్సర్. మీరు క్వశ్చన్ ని జాగ్రత్తగా విన్నారనమాట. సరే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అడుగుతాను. ఎలాగో మీరు మ్యాథ్స్ స్టూడెంట్ కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడం మీకు ఈజీ అని అనుకుంటున్నాను. క్వశ్చన్ ఏంటంటే, 100 నుంచి 10 ఎన్ని సార్లు సబ్ట్రాక్ట్ చేయగలం?
1: 1 టైమ్ అండి.
0: 1 టైమా? ఎలా అండి?
1: రిమైనింగ్ 90 వస్తుంది కదండి.
0: ఒక 90 వస్తుంది కాబట్టి 1 టైమే చేయగలను అంటారు.
1: అంతే,
0: ఫైనల్లీ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. సరే, ఇప్పుడు ఒక ఫన్నీ అండ్ ట్రికీ క్వశ్చన్. కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చెప్పాలి.
1: ఓకే అండి.
0: 0 8 కి ఏం చెప్తుంది? ట్రికీ అండ్ ఫన్నీగా ఆలోచించి చెప్పాలి.
1: వెరీ నైస్ బెల్ట్ అంటుందండి.
0: ట్రికీగా ఆలోచించి వాళ్ళే కరెక్ట్ ఆన్సర్ చెప్పారు.
1: అవునా? థ్యాంక్ యూ వెరీ మచ్.
0: ఓకే, ఎంతైనా మీరు ఇంటెలిజెంటే అనమాట. కళ్యాణి గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 12 ఇయర్స్ గవర్నమెంట్ లో ఎన్నో అచీవ్మెంట్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఇంటర్నేషనల్ యోగా డే కూడా ఒక ముఖ్యమైన ఇనిషియేటివ్ గా నిలిచింది. మరి యోగా గురించి మీ ఒపీనియన్ ఏంటి? యోగా మన హెల్త్ లైఫ్ స్టైల్ కి ఎంతవరకు ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారు? మా లిజనర్స్ తో మీ మాటల్లో షేర్ చేసుకుంటారా?
1: యోగా గురించి చెప్పాలంటే, ఇది కేవలం ఒక ఎక్సర్సైజ్ మాత్రమే కాదండి, హెల్తీ లైఫ్ స్టైల్కి ఒక మంచి హ్యాబిట్ అని చెప్పచ్చు. ఈ రోజుల్లో చాలామంది స్టడీస్, జాబ్స్, మొబైల్ యూజెస్, స్ట్రెస్ వల్ల మెంటల్ ప్రెషర్ని ఎదుర్కొంటున్నారు. అలాంటి సమయంలో యోగా మన బాడీకి, మైండ్కి బ్యాలెన్స్ ఇవ్వడంలో చాలా హెల్ప్ చేస్తుంది. ప్రతిరోజు కొద్దిసేపు యోగా చేయడం వలన ఫిట్నెస్ మెరుగుపడటమే కాకుండా కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా స్టూడెంట్స్కి యోగా చాలా ఉపయోగపడుతుందండి, ఎందుకంటే ఎగ్జామ్ టైంలో వచ్చే స్ట్రెస్ని తగ్గించడంలో, ఫోకస్ని పెంచడంలో యోగా చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే యోగా వలన ఫ్లెక్సిబిలిటీ, స్టామినా కూడా ఇంప్రూవ్ అవుతాయి. చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి కూడా యోగా ప్రాక్టీస్ చేస్తుంటారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా కూడా యోగాకి మంచి గుర్తింపు వచ్చింది. మన ఇండియా నుంచి ప్రారంభమైన యోగా ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రాక్టీస్ చేస్తున్నారంటే మీరు నమ్ముతారా? ప్రతి సంవత్సరం జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డేగా జరుపుకోవడం కూడా మనందరికీ గర్వకారణమని చెప్పచ్చు. నా అభిప్రాయం ప్రకారం యువత రోజులో కొద్దిసేపైనా యోగా కోసం కేటాయిస్తే ఫిజికల్ హెల్త్ మాత్రమే కాకుండా మెంటల్ హెల్త్ కూడా చాలా బెటర్ అవుతుంది. హెల్దీ బాడీ, పాజిటివ్ మైండ్ సెట్ కోసం యోగా మంచి ఆప్షన్ అని నేను భావిస్తున్నా.
0: చాలా బాగా చెప్పారు కళ్యాణి గారు. యోగా గురించి మీరు చెప్పిన ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మా లిసనర్స్ కి కూడా తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మీ జర్నీ, ఎక్స్పీరియన్సెస్, అచీవ్మెంట్స్ మాతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు అనుకున్న గోల్స్ అన్నీ అచీవ్ చేసి ఫ్యూచర్లో మరింత సక్సెస్ సాధించాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.
1: థ్యాంక్స్ అండి.

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

పాయిదమ పమగరి సొస పరి చూపుల అసదృశ విక్రములు సగరిగ మనిదమని ముసి ముసి నగబుల్ల రసిక శిఖామణులు తాళ్ తగిట తగ

కార్యక్రమంలో. తర్వాత ఖైదీ నంబర్ 786 చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట సాహిత్యం భువనచంద్ర.

తర్వాత ఘడ్సాల పి సుశీల పాడిన పాట విందాం. చిత్రం బంగారు బాబు, సాహిత్యం ఆత్రేయ.

0: சரி சரி சரி சரி சரி சரி சரி சரி சரி சரி
1: తర్వాత ఖైదీ కాళిదాసు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, గీత రచన గోపి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 12:30 కావస్తుంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవకియా దేశాల్లో పర్యటిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. మారుతున్న యుద్ధ పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే తొలి మ్యాచ్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం చేసేలా ఈ పర్యటన సాగుతుందని ప్రధానమంత్రి తెలిపారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి మోదీ భారత్ ఇన్నోవేటివ్ కార్యక్రమాన్ని రేపు ప్రారంభిస్తారు. ఇది భారతీయ స్టార్టప్లను ప్రపంచ పెట్టుబడులతో అనుసంధానిస్తుందన్నారు. ఆ తర్వాత 2 రోజుల పర్యటన కోసం స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాకు చేరుకుంటారు. అక్కడ అధ్యక్షుడు పెల్లెగ్రిని ప్రధాని పికోలతో సమావేశమై యూరోపియన్ యూనియన్తో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేయనున్నారు. ఇక ఈ నెల 16-17 తేదీల్లో ఫ్రాన్స్లో ఎవియాన్ నగరంలో జరిగే G7 సదస్సులో మోదీ పాల్గొంటారు. జూన్ 18 ప్యారిస్లో మాక్రాన్తో కలిసి వివాటెక్ 2026 కార్యక్రమానికి హాజరవుతారు. చివరిగా ప్యారిస్లో ప్రవాస భారతీయులతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలు ఐరోపా, G7 దేశాలతో భారతదేశ వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. శాస్త్ర సాంకేతిక ఉత్పత్తి, అంతరిక్షం, సెమీకండక్టర్లు, డ్రోన్ల వరకు వివిధ రంగాల్లో భారత యువత తమదైన ముద్ర వేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోని అగ్రగామి స్టార్టప్ గమ్యస్థానాల్లో భారత్ ఒకటిగా నిలిచిందని, ఈ విజయగాథల్లో చాలా వరకు చిన్న పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చిన యువశక్తే ఉన్నారని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. క్రీడారంగంలో దేశానికి అపార కీర్తి తీసుకురావడమే కాకుండా అనేక అంతర్జాతీయ పోటీల్లో యువ అథ్లెట్లు దేశ ప్రతిష్ట పెంచుతున్నారని యువతను ప్రశంసించారు. స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ సహా ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు ప్రస్తావిస్తూ ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, వ్యాపారాలు ప్రోత్సహించే ఒక పర్యావరణ వ్యవస్థను నిర్మించినట్టుగా ప్రధానమంత్రి తెలిపారు. బలమైన క్రీడా వ్యవస్థ, మెరుగైన మౌలిక సదుపాయాలు అథ్లెట్లకు కొత్త అవకాశాలు సృష్టించడంతో పాటుగా క్రీడలపై ప్రోత్సహించడంలో ఎంతగానో తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు. గత 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం యువత నేతృత్వంలో అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. ఈ ఏడాది జరిగే పాసింగ్ అవుట్ పరేడ్లో తొలిసారిగా మహిళా క్యాడెట్లు పురుష క్యాడెట్లతో కలిసి శిక్షణ పూర్తి చేసుకోవడం విశేషం. ఈ వేడుకల్లో 500 మందికి పైగా భారత సైన్యంలో అధికారులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఈరోజు జరిగిన 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ధి కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు, ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో కీలక భాగమయ్యాయని వివరించారు. ప్రత్యర్థి దేశాల సమాచార, రవాణా, నిఘా వ్యవస్థ నియంత్రించడం కూడా యుద్దంలో కీలకమన్నారు. సవాళ్లు ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సంసిద్దంగా ఉండాలని, పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని నూతన అధికారులకు సూచించారు. కష్టపడి పనిచేయడంతో పాటు మేధోశ్రమం ముఖ్యమైనని వివరించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి శిక్షణ పొందిన తొలి మహిళా క్యాడెట్ల బృందం వైమానిక దళంలో చేరింది. కార్యక్రమంలో Sukhoi-30 MKI, సారింగ్ హెలికాప్టర్ బృందం, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందాల వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
1: హాల్ ఈ ఆపరేషన్ సింధూర్ మేము భావన అందరు దీ ఆతంకీ ఠికానో నష్ట నాబూద్ కమయాబీ హాసిల్ కది ఉత్తనా బా ఆపరేషన్ సఫలతాపూర్వక అంజాం దే పే పీఠే ఇండిజినస్ ప్లేట్ఫార్మ్ ఎయిర్ఫోర్స్ ట్రైన్ కరేజియస్ డిసిప్లిన్ ఆఫీసర్స్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ నిశ్చిత భవిష్య ఆపరేషన్స్ ఎయిర్ఫోర్స్ భూమికా దేఖనే మిలేగీ ఐసా మేరా విశ్వాస.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నతాధికారులతో నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పారదర్శకమైన ఖచ్చితమైన సాంకేతిక ఆధారిత వ్యవస్థ అవసరమని తెలిపారు. డిపార్ట్మెంటల్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మోడ్లోకి మార్చడంలో సాధించిన పురోగతి సమీక్షించిన ఆయన, నియామకాలు మరింత వేగంగా సమర్థవంతంగా అభ్యర్థులకు సులభతరంగా మార్చేందుకు మరిన్ని టాబ్లెట్ ఆధారిత పరీక్షలు ప్రవేశపెట్టాలని సూచించారు. కాగా భారతీయ రైల్వేలు 6 ప్రధాన విభాగాల్లో 47,000 పైగా ఖాళీలకు గాను 2025-26 ఆర్థిక సంవత్సరంలో నియామక ప్రక్రియలు పూర్తి చేసి 43,000 మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టుగా రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఒమన్ తీరంలో భారతీయులను నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని భారత్ తప్పుపట్టింది. ఈ విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్లో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాణాంతక చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని జైశంకర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా వారిలో 21 మందిని రక్షించారు. కమర్షియల్ నౌకలపై దాడులు అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతను దెబ్బతీస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేస్తుంది. భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై దాడులు వెంటనే నిలిపేయాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ గతంలోనే డిమాండ్ చేశారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో శాంతి సామరస్యం స్థిరత్వం కాపాడేందుకు ఇరు దేశాలు తమ నిబద్ధత చాటాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ మధ్య 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దు సమన్వయ సదస్సు ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు న్యూఢిల్లీలో బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ప్రస్తుత సరిహద్దు పరిస్థితి సమీక్షించేందుకు సరిహద్దు భద్రత నిర్వహణకు సంబంధించిన పరస్పర అంశాలపై చర్చించేందుకు ఈ సదస్సు ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ఈ నిర్ణయాలు ద్వైపాక్షిక సహకారం పెంపొందించడంతో పాటుగా సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణకు ఇరు దేశాల స్నేహ సంబంధాలకు దోహదపడతాయని ఇరు బృందాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. తదుపరి డీజీసీ సదస్సు నవంబర్ 2026లో ఢాకాలో నిర్వహించాలని ప్రతిపాదించారు. నీట్ పునఃపరీక్ష సన్నద్ధతపై కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టివి సోమనాథన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సంబంధిత భాగస్వాములందరి మధ్య సరైన సమన్వయం ద్వారా పునఃపరీక్ష పారదర్శకంగా సజావుగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నీట్ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు జిల్లా యంత్రాంగాలు ఒకరితో ఒకరు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని సోమనాథన్ తెలిపారు. అస్సోం మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్ కేరళ మహే ఒడిశా పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు పశ్చిమ బెంగాల్ బీహార్లోని మరికొన్ని ప్రాంతాలు అలాగే ఒడిశా జార్ఖండ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ హర్యానా చండీగఢ్ పంజాబ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ కొంకన్ గోవా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా లాస్ ఏంజల్స్లో సోఫర్ స్టేడియంలో జరిగిన గ్రూప్ డి ఓపెనింగ్ మ్యాచ్లో అమెరికా 4-1 తేడాతో పరాగ్వేపై విజయం సాధించింది. మరోవైపు కెనడాలో జరిగిన మ్యాచ్లో కెనడా గోల్స్ సాధించి బోస్నియా హెర్జెగోవినాతో 1-1 మ్యాచ్ను డ్రా చేసుకుంది. ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యామాగుచితో తలపడతారు. క్వార్టర్ ఫైనల్లో పివి సింధు ప్రత్యర్థి చెన్ సూయుపై 21-6 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకున్నారు. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన యామాగుచి భారత్కు చెందిన తన్వి శర్మను 21-14 తేడాతో ఓడించి పివి సింధుతో సెమీఫైనల్ వరకు సిద్దమయ్యారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఈరోజు తొలి మ్యాచ్ జరగనుంది. ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మధ్యాహ్నం 1:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో మిగిలిన 2 మ్యాచ్లు లక్నో చెన్నైలో జరుగుతాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్ స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే తొలి మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లలిత సంగీతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ గుడిపాటి హరకృష్ణ గారు ఆలపించిన లలిత గీతాలు వింటారు.

కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి 16,627 కోట్ల రూపాయల నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న యోగాంధ్ర కార్యక్రమాలు. వార్తల వివరాలు. రాజధాని అమరావతిలో నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. అమరావతిలో కొండవీటివాగు, పాలవాగులపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజధాని అభివృద్దిలో భాగంగా సిఆర్డీఏ ఆధ్వర్యంలో వాగులపై 43 వంతెనలు, లేఅవుట్లలో మరో 26 వంతెనలు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. వానాకాలం దృష్ట్యా నీటి ప్రవాహానికి ఆటంకాలు తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొండవీటివాగు, పాలవాగు, గ్రావిటీ కాలువ పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, అవసరమైతే జేసీబీలతో వెంటనే చర్యలు చేపట్టాలని నారాయణ అన్నారు. మరో ఏడాదిలో ఎక్కువ శాతం వంతెనలు పనులు పూర్తి కానున్నాయని మంత్రి నారాయణ వివరిస్తూ,
1: అమరావతి క్యాపిటల్ సిటీలో ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్ కి ఒక ట్రంక్ రోడ్డు వర్క్ జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క పాలవాగు, కొండవీటి వాగు మీద 69 బ్రిడ్జిలు కడుతున్నాం. వెస్టర్న్ బైపాస్ కి పోయే దాని మీద ఏదైతే కొండవీటి వాగు, పాలవాగు మీద పోతుందో వాటి యొక్క మట్టి దాదాపు క్లీన్ చేశారు. అదేవిధంగా 69 ఎక్కడైతే బ్రిడ్జ్ వర్క్ జరుగుతుందో అక్కడ డైవర్ట్ చేయమని అది కూడా అధికారులు చేపట్టారు. నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికి అన్ని బ్రిడ్జిలు అయిపోతాయి, వెంట్స్ క్లియర్ అవుతాయి. వెంట్స్ క్లియర్ అయినప్పుడు వాటర్ ఫ్రీగా ఫ్లో అవుతుంది.
0: 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ప్రగతి పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి అభివృద్ది పనులను ఆమె ఈరోజు పరిశీలించారు. అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ, రాజమహేంద్రవరం దివాన్ చెరువు ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమయ్యే 327 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగి రహదారి భద్రత మెరుగుపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ,
2: 2047 సంవత్సరానికల్లా భారతదేశాన్ని వికసిత్ భారత్ గా తీర్చిదిద్దాలి అన్నది వారి యొక్క ఆకాంక్ష. వికసిత్ భారత్ అంటే ఒక పక్క సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం వారికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ దేశాన్ని ప్రగతి పదంలో తీసుకుని వెళ్తూ విశ్వగురు స్థాయికి ఎదిగే విధంగా కృషి చేయాలన్నది వారి సంకల్పం. దేశంలో 25 కోట్ల మంది ఎవరైతే దారిద్ర రేఖకు దిగువన ఉన్నారో వారిని పేదరికం నుండి వెలుపలికి వారు ప్రధాని అయిన తర్వాత 25 కోట్ల మందిని బయటికి తీసుకురావడం జరిగింది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు స్పందిస్తూ, 12 ఏళ్ల క్రితం భారత యువత అవకాశాల కోసం వెతికేదని, ప్రస్తుతం యువతే అంకుర సంస్థలను స్థాపించి కొత్త అవకాశాలను సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో 2,20,000 పైగా అంకుర సంస్థలు, 23 లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పిస్తున్నాయని తెలిపారు. అలాగే క్రీడల్లో రికార్డు స్థాయి పతకాలు, ప్రపంచస్థాయి సంస్థల ఏర్పాటు, ఆవిష్కరణల రంగంలో భారీ పెట్టుబడులు దేశ అభివృద్దికి నిదర్శనమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. నీటి వనరులు

చెరువుల సంరక్షణ లక్ష్యంగా సోమవారం నుంచి పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా జలరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తహసీల్దార్లు, జలవనరుల శాఖ, ఇతర శాఖల అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రేపటిలోగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో చెరువుల హద్దుల సర్వే ప్రక్రియను పూర్తి చేసి సోమవారం నుంచి క్షేత్రస్థాయి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే జలధార, జలహారతి కార్యక్రమాలు అమలులో ముందంజలో ఉన్నామని పేర్కొన్న కలెక్టర్ ఇకపై జలరక్షణ కార్యక్రమాన్ని కూడా సమాంతరంగా వేగవంతం చేసి విజయవంతం చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గ్రామీణాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 16,627 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. 16వ ఆర్థిక సంఘం కింద మంజూరైన ఈ నిధులతో వచ్చే 5 ఏళ్లలో గ్రామాలలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, గ్రామీణ మౌలిక వసతులను అభివృద్ది చేయనున్నారు. గత 15వ ఆర్థిక సంఘం కింద రాష్ట్రానికి లభించిన నిధులతో పోలిస్తే దాదాపు 3,800 కోట్ల రూపాయలను అదనంగా కేటాయించారు. మొత్తం కేటాయింపులో 13,302 కోట్లు బేసిక్ గ్రాంట్లుగా, 3,325 కోట్లు పర్ఫార్మెన్స్ గ్రాంట్లుగా అందనున్నాయి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యోగాను ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీస, ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. యోగాంధ్ర 2026లో భాగంగా ఈరోజు ఉదయం విజయవాడ బరం పార్క్ వద్ద నిర్వహించిన ప్రత్యేక యోగాభ్యసన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ ఆయుష్ విభాగం రూపొందించిన 45 నిమిషాల యోగా మార్గదర్శకాల ఆధారంగా యోగాను ప్రతి వర్గానికి చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. దక్షిణ కోస్తా రైల్వే మహిళా సంక్షేమ సంస్థ విజయవాడ డివిజన్ అధికారిక లోగోను సంస్థ అధ్యక్షురాలు స్మృతి చారు మాధుర్ ఈరోజు విజయవాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ లోగో కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదని, ప్రతి మహిళలోని శక్తి, ఐక్యత, సేవాభావాన్ని ప్రతిబింబించే ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. మహిళల సంక్షేమం, అభివృద్ది కోసం సంస్థ మరింత విస్తృతంగా పనిచేయాలన్న సంకల్పానికి ఇది నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. ఖరీఫ్ పంటకాలం ప్రారంభమైనందున రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో ఎరువుల గోదాములను తనిఖీ చేసి ఎరువుల నిల్వలు, సరఫరా వ్యవస్థ, విక్రయాలను ఆమె నిన్న పరిశీలించారు. ఆధార్ ఆధారిత ఆన్లైన్ విధానంలో యూరియా, డీఏపీ ఎరువులను రైతులు కొనుగోలు చేసే ప్రక్రియను పరిశీలించారు. అలాగే ఎరువుల బస్తాలపై ముద్రించిన ధరలను, ప్రభుత్వ రాయితీ ధరలు, రైతులకు విక్రయిస్తున్న ధరలు వంటి విషయాలను పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయ సెస్ బకాయిల వసూళ్లు, స్వచ్ఛపదం కార్యక్రమాల అమలుపై అధికారులు దృష్టి సారించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆమె నిన్న మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు ప్రత్యేక అధికారులతో దృశ్యమాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు వసూలు చేసే పన్నుల్లో గ్రంథాలయ సెస్ను సకాలంలో చెల్లించాలని ఆదేశించారు. స్వచ్ఛపదం కార్యక్రమాన్ని ప్రతి బుధవారం తప్పనిసరిగా నిర్వహించి గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని కలెక్టర్ అన్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో తాగునీటి సరఫరా వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షించి క్లోరినేషన్ తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. వాటర్ ట్యాంకుల శుభ్రత, నీటి నమూనాల పరీక్షల ద్వారా డయేరియా, ఫుడ్ పాయిజనింగ్ను నివారించాలని కలెక్టర్ ఆదేశించారు. గిరిజన రైతులు పండిస్తున్న వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి వారి ఆదాయాన్ని పెంచడమే తమ ప్రధాన లక్ష్యమని సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో గిరిజనులు పండించిన పంటను ఇతర ప్రాంతాలకు నిన్న అమ్మకాలకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులు సహజ పద్ధతుల్లో అధిక నాణ్యత కలిగిన పైనాపిల్ పంటను సాగు చేస్తున్నారన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.

0: రాజధాని అమరావతిలో నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. రాష్ట్రంలో గ్రామీణాభివృద్దికి 16,627 కోట్ల రూపాయల నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న యోగాంధ్ర కార్యక్రమాలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా విందాం అనుకూలం కథానిక. రచన శ్రీమతి చలసాని వసుమతి. వినండి అనుకూలం కథానిక.

Sì, sento un cipro.

Grazie.

I'm not sure.

0: మీరింతవరకు అనుకూలం కథానిక విన్నారు. రచన శ్రీమతి చలసాని వసుమతి.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం విందాం.

కార్యక్రమంలో ఇప్పుడు పనస పండు వలన లాభాలు తెలుసుకుందాం. పండ్లు మానవులకు ప్రకృతి ప్రసాదించిన వరం. ఆయా కాలాలలో లభించే పండ్లను తప్పక మనం తీసుకోవలసి ఉంటుంది. ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి పండ్లు, కూరగాయలు, ఇతర తృణధాన్యాలను ఆహారంలో కనుక తీసుకున్నట్లయితే మన శరీరానికి అవసరమైనటువంటి అన్ని పోషకాలు లభిస్తాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది పనస పండు. పనస పండు మల్బరీ కుటుంబానికి చెందిన చెట్టు. దీని జన్మస్థలం తూర్పు ఆసియా. పండ్లలో అతిపెద్ద పండుగగా ఈ పనస పండుని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక్కొక్కటి 35 లేదా 36 కిలోల వరకు బరువు ఉంటుంది. 90 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. ఈ పనస పండును సంస్కృతంలో స్కందఫలం అని, హిందీలో కటల్ కటహక్ అని, బాంగ్లాలో కాంటల్ అని, ఆంగ్లంలో జాక్ ఫ్రూట్ అని పిలుస్తారు. దీనిపై తొక్క చాలా మందంగా ఉంటుంది. దీనిని కత్తితో కోసినప్పుడు చేతికి నూనె పసుపు రాసుకుంటే ఆ పండు యొక్క జిగురు చేతులకు అంటదు. పండిన పనస తొనలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. మన ప్రాంతంలో పనసని ఎక్కువగా విందు భోజనాలలో కూరగా వాడతారు. పనస పొట్టును ఆవకూరగా పెట్టినట్లయితే దాని రుచి అమోఘమనే చెప్పాలి. పనస ముక్కలను బిర్యానీలలో కూడా కలిపి పనస బిర్యానీగా వండుతారు. ఇక దీనిలో ఉన్నటువంటి పోషక విలువలు చూసినట్లయితే పిండి పదార్థాలు, చక్కెరలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలో విటమిన్ ఏ, విటమిన్ B1, విటమిన్ B2, B3, B5, విటమిన్ B6, విటమిన్

0: సి, విటమిన్ ఇ ఉంటాయి. ఇంకా కాల్షియం, ఇనుము, సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, జింకు, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తినడం వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూసినట్లయితే, ఈ పనస పండుతో గుండె పోటుని దూరం చేసుకోవచ్చు. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది పెద్ద ప్రేగు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది, ఆస్తమాను తొలగించి ఎముకలకు బలాన్నిస్తుంది, అనీమియాను దూరం చేస్తుంది. ఈ పండులో ఉన్నటువంటి విటమిన్ ఏ మెదడు నరాలను బలపరుస్తుంది, అలాగే కంటి దృష్టిని కూడా మెరుగుపరుస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. పనసపండు అజీర్తి సమస్యను దూరం చేస్తుంది, వాత పిత్త వ్యాధులను దరిచేయరనీయదు. దీనిలో ఉన్నటువంటి ఇనుము రక్తహీనతను నివారిస్తుంది, ముఖ్యంగా దీనిలో ఉన్నటువంటి పీచు పదార్థం పైల్స్ను నివారిస్తుంది, అలాగే జీర్ణ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అధికంగా మందులు వాడేవారు, శస్త్రచికిత్స జరిగిన వాళ్లు ఈ పండ్లను తక్కువగా తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. దీనిలో సహజ సిద్ధమైన చక్కెరలు ఉంటాయి, మధుమేహం రాకుండా ఇది కాపాడుతుంది. ఈ పండు తొనలలో ఉన్న గింజలను కూరలలో కూడా వేసుకుని వాడుకోవచ్చు. దీనిలో ఎక్కువగా ఉన్న ఔషధ గుణాలు చర్మ కణాలను రిపేర్ చేస్తాయి, అంటే కొత్త కణాలు వచ్చేలా చేస్తాయి. దీంతో చర్మం మెరుస్తుంది. దీనిలో క్రొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి కాబట్టి 3 నుండి 4 తొనల వరకు తినవచ్చు. బరువు పెరగకుండా ఈ పండు కాపాడుతుంది. కాకపోతే దీనిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అతిగా తినకపోవడం మంచిది. ఈ పండు తినడం వల్ల రక్తహీనత సమస్య అదుపులోకి వస్తుంది, కాబట్టి ఈ పండు మహిళలకు ఎంతో ప్రయోజనకరం. ఈ పండ్లు ఏడాదంతా కూడా లభించవు, ఎలాంటి రసాయనాలు పురుగుమందులు అవసరం లేకుండా పండుతాయి. అందువల్ల ఈ పండ్లను కనుక తిన్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇక దీని తొనల తీపి అన్ని వయసుల వారికి కూడా నచ్చుతుంది, కాబట్టి ఎక్కడ పడితే అక్కడ కనపడేటటువంటి ఈ పనస తొనలను వదలకుండా తినేయండి.
1: చివరిగా లలిత గీతం విందాం.

0: వలపు తలుపు తట్టు ప్రణయ గీతి పల్లవులు
1: నెత్తి నింత ఒదిగొదిగి నడయాడే నిన్నెలలు
0: వరుని వలపు తలు

మీరు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్స్లో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియో రిసీవర్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు

టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విందాం మాషా భోస్లే పాడిన పాట యాదం కీ బారాత్ చిత్రానికి.

క్వారంటైన్ టైంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఉదిత్ నారాయణ్ లతా మంగేష్కర్ పాడిన పాట దిల్వాలే దుల్హనియా లే జాయింగే చిత్రానికి.

టెన్ టైంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విందాం హిమ్మత్ వాలా చిత్రానికి కిషోర్ కుమార్ లతా మంగేష్కర్ పాడిన పాట.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. ఈ క్విజ్ కార్యక్రమంలో నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని 0866248812 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. యువలయ క్విజ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి మీరందరూ సిద్ధంగా ఉంటే ప్రశ్నలతో నేను రెడీగా ఉన్నాను. ఈనాటి యువలయ కార్యక్రమంలో మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న జాగ్రత్తగా వినండి, తెలిసింది అందరికీ. అయినా అడుగుతున్నాను, చెప్పండి ఆన్సర్ తెలిస్తే. కాకతీయుల కాలం నాటి వ్యాపార నిబంధనలను గురించి తెలియజేసే శాసనం ఏది? కాకతీయుల కాలం నాటి వ్యాపార నిబంధనలను గురించి తెలియజేసే శాసనం ఏది? ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి. 0866248812 ఈ నెంబర్కి మీ ఆన్సర్స్.

చూద్దాం ఎవరెవరు కరెక్ట్గా ఆన్సర్ తెలియజేస్తున్నారనేది. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి ఫ్యామిలీ మెంబర్స్ మనకి ఆన్సర్ చెప్పారు రైట్ ఆన్సర్ని. ఇక నెక్స్ట్ చూద్దాం, మనకి పంపించారు హాయ్ అని టైప్ చేశారు, అంతే. మీకు కూడా హాయ్ అండి. నెక్స్ట్ ఇంకెవరు టైప్ చేస్తాను, గుడ్ ఈవినింగ్ అన్నారు, ఇంకంతే చూద్దాం. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. నెక్స్ట్ మనకి ఆన్సర్ పంపించారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి, శాసనం ఏది అని నేను అడిగాను, కాకతీయుల కాలం నాటి వ్యాపార నిబంధనల గురించి తెలియజేసే శాసనం ఏది అని తెలిస్తే ఆన్సర్ సెండ్ చేయండి. ప్రసాద్ గారు మీరు పంపించారు, కాకపోతే అది ఆన్సర్ రాంగ్ అండి. నెక్స్ట్ చూద్దాం, మనకి పంపించారు ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు నుంచి, రాంగ్ ఆన్సర్ తెలియజేశారు. నెక్స్ట్ చూద్దాం, ఇంకా మనకి పంపించారు ఎం కొండారెడ్డి సిద్ధవటం కడప నుంచి, రైట్ ఆన్సర్. ఇక తర్వాత హాయ్ అన్నారు, మీకు కూడా హాయ్ అండి, ఆన్సర్ తెలిస్తే సెండ్ చేయండి. నెక్స్ట్ చూద్దాం, అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాల్ నుంచి రమేష్ పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ వీరెవరంటే మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా మనకి పంపించారు విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ పంపించారు అనంతపురం నుంచి, రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ చూద్దాం, ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువల్ లంక నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా ఎవరు పంపించారంటే రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ, ఆన్సర్ రైటే కానీ ఇంకొంచెం పేరు ఉన్నది ముందర, దానికి తెలిస్తే సెండ్ చేయండి. ఇక నెక్స్ట్ చూద్దాం, ఫణిరాజ్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే ఎక్కడ సెర్చ్ చేయద్దు, చదువుకునేదే కదా అందరూ. ఇంకా వైజ్ హెచ్ డేవిడ్ దొనకొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక మనకి పంపించారు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, మీరు ఎవరంటే భాస్కర్ని సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి చేశారు, కానీ ఆన్సర్ని రాంగ్ ఆన్సర్ అండి. ఇక తర్వాత చూద్దాం, వరగంటి బదరి విషయాలు పంపించారు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం ఎవరు పంపించారంటే నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు రైట్ ఆన్సర్. మళ్ళీ మనకి పంపించారు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ని. ఇప్పుడు ఇంకా చూద్దాం ఎవరెవరు పంపించారంటే వీరెవరంటే ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. సగమే రాశారు, మొత్తం రాసి పంపించండి. చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా నెక్స్ట్ కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, రాధా ఖమ్మం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. తర్వాత అనంత టౌన్షిప్ నుండి మధుసూదన్ రెడ్డి పంపించారు రైట్ ఆన్సరే, కాకపోతే ఇంకొంచెం ఆన్సర్ ఉన్నది, దానికి తెలిస్తే రాసి పంపించండి. తర్వాత చూద్దాం, బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు నుంచి పంపించారు, మీరు కూడా సగమే రాసి పంపించారు ఆన్సర్ని. నెక్స్ట్ బృందావనం పద్మశ్రీ శ్యామ్ వీరు హైదరాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్ అండి. ఇక తర్వాత చూద్దాం, సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. వీరు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ అడుగుతున్నారు క్వశ్చన్ ప్లీజ్ అని అంటున్నారు, కాకతీయుల కాలం నాటి వ్యాపార నిబంధనలను తెలియజేసే శాసనం ఏది? ఓకేనా, తెలిస్తే వెంటనే సెండ్ చేయండి ఆన్సర్ని. తర్వాత జేఎల్ఎన్ శర్మ సత్యనపల్లి నుంచి రాసి పంపించారు, సగమే రాసి పంపించారు, మీరు ఫుల్గా ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. తర్వాత హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ నుంచి పంపించారు దైడా త్రివేణి చిన్మయి రైట్ ఆన్సర్ని. ఇక తరువాత వీరు ఎవరంటే నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి పంపించారు రైట్ ఆన్సర్ రాశారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక తర్వాత చూద్దాం, యాడికి హాస్పిటల్ కాలనీ నుండి ఎస్ చిదంబరరావు సరస్వతి పంపించారు
రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత

చూద్దాం. పండా లలితాదేవి శ్రీధర్ బాబు వీరు బాపట్ల నుంచి రాసి పంపించారు. ఇస్తే ఓకే అండి, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. తర్వాత లతా సుహాస్ హోస్కోట్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరంటే భోగానందని వెంకటేశ్వరరావు చేతన్ వీరు మార్టూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత పంపించారు నాగేంద్రప్ప ఉడేవు వీరు కర్ణాటక నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. కాకపోతే ఇంకా కొంచెం ఉన్నది ఆన్సరు. తర్వాత చూద్దాం నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఏ మురహరి యశోద పంపించారు రైట్ ఆన్సర్. ఇక తర్వాత కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఈ తర్వాత చూద్దాం ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత ఫ్యామిలీ మెంబర్స్ రాశారు ఓకే రైట్ ఆన్సర్. కాకపోతే కొంచెం స్పెల్లింగ్లో మిస్టేక్ ఉంది, అయినా రైట్ ఆన్సరే. తర్వాత చూద్దాం పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిల వెంకటేశ్వరు లక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, అందరూ కలిసి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ వీరెవరంటే ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి తర్వాత ఏలూరు నుంచి పంపించారు, చాలామంది ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్, అందరూ రైట్ ఆన్సరే చేశారు ఓకే అండి. తర్వాత వేటపాలెం నుంచి రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ ప్రశ్న మరొకసారి చెప్పండి అని అడుగుతున్నారు. కాకతీయుల కాలం నాటి వ్యాపార నిబంధనలను తెలియజేసే శాసనం ఏది? ఓకేనండి. ఇక తర్వాత చూద్దాం మనకి పంపించారు దయదా భిక్షం వెంకటి వీరు నల్గొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి సంధ్య యాస్మిన్ వీరంతా పంపించారు కడప నుంచి రైట్ ఆన్సర్. ఇక తర్వాత ఎవరు పంపించారంటే చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి స్వరూప పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం గుడ్ ఈవినింగ్ అంటారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వీరు పివై విజయశేఖర్ నంద్యాల నుంచి ఓకే రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత ఎవరు పంపించారంటే సత్యవతి అనంతపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం మనకి పంపించారు నెల్లూరు జిల్లా చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఎవరు పంపించారంటే గుడ్ ఈవినింగ్ అంటున్నారు, గుడ్ ఈవినింగ్ అండి. లత అవ్యూర్ నుంచి మ్యాథ్స్ టీచర్ అని కూడా రాసి పంపించారు వీరు ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్, రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత ఎవరు పంపించారంటే జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం మిడతల రామ్మూర్తి వరవకొండ నుంచి రాశారు ఓకేనండి రైట్ ఆన్సర్. ఇక తర్వాత మనకి పంపించారు చూద్దాం మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ వలీ ఫాతిమా రాశారు కానీ సగమే ఆన్సర్ రాసి పంపించారు ఓకే. తర్వాత చూద్దాం వీరెవరంటే మనోజ్ కుమార్ సందల మనోజ్ కుమార్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక నెక్స్ట్ నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు రైట్ ఆన్సర్. శ్యామ్ నెల్లూరు నుంచి రాశారు కానీ కాకపోతే నాకు అర్థం కాలేదు మీ ఆన్సర్. తర్వాత వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం హరినాథ్ బాబు హర్ష సాయినగర్ నుంచి పంపించారు శాసనం అని అడిగాను, మీరు అర్థశాస్త్రం అని రాశారు. కాకతీయుల కాలం నాటి వ్యాపార నిబంధనలను తెలియజేసే శాసనం ఏది? ఓకేనా. ఇక తర్వాత చూద్దాం మనకి పంపించారు వీరెవరంటే మధుసూదన్ రెడ్డి పాపినేని పాలెం నుంచి పంపించారు శాసనం ఏది అని అడిగాను, మీరు రుద్రమదేవి దేవగిరి అని రాశారు, తెలిస్తే ఆన్సర్ రాసి పంపించండి. ఇక తర్వాత చూద్దాం వీరెవరంటే కడప నుంచి వినయ్ శ్రీదేవి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరు కుంచి రామూర్తి కుంచిమానిపేట నుంచి పంపించారు ఓకే, కాకపోతే నాకైతే అర్థం కావట్లేదు అది. ఇంకా ఎవరు పంపించారంటే ఇస్మాయిల్ భాయ్ సయ్యద్ జాకీర్ భాయ్ పంపించారు నెల్లూరు నుంచి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం కొత్తగూడెం నుంచి సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని పంపించారు రైట్ ఆన్సర్. తరువాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ కుమార్

సుప్రియా. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత పాపినేనిపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య పంపించారు, రైట్ ఆన్సర్. ఓకే అండి, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, మంచిర్యాల నుంచి చంద్రమొగలి పద్మరాణి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరంటే కేదార్ వీరేష్ రాజోల్ మండలం నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, మనకు పంపించారు మళ్ళీ హరినాథ్ బాబు హర్ష అనంతపురం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఎవరు పంపించారంటే ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎస్ రేవతి రాజశేఖర్ వీరు వేదాయపాలెం నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం, భాస్కరన్ సత్యనారాయణ అరుణకుమార్ ఒంగోలు నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, బొడ్డు ఓంకార్ అండ్ గౌరీ రామానగర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మనకి పంపించారు మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి, రైట్ ఆన్సర్ని. ఇంకా తర్వాత ఎవరు పంపించారంటే మీరు పంపించారు కదా దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుంచి, ఇందా పంపించారు, రైట్ ఆన్సర్ మళ్ళీ పంపించారు మీరు, ఓకేనండి. నేను అడిగాను ప్రశ్న, కాకతీయుల కాలం నాటి వ్యాపార నిబంధనలను తెలియజేసే శాసనం ఏది అంటే మోటుపల్లి శాసనం లేదా మోటుపల్లి అభయ శాసనం. శాసనం అంటే వారి చరిత్ర, పరిపాలన విధానం, ఆర్థిక పరిస్థితుల గురించి తెలియజేసేదాన్ని శాసనం అంటారు. ఓకే అండి, చాలామంది రైట్ ఆన్సర్ చేశారు, అందరికీ కంగ్రాచులేషన్స్. చాలామంది ట్రై చేశారు. ఇక రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదామా, పెన్ను పేపర్ తీసుకోండి, ఏమంటారు? ఓకేనా, జాగ్రత్తగా రండి, ఈజీనే. 1 మినిట్లోనే మీరు కనుక్కునేటట్టుగానే ఆన్సర్ని నేను ప్రశ్న అడుగుతున్నాను, ఓకేనా? అయితే ఇంకా మనకి పంపించారు నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి జబ్రోల్ రామకృష్ణయ్య సుభాష్ పంపించారు కదా మోటుపల్లి అభయ శాసనం, ఓకేనండి రైట్ ఆన్సర్. ఇక తర్వాత రెండో ప్రశ్న రాసుకోండి, ఏంటంటే ఒక నెలలో 5వ తేదీ సోమవారం కంటే 2 రోజుల ముందు ఉంటే, ఓకేనా, ఒక నెలలో 5వ తేదీ సోమవారం కంటే 2 రోజుల ముందు ఉంటే ఆ నెలలో 15వ తేదీ ఏ వారం అవుతుంది, ఓకేనా? అది ప్రశ్న. ఒక నెలలో 5వ తేదీ సోమవారం కంటే 2 రోజుల ముందు ఉంటే, ఓకేనా, సోమవారం కంటే 2 రోజుల ముందు ఉంటే ఆ నెలలో 15వ తేదీ ఏ వారం అవుతుంది, ఇది ప్రశ్న. చాలా ఈజీ ప్రశ్నే, తెలిస్తే వెంటనే సెండ్ చేయండి 0866244888 నెంబర్కి. చూద్దాం ఎవరెవరు కరెక్ట్గా రాసి పంపించారు అనేది. అయితే పంపిస్తారు మనకి, పంపిస్తున్నారు మనకి ఆన్సర్స్ని. చూద్దాం, కుంచు రామూర్తి కుంచుమేనిపేట నుంచి పంపించారు ఇందాకటి ప్రశ్నకి ఆన్సర్, ఓకే. కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారండి, నేను ఆన్సర్ అయితే చెప్పేశాను. రెండో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే వెంటనే రాసి పంపించండి. కొత్తగూడెం నుంచి ఇల్లందు నుంచి పంపించారు రాజేష్ కన్నా చిన్నపాసి, మోటుపల్లి శాసనం అని ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ చేశారు, ఓకే రైట్ అండి. రెండో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. శ్యామ్ నెల్లూరు నుంచి పంపించారు, రెండో ప్రశ్నకి ఆన్సర్ కరెక్ట్గానే చేశారు, కాకపోతే ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత సూర్యనారాయణ తెనాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా నెక్స్ట్ చూద్దాం, మనకి పంపించారు వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చేబ్రల్ రామకృష్ణయ్య సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ హరినాథ్ బాబు హర్ష పంపించారు అనంతపురం నుంచి, రాంగ్ ఆన్సర్ని. ఇక నెక్స్ట్ చూద్దాం, పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ ఎవరు పంపించారంటే ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం, అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ నుంచి వేముల పరశురాములు పద్మ పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఇక నెక్స్ట్ ఎవరంటే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి, ఓకేనండి, రామకృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ ఇందా పంపించారు గారు రైట్ ఆన్సర్ని, ఓకే. తర్వాత చూద్దాం, భాస్కర్ సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ ఎవరంటే మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం ప్రహరి యశోద పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత అనంతపురం నుండి రమేష్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు.

ఇక తర్వాత చూద్దాం. ప్రసాద్ ఎల్ఎస్సి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఇక తర్వాత దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ ఈనమడుగు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, రాము వీరంపల్లి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత భద్రాద్రి రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత రైట్ ఆన్సర్. ఓకే, మీకు ఆన్సర్ ఎట్లా వచ్చింది ఎవరు చెప్పటం లేదు. తర్వాత జేఎల్ఎన్ శర్మ సత్తెనపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, నాగేంద్రప్ప ఉడేవు కర్ణాటక నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత గణేష్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత పంపించారు బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి రాంగ్ ఆన్సర్. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, మనకు పంపించారు చూద్దాం, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ రాధా ఖమ్మం నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. కడప నుంచి వినయ్ శ్రీదేవి పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, వీరెవరంటే వరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. వెరీ గుడ్ అండి, చాలా చాలా బాగుంది మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, అనంత టౌన్షిప్ నుండి మధుసూదన్ రెడ్డి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్ సుప్రియ పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత కాళ శ్రీనివాసరావు కోదాడ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ కాదు రైట్ ఆన్సరే. తర్వాత కేశవరావు అత్తిలి నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, భద్రాద్రి రాంపురం నుంచి సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరంటే రఘుబీర్ సింగ్ సుగుణాబాయి పంపించారు ఏలూరు నుంచి మోటుపల్లి శాసనం అని. ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ చేశారు, రెండో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే పంపించండి. తర్వాత మనకి పంపించారు సత్యవతి అనంతపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం, మనకి పంపించారు బొడ్డు ఓంకార్ అండ్ గౌరీ రామానగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు నుంచి శ్రీకాకుళం నుంచి పంపించారు, ఓకే కాకపోతే రాంగ్ ఆన్సర్ సెండ్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఓకే ఆన్సర్ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. పండా లలితాదేవి వీరు బాపట్ల నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ చూద్దాం, భాస్కర్ని సత్యనారాయణ అరుణ కుమారి సుజాత నగర్ ఒంగోలు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎమ్మురహరి యశోద పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, అనన్య అంతేనా టెక్కెలి నుంచి రైట్ ఆన్సర్, ఓకే. ఈ తర్వాత చూద్దాం, మంచిర్యాల నుంచి చంద్రమొగలి పద్మరాణి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ నుంచి వేములు పరశురాములు పద్మ పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, మన ఫ్రెండ్స్ చాలామంది ఆన్సర్ రాసి పంపిస్తున్నారు. వీరెవరంటే పివై విజయ్ శేఖర్ నంద్యాల నుంచి రాశారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు, ఓకే అండి. ఇక తర్వాత సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, ఖ్యాదర్ వీరేష్ రాజోల్ మండలం జోగులాంబ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఎవరంటే అనురాధ సత్యసాయి జిల్లా నుంచి రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు, కాకపోతే వారు ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు, దానిలో కొంచెం మిస్టేక్ ఉంది. నెక్స్ట్ చూద్దాం, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరంటే కొత్తగూడెం ఇల్లందు నుంచి రాజేష్ కన్నా సునీత రాజ్ రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరెవరంటే అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డు కాల్ నుంచి రమేష్ పంపించారు.

రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకేనండి, ఇక తర్వాత చూద్దాం. మధుసూదన్ రెడ్డి పాపినేని పాలన నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం. చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత ఫస్ట్ రాంగ్ ఆన్సర్ చేశారు, తర్వాత రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకేనండి, తర్వాత చూద్దాం. మల్లేశ్వరి మార్కాపురం నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎవరంటే భద్రాద్రి కొత్తగూడెం నుంచి, రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు. వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం ఆన్సర్ని, వెరీ గుడ్ అండి, చాలా చాలా బాగుంది ఎక్స్ప్లెయిన్ చేసే విధానం. ఓకే, వెరీ గుడ్. తర్వాత చూద్దాం. స్వీటి నెల్లూరు నుంచి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి స్వరూప రైట్ ఆన్సర్ చేశారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం ఎవరంటే నంద్యాల జిల్లా సుబ్బారెడ్డపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి పంపించారు, అది లేదా ఇది అన్నట్టు పంపించారు. కాకపోతే ఏది ఆన్సర్గా తీసుకోవాలో మీరే నిర్ణయించండి. ఇక తర్వాత చూద్దాం. హరినాథ్ బాబు హర్ష అనంతపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత సూర్యనారాయణ తెనాల నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం. యాడికి హాస్పిటల్ కాలనీ నుండి చిదంబరరావు సరస్వతి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా నెక్స్ట్ పంపించారు నెల్లూరు జిల్లా ధగధర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాచర్ల సుబ్రహ్మణ్యం సర్వేపల్లి నుంచి, ఓకే కాకపోతే రాంగ్ ఆన్సర్. తర్వాత కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి రాసి పంపించారు. ఓకేనండి, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు రైట్ ఆన్సర్ని, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత కేశవరావు అత్తిల్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరంటే కాళ్ళ శ్రీనివాసరావు కోదాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఫణిరాజు నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకా రాసి పంపిస్తున్నారు మనకి బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి, మళ్ళీ రాశారు కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. కడప నుంచి వినయ్ శ్రీదేవి రాసి పంపించారు. నేను ఒకటే వారం వస్తుంది కదా, ఒక రోజులో రెండు వారాలు ఉండవు కదా, మీరు రెండు వారాలు రాశారు ఎందుకని, ఏది చూడాలి ఆన్సర్ కరెక్ట్ది మీరే చెప్పండి. తర్వాత చూద్దాం. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. వీరెవరంటే మనకి రాసి పంపించారు పాలెంపోలే అళగడ నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి వీరంతా కలిసి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకేనండి, కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకే, తర్వాత చూద్దాం. లత ఉయ్యూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని, ఓకే వెరీ గుడ్. తర్వాత మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ వలీ ఫాతిమా, రాంగ్ ఆన్సర్. కానీ నెక్స్ట్ చూద్దాం. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. డాక్టర్ కేవీరావు తణుకు నుంచి రాశారు క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు, చూద్దాం. అయితే సమయం చాలా తక్కువగా ఉంది. నెక్స్ట్ చూద్దాం. దైదా భిక్షం వెంకటి పంపించారు నల్గొండ జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్ని. లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం. జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఒక నెలలో 5వ తేదీ సోమవారం కంటే 2 రోజుల ముందు ఉంటే ఆ నెలలో 15వ తేదీ ఏ వారం అవుతుంది అని అడిగాను ప్రశ్న. ఓకే, ఇక తర్వాత మనకి రాసి పంపించారు నల్గొండ నుంచి దైడా త్రివేణి చిన్మయి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ బత్తిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి రాశారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ చేశారు. ఓకేనండి. దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ ఎనమడుగు నుంచి, ఓకేనండి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. 15వ తారీఖు అని అడిగా, 15వ తేదీ ఏ వారం అవుతుంది అని అడిగాను. పాపినేనిపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య పంపించారు 17వ తేదీ అనుకుంటున్నారు వారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ అండి. నేను మీరు రాసింది నేను 15వ తేదీ ఏ వారం అవుతుంది అని అడిగాను. ఓకేనా, తర్వాత ఓకే తర్వాత చూద్దాం. మనకి పంపించారు కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక నెక్స్ట్ ఎవరంటే వీరు రాము వీరంపల్లి నుంచి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు రైట్ ఆన్సర్ని. ఓకే అండి, వెరీ గుడ్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాశారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ధవళ లక్ష్మీ నర్స్

సింహారావు నర్సాపురం నుంచి రాశారు. రైట్ ఆన్సర్ని నెక్స్ట్ ప్రస్విత నెల్లూరు నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు. వీరు మొత్తం వారాలన్నీ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. తర్వాత ఎస్రావతి రాజశేఖర్ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. ఇస్మాయిల్ బాయ్ సయ్యద్ జాకీర్ బాయ్ నెల్లూరు నుంచి రాసి పంపించారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్ని. తర్వాత మనకి రాసి పంపించారు, మేడం లెక్కల ఎగ్జామ్ అయిపోయింది కదా అని అడుగుతున్నారు ప్రసాద్ ఎల్ఎస్సి కాలనీ నెల్లూరు నుంచి, ఎందుకంటే సమయం కూడా అయిపోయింది కదా. ఓకే, తర్వాత చూద్దాం. డాక్టర్ కేవి రావు తణుకు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత ఎవరంటే ఆర్ఎన్యన్ మూర్తి శ్రీదేవి ఏలూరు నుంచి మళ్ళీ రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, ఎన్నిసార్లు మీరు ట్రై చేసినందుకు. తర్వాత చూద్దాం. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోల్ శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు రాసి పంపించారు రైట్ ఆన్సర్. ఇక తర్వాత ఎవరంటే స్వీటీ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత రాధాకమ్మ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత ఎవరంటే భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ ఫ్యామిలీ మెంబర్స్ రాశారు. రాశారు కాబట్టి రెండు ఆన్సర్లు రాశారు, ఒకటే రైటు. రైట్ తెలిస్తే రాయండి, కాకపోతే మన సమయం కూడా అయిపోవస్తుంది. ఇక చూద్దాం. ఫణిరాజ్ నెల్లూరు నుంచి పంపించారు ఓకే రైట్ ఆన్సర్ని. నేను అడిగిన ప్రశ్న, ఒక నెలలో 5వ తేదీ సోమవారం కంటే 2 రోజుల ముందు ఉంటే ఆ నెలలో 15వ తేదీ ఏ వారం అవుతుంది? అంటే మంగళవారం అవుతుంది, ట్యూస్డే. 5వ తేదీ సోమవారం కంటే 2 రోజుల ముందు అంటే శనివారం. అక్కడ నుండి 10 రోజులు, అంటే 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు 10 రోజులు మంగళవారం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలామంది ట్రై చేశారు, అందరికీ కంగ్రాచులేషన్స్. ఇదండి ఈనాటి అనే లోపు ఇంకొకళ్ళు పంపించారు, చూద్దాం ఎవరంటే. వీరు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు, ఇంకొకరు టైప్ చేస్తున్నారు. రాజేంద్ర పాపినేనిపాల్ నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకేనండి, అందరికీ కంగ్రాచులేషన్స్. ఆన్సర్ ఏంటంటే మంగళవారం, ట్యూస్డే అనమాట. ఇది ఈనాటి యువలయ. ఇక రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో కుడేదాన్ 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. వినండి హిందీ పాఠం.
2: నమస్తే అధ్యాపికా జీ.
3: ఆశీర్వాద్. ఆవో బాస్వన్, తుమ్సే మై ఏక్ ప్రశ్న పూచనా చాతీ హూ. బాస్వన్, తుమ్ అప్నే ఘర్ మే కూడా కచరా కహా డాల్తే హో?
2: కూడేదాన్ మే అధ్యాపికా జీ.
3: కూడేదాన్ కే బారే మే తుమ్ క్యా జాంతే హో?
2: జ్యాదా నహీ, ఆప్ హీ బతాయియే నా అధ్యాపికా జీ.
3: ఠీక్ హై, ఆజ్ హమ్ కూడేదాన్ కే బారే మే పడేంగే. హమారా పాఠ్ కా నామ్ హై కూడేదాన్. ఈ రోజు మనం కూడేదాన్, దీన్ని ఇంగ్లీష్లో డస్ట్బిన్ అని, తెలుగులో చెత్త డబ్బా అని అంటాం కదా. ముందుగా మనం విషయ ప్రవేశ్ చూద్దాం.
2: ఘర్, గావ్, గల్లీ ఔర్ మొహల్లంకి,
3: మొహల్లేకి,
2: మొహల్లేకి గందగీ దేకర్ లోగ్ మూహ్ దక్ లేతే హే, బోహ్ బైహేం,
3: బౌహే,
2: బౌహే సికార్తే హే,
3: సికోడ్తే హే,
2: సికోర్తే హే. లేకిన్ కుడేదాన్ ఇసి గందగీ కో దేతే హుయే,
3: ధోతే హుయే,
2: ధోతే హుయే సబ్కే బీమారియోం సే బచాతా హే. గావ్ ఔర్ షహరోం కో సాఫ్ సుధరా రక్తా హే. చలో ఆజ్ హమ్ కుడేదాన్ కే బారే మే జాన్ లేంగే.
3: అచ్చా సునో, ఘర్

0: గల్లీ ఔర్ మొహల్లేకి గందగీ అంటే మనం మన ఘర్ ఇంట్లో గాంవ్ గ్రామంలో గల్లీ అంటే వీధిలో మరియు మొహల్లా అంటే మనం నివసించే ఏరియాలో గందగీ అంటే చెత్తా చెదారాన్ని దేఖ్ కర్ లోగ్ ముహ్ డక్ లేతే హే చూసి ప్రజలందరూ ముక్కుకి నోరుకి అడ్డం పెట్టుకుంటాం కదా ఎందుకంటే దుర్గంధాన్ని భరించలేక బౌహే సుకోడ్తే హే బౌహే అంటే కనుబొమ్మలు కనుబొమ్మలు కూడా ముడిచేస్తాం లేకిన్ కూడేదాన్ ఉసి గందగీకో డోతే హుయే కానీ చెత్త డబ్బా ఆ దుర్గంధాన్ని మోస్తూ భరిస్తూ సబ్కో బీమారియోంసే బచాతా హే అందరినీ జబ్బుల నుంచి కాపాడుతుంది గాం ఔర్ షహరంకో సాఫ్ సుధరా రక్తా హే ఈ చెత్త డబ్బాలు ఉపయోగించడం వల్ల గ్రామాలు నగరాలు పరిశుభ్రంగా ఉంచబడతాయి కాబట్టి మనం ఈరోజు కూడేదాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం అచ్చా అబ్బా పడ్నా షురూ కరో
1: మే కయి రంగోంబే మిల్తా హూ మేరే కయి ఆకార్ హే ఘర్ స్కూల్ దఫ్తర్ హుయా రోడ్ సడక్ మే సబ్ జగహ్ రహతా హూ ఆప్ సోచ్ రహే హోంగే మే కౌన్ హూ చీజ్ హూ మే బడే కామ్ కీ సోచే మేరే నామ్ జ్యాదా నహీ హో మేరా ధామ్ ఆతీ హూ మే
0: సబ్కే ఆతా హూ మే
1: సబ్కే కామ్
0: అచ్చా సునో మై కయ్యి రంగోమే మిల్తా హూ చత్రబా అంటుంది నేను అనేక రంగుల్లో దొరుకుతాను మేరే కయ్యి ఆకార్ హే నాకు చాలా ఆకారాలు కూడా ఉన్నాయి ఘర్ స్కూల్ దఫ్తర్ హుయా సడక్ ఇంట్లో కానీ స్కూల్లో ఆఫీసుల్లో లేక రోడ్ల మీద మై సాబ్ జగా రహతా హూ నెల నేను అన్ని ప్రదేశాల్లోనూ ఉంటాను ఆప్ సోచ్ రహే హోంగేనా మీరు ఆలోచిస్తున్నారు కదా పిల్లలు మై కౌన్ హూ నేనెవరో అని చీజ్ హో మై బడే కామ్కి సోచో మేరా నామ్ నేనైతే బాగా ఉపయోగపడే వస్తువుని సరే నేను మీకు ఒక్కలు ఇస్తాను జాదా నహీ హే మేరా దామ్ నాకు ఎక్కువ రేటు అంటే ధర లేదు మై సబ్కే కామ్ ఆతా హూ కానీ నేను అందరికీ పనికి వచ్చే వస్తువుని ఇప్పుడు చెప్పండి నేనెవరు బాస్వన్ కౌన్ సాహే ఓ చీజ్ బతావ్
1: కుడేదాన్ అధ్యాపికాజీ
0: సహీ బతాయా తుమ్నే ఈ పాఠంలో కూడేదాన్ అంటే చెత్త డబ్బా స్వయంగా తన గురించి చెప్తోంది అచ్చా అబ్బా ఆగే పడో
1: అత్తో సంజే హా మేరా నామ్ కుడేదాన్ హే ఆజ్ మే ఆప్కో ఏక్ ఆప్కో పత్తే కీ బాత్ బతావూ సంసార్ మే ఏక్ మాత్రా మే హీ మాత్ర మే హీ హూ జో అప్నే శరీర్ పర్ లిఖకర్ చల్తా హూ యూజ్ మీ మేరా ఉపయోగ కరే
0: సునో అమ్మయ్య నన్ను గుర్తుపట్టారు కదా మేరా నామ్ కూడేదాన్ హే నా పేరు చంద్రబా అండి ఆప్కో పతే కీ బాత్ బతాతా హూ ఈరోజు నేను మీ అందరికీ నా గురించిన పూర్తి వివరాలు చెప్తానండి సంసార్ మే ఏక్ మాత్ర మై హీ హా ఈ లోకంలో నేను ఒకే ఒకదాన్ని అండి జో అప్నే శరీర్ పర్ లిక్కర్ చల్తా హూ మేరా ఉపయోగ్ కరే యూజ్ మీ నా శరీరం మీద నన్ను ఉపయోగించుకోండి అని రాసుకునే ఏకైక వస్తువుని నేనే అని కూడేదాన్ తన గురించి చెప్తోందనమాట ఆగేపడు
1: పెహ్లే లోగ్ పురాణీ బాల్టీ డిబ్బా యా కిసీ భీ టూటీ హుయీ చీజే కా ఉపయోగ్ కుడే డాల్నే కే లియే కర్తే తే పర్ అబ్ సమయ్ బదల్ గయా హే అబ్ మే ప్లాస్టిక్ టిన్ గటే లోహే వ స్టీల్ సే బనాయా జానే లగా హే పెహ్లే తో మేరా మూహ్ కులా రహతా తా అబ్ తో మేనే డక్కన్ లగవా లియా హే జబ్ మేరే ఆవశ్యకతా హో డక్కన్ ఉపయోగ మే లావో
0: అచ్చా సునో పెహ్లే లోగ్ పురాణీ బాల్టీ డిబ్బా యా కిసీ భీ టూటీ హుయీ చీజ్ కా ఉపయోగ్ కూడా డాల్నే కే లియే కర్తే తే మొదట్లో ప్రజలు పురాణీ బాల్టీ అంటే పాత బకెట్ను డబ్బాను ఏదైనా విరిగిపోయిన వస్తువును చెత్త వేయడానికి ఉపయోగించేవాళ్ళు పర్ అబ్ సమయ్ బదల్ గయా హే కానీ ఇప్పుడు కాలం మారిపోయింది అనేక మార్పులు కూడా వచ్చాయి అబ్ మై ప్లాస్టిక్ టీన్ గత్తే లోహే వా స్టీల్సే బనాయా జానే లగాహం ఇప్పుడు నన్ను అంటే చెత్త డబ్బాని ప్లాస్టిక్ టిన్నులుగా గత్తే అంటే కార్డుబోర్డుగా ఇనుము లేక స్టీల్తో పెద్ద పెద్ద బాక్సులుగా తయారు చేయబడుతున్నాను పేలతో మేరాము కులా రహతాత మొదట్లో నా నోరు కులా అంటే ఓపెన్గా ఉండేది అంటే చెత్త డబ్బా ఓపెన్గా మూత లేకుండా ఉండేదన్నమాట ఆప్తో మైనే డక్కన్ లగవాలి ఆహాయ్ కానీ ఇప్పుడు నేను కూడా డక్కన్ అంటే పైన మూత పెట్టించేసుకున్నాను జబ్ మేరీ ఆవశ్యకత హో అంటే ఎప్పుడైతే నా అవసరం వస్తుందో లేదా చెత్త వేయాలి అనుకున్నప్పుడు డక్కన్ కోలో మూతను తెరవండి ఆరు ముజే ఉపయోగమే లావో చెత్త వేసిన తర్వాత మళ్ళీ మూతను

0: పెట్టేయండి అని చెప్తోంది. అచ్చా బాగే పడవు.
1: జాగో లోగో జాగో, సంసార్ మే చీజే బదల్తీ రహతీ హే, మే భీ హర్ దిన్ పరివర్తన్ కర్ రహా హూ, అబ్ మేనే అపనే భాయ్యోం కే కో భీ కామ్ కర్నా సికా దియా హే, నీలే వ నీలా వ కాలే బా కుడేదాన్ మేరా భాయీ హే, ఔర్ మే హూ హరా కుడేదాన్, ఆప్ మేరా నీలా భాయీ కా ఉపయోగ ఏసా కుడా డాల్నే కే లియే కర్ సక్తే హే, జైసే జో నష్ట్ నహీ హోతా, జైసే ప్లాస్టిక్ లోహే ఆది, కాలే భాయీ కా ఉపయోగ జీవాణు ఫైల్నే వాలి వస్తు ఓం కో డాల్నే కే లియే హోతా హే, జైసే ప్రయోగ కే బాద్ పట్టి రక్త సే సారి సని ఇంజెక్షన్ కి సుయి ఆది.
0: అచ్చా సును, జాగో లోగో జాగో చెత్త డబ్బా అంటుంది కదా, ప్రజలందరూ మేల్కొనండి. సంసారమే చీజే బదల్తీ రహతీ హే, ప్రపంచంలో వస్తువులన్నీ మారుతూ రకరకాలుగా వస్తున్నాయి. మేబీ హర్ దిన్ పరివర్తన్ కర్ రహా హూ, నేను కూడా తరచుగా మారిపోతున్నాను. అంటే టెక్నాలజీ మారి రోజు రోజు కొత్త కొత్త వస్తువులు తయారు చేస్తున్నాం కదా, మనం కూడా అప్డేట్ అవ్వాలని అర్థం. అబ్ మైనే అప్నే భాయ్యం కో భీ కామ్ కన్నా సిఖా దియా హే, చెత్త డబ్బా అంటుంది కదా, ఇప్పుడు నేను నా సోదరులకి కూడా పనిచేయటం నేర్పించాను అని. అంటే మన కూడేదానికి సోదరులు కూడా ఉన్నారట. నీలం రంగు నల్ల రంగు కూడేదాన్లు మన కూడేదాన్ సోదరులట. ఔర్ మై హూ హరా కూడేదాన్, నేనేమో ఆకుపచ్చ రంగు చెత్త డబ్బాను అని చెప్తోంది. ఆప్ మేరే నీలే భాయిక ఉపయోగ, ఇప్పుడు నీలం రంగు కూడేదాన్ని దేనికోసం ఉపయోగించాలో చెప్తోంది. ఐసా కూడా డాల్నే కెలియే కర్ సక్తే హే, నీలం రంగు చెత్త డబ్బాలో ఎలాంటివి వెయ్యాలంటే జైసే ప్లాస్టిక్ లోహా ఆది జో నష్ట్ నహీ హోతే, ప్లాస్టిక్ ఇనుము లాంటి నాశనం కాకుండా ఉండే వస్తువులను వేయటానికి మాత్రమే ఉపయోగించాలి. అలాగే కాలే బాయిక ఉపయోగ, ఇక నల్ల రంగు చెత్త డబ్బాను జీవాణు ఫైలానే వాలి వస్తు వంకో డాల్నే కేలియే హోతా హే, జీవాణు ఫైలనే వాలి వస్తువు అంటే విషాణువులను అంటే వైరస్ ని వ్యాపింపచేసే వస్తువుల కోసం ఉపయోగించాలి. అంటే ఉదాహరణకి గాయాలపై కట్టే పట్టీలు, ఇంజెక్షన్లు, బ్లడ్ తో తడిసిన పత్తి లాంటి వస్తువులు అన్నమాట. అచ్చా బాగే పడు.
1: మేరా ఉపయోగ ఆప్ నష్ట్ హోనే వాలా కూడా డాల్నే కేలియే కర్ సక్తే హే, జైసే సబ్జీ యా ఫలోం కి చిలకే ఆది.
0: అచ్చా సును, ఇక చివరగా గ్రీన్ అంటే ఆకుపచ్చ చెత్త డబ్బాని దీన్ని నాశనం అయ్యే పదార్థాలు అంటే కూరగాయలు లేక పండ్ల తొక్కలు వేయడానికి ఉపయోగించాలి. ఆగే పడు.
1: ఆప్ ఏక్ బాత్ బతావు, జబ్ ఆప్ మేరే ఉపయోగ కర్తే హే తో ముజే బహుత్ ఖుషి మిల్తీ హే, పరంతు జబ్ ఆప్ కుడే ఇదర్ ఉదర్ పెంకతే హో తో ముజే బహుత్ దుఃఖ్ హోతే హే.
0: చెత్త డబ్బా అంటుంది కదా, మీరు నన్ను ఉపయోగిస్తున్నప్పుడు ఆప్ మేరా ఉపయోగ కర్తే హే తో ముజే బహుత్ ఖుషి మిల్తీ హే, మీరు నన్ను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే నాకు అంత సంతోషంగా ఉంటుంది, కానీ మీరు చెత్తని అక్కడ ఇక్కడ పారేసినప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది అని. ఆగే పడు.
1: ఆప్ జాంతా హై కి ముజే ఉపయోగ మే నా లాకర్ ఆప్ తరా తరా కి బీమారియోం కే ఆమె
0: కో ఆమంత్రిత్
1: కర్ రహే హే.
0: ఇంకా ఏం చెప్తోంది, ముజే ఉపయోగ మే నా లాకర్ ఆప్ తరా తరా కి బీమారియోం కో ఆమంత్రిత్ కర్ రహే హే. మీకు తెలుసా, నన్ను ఉపయోగించకుండా చెత్తని ఎక్కడ పడితే అక్కడ పారేశారనుకోండి, దాని వల్ల రకరకాల వ్యాధులకు స్వయంగా మీరే ఆహ్వానం పలికినట్లవుతుందని. ఆగే పడు.
1: ఎది ఆప్ కుడే ఇదర్ ఉదర్ పెంక్ గయ్యేతో గందగీ ఫైల్తీ హే, గందగీ సే హైజా పెచ్చిష్ ఔర్ డెంగ్యూ జేసే భయానక రోగం కో ఫైల్నే కి సంభావన హే, యహ్ సచ్ హై కి స్వాస్థ్ హీ హమారా లియే
0: హమారే లియే
1: హమారే లియే అనుమూల్ ఖజానా హే, కయీ వ్యక్తి
0: కోయీ వ్యక్తి
1: చాహియే కితనా భీ ధన్వాన్ క్యో నా హో, యది ఉస్కా స్వాస్థ్ టీక్ నహీ హో తో ఉస్కే లియే సభీ సుఖ్ బేకార్ హే, రోగీ వ్యక్తి తో కోయీ భీ కార్య టీక్ తరహ సే నహీ కర్ పాతే హే, కేవల్ స్వాస్థ్ వ్యక్తి హీ సభీ సుఖోం కో పా సక్తే హే, ఇస్లియే యహ ధ్యాన్ మే రఖనా చాహియే కి ఆప్ కుడే కర్కట్
0: కూడా కర్కట్
1: కూడా కర్కట్ డాల్నే కే లియే

0: से अधिक मेरा उपयोग करे
1: अन्यदा
0: अन्यदा नुकसान आप पर
1: आपका ही होगा.
0: आपका
1: सुनो
0: ही होगी.
1: ఏది అంటే ఒకవేళ ఒకవేళ మీరు చెత్తా చెదారం ఇదర్ ఉదర్ అంటే ఎక్కడ పడితే అక్కడ పారవేయటం వల్ల డస్ట్ అంటే మురికి వ్యాపిస్తుంది, దానివల్ల హైజా అంటే కలరా, పేచిష్ విరోచనాలు అంటే మలేరియా లాంటివి, డెంగ్యూ ఫీవర్ లాంటి భయంకరమైన రోగాలు వ్యాపించే అవకాశం ఉంటుంది. స్వాస్థతో హమారే లియే అన్మోల్ ఖజానా హై. ఆరోగ్యం అనేది భగవంతుడు ఇచ్చిన ఒక అపురూపమైన అమూల్యమైన వరం. ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బున్నా ఎలాంటి సుఖమైన వ్యర్థమే. రోగి వ్యక్తికు తో కోయీ బి కారి టీక్ తరసే నహీ కర్ పాతా. రోగం లేక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఏ పని సరిగ్గా చేయలేడు, అంటే ఇంట్రెస్ట్గా దాన్ని ఫుల్ఫిల్ చేయలేడు. కేవల్ స్వాస్థ వ్యక్తి సభీ సుఖంకో పాసక్తా హే. అదే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అయితే పనిని సక్రమంగా పూర్తి చేసి ఆనందాన్ని పొందగలుగుతాడు. ఇసలియే యహ ధ్యానమే రక్నా చాయేకి అంటే మనం ఏది గుర్తుపెట్టుకోవాలట. అందువల్ల మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆప్ కూడా కర్కట్ డాల్నే కెలియే అధిక్ సే అధిక మేరా ఉపయోగ కరే. కాబట్టి మీరందరూ చెత్తా చెదరం వేయటానికి నన్ను ఎంతగా ఉపయోగిస్తే, నన్ను అంటే చెత్త డబ్బాని, అంత మంచి జరుగుతుంది. అన్యదా ఆప్ కాహీ నుక్సాన్ హోగా, లేదంటే మీకే ఎక్కువ నష్టం జరుగుతుంది అని చెప్తోంది. అచ్చా ఆగే పడు.
0: స్వచ్ఛతా కా సందేశ దేనే ఆయా కురేదాన్ స్వచ్ఛతా కా కార్య హీ బడా మహాన్.
1: కార్య హే బడా మహాన్.
0: గందగీ సే పైలే బీమారీ స్వచ్ఛతా కీ అబ్ ఆయి బారీ ఆవో బీమారియో బగాయి సారీ జిందగీ నిరోగ్ బనాయి హమారి.
1: అచ్చా సునో. స్వచ్ఛత కా సందేశ్ దేనా దేనే ఆయా కూడేదాన్. పరిశుభ్రత, స్వచ్ఛత అనే పరిశుభ్రత అనే సందేశం ఇవ్వడానికి స్వయంగా కూడేదానే వచ్చింది. స్వచ్ఛత కా కార్య హే బడా మహాన్. పరిశుభ్రంగా ఉంచటం అనేది ఒక మహోన్నతమైన కార్యం. గందగీసే ఫైలే బీమారి అంటే మురికి వల్ల జబ్బులు వ్యాపిస్తాయి. స్వచ్ఛతకి ఆయి అబ్ బారి. కాబట్టి మనవంతుగా పరిశుభ్రంగా ఉంచాల్సిన సమయం వచ్చింది. ఆవో బీమారియా భగాయే సారి. అందరం కలిసి స్వచ్ఛతను పాటించి ఈ దేశంలో వ్యాపించిన రోగాలను తరిమికొడదాం. జిందకి నీరోగ్ బనాయే హమారి. అందరం కలిసి మన జీవితాన్ని రోగాలు లేని ఆరోగ్యప్రదమైన జీవితాలుగా తీర్చిదిద్దుకుందామని కూడేదాన్ మనకు చెప్తోంది. పాట సమజ్మే ఆగయా భాష్వంత్
0: జీ అధ్యాపికా జీ.
1: యానీ ఇస్ పాట మే అంటే ఈ పాటల్లో మనకి చెత్త బుట్ట, దాని వల్ల ఉపయోగం, చేయకపోతే ఏం జరుగుతున్నది తెలుసుకున్నాం కదా. అచ్చా ఆస్కా పాట ఇహి సమాప్తి కరేంగే భాష్వంత్.
0: ధన్యవాద్ అధ్యాపికా జీ.
1: శుభాశీష్.
2: కుడేదాన్ 8వ తరగతికి హిందీ పాఠం మీరింతవరకు విన్నారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద గీతాలు కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ వీర్నాల వరప్రసాద్ బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు.
4: కోడి పుంజు కూత పెట్టే ఊరు నిదరలేవ బట్టి

0: రాత్రి పండక్కి సార తీరదెత్తనని సంబరపడి నేను సయ్యాటలాడితే
1: మావా
0: సంక్రాంతి పండక్కి

0: చూసి మనసు చిన్న బోయ చిలక నా చిలక
1: చూసి మనసు చిన్న బోయ చిలక నా చిలక
0: చూసి మనసు చిన్న బోయ చిలక నా చిలక

0: నాలుగు నాదుకే టోడా, చెమికి చెమికిలా చూపులోడా.
1: చెంగు చెంగు నాదుకే టోడా, చెమికి చెమికిలా చూపు.

0: జానపద గీతాలు కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ వీర్నాల వరప్రసాద్ బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఈనాటి జానపద గీతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై సాయంత్రం ప్రసారాలు వింటున్నారు. సమయం 5 గంటలైంది. ముందుగా ఈనాటి ప్రసార విశేషాలు వింటారు.

ప్రసార విశేషాల అనంతరం వనిత వాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి వనిత వాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు లైవ్లో ఫోన్ ద్వారా వారికి నచ్చిన పాటలు కోరుకుని వినవచ్చు. ఫోన్ చేయవలసిన నంబర్లు 0861233310, అలానే మరో నెంబర్ 0861233302. సాయంత్రం 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు సినీ గీతాలు వింటారు. సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా జిల్లా సమాచార వేదిక వింటారు. అనంతరం డాక్టర్ గారి సలహాలు శీర్షికలు భాగంగా ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ వై శ్రీనివాసరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీ అభిదీసేన్, నిర్వహణ శ్రీ తమన నాగేశ్వరరావు. రాత్రి 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 పాడి పంటల కార్యక్రమం ప్రసారం

రేపు ఉదయం 7:20 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తా విశేషాల సంచిక వింటారు. రేపు ఉదయం 8:35 మనోరంజన కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హలో పరిచయ కార్యక్రమంలో శ్రోతలు లైవ్లో ఫోన్ ద్వారా నచ్చిన పాటలు కోరుకొని వినవచ్చు. 9:30 నుంచి హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు వింటారు. రేపు సాయంత్రం 5:05 వనిత వాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు లైవ్లో ఫోన్ ద్వారా వారికి నచ్చిన పాటలు కోరుకొని వినవచ్చు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. రేపు సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక వింటారు. అనంతరం బిహారీ అస్సాంలోని గౌహాటి పట్టణానికి సమీపంలో పర్వత శ్రేణిపై కొలువుదీరిన శ్రీ కామాఖ్యగా పిలువబడే శ్రీ కామేశ్వరి అమ్మవారి ఆలయ విశేషాలు తెలుసుకుంటారు. సమర్పణ శ్రీమతి శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనో నాగేశ్వరరావు. రాత్రి 7:00 అలనాటి మధురగీత వింటారు. 7:15 పాడి పంటల కార్యక్రమం ప్రసారమవుతుంది. తమలపాకు సాగు యాజమాన్యం గురించి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పి రమాదేవి గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. రేపు రాత్రి 7:45 చిత్రసీమ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు ఉంటారు.

మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ కేంద్రం సమయం 5:05 కు వస్తుంది వనితావాణి.

పంతొమ్మిది కరికరులు మొదటి శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? సుహాసిని గారు. స్టూడెంట్ నెంబర్ వన్. ఓకే, విన్నాం మరి. మీరు కోరుకున్న పాటను మంచిదండి.

0: వంతమని కరికిరంలో మరుసలతో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: బెట్రగొండ సార్, లక్ష్మి.
0: లక్ష్మి గారు బెట్రగొండ నుంచి. ఓకే, చెన్నాలి ఏం చెప్పండి, ఏ పాట విందాం?
1: అన్నమయ్య సినిమాలో అదిగో అల్లు అదిగో శ్రీ హరివాస పాట.
0: అన్నమయ్య చిత్రం నుంచి. ఓకే, విందాం. మరి మీరు కోరుకున్న పాటను.
1: సరే సార్, శనివారం సందర్భంగా శ్రోతలందరి కోసం
0: విందాం మరి.
1: మంచిదండి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మూడు కాలేజీలలో
2: డోంట్ వరీ,
1: ఫీజ్ చూడు.
3: ఎలా ఉన్నారు?
4: ఏంటి విషయం?
2: ఫీజ్ కోసం టెన్షన్?
4: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది, అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
5: ఆర్బీఐ అంటుంది,
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: వంతమంది కార్యక్రమంలో మరో శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్కారం అండి.
8: హలో, నమస్తే సార్.
7: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
8: జాకిర్ హుస్సేన్ నగర్ నుంచి. ఆయిషా
7: గారు, జాకిర్ హుస్సేన్ నగర్ నుంచి. ఓకే, చెప్పండి, ఏ పాట విన్నా ఇవ్వాలా?
8: 1వ నెంబర్ కుర్రల్లో నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా.
7: ఓకే,
8: మాట్లాడు ఆడకపో నే మాట్లాడుతూనే ఉంటా.
7: సంతోషం, మీరు మంచి పాట కోరారు. మీరు పాడిన విధానం కూడా అట్లా విన్నాం. చెప్పండి చెప్పండి.
8: కన్నమ్మ, జరీనా, హసీనా, సుబ్రత్న, నాగరాజ, షాహీనా, షకిల.
7: ఓకే, మీ అందరి కోసం విన్నాం మరి.
8: ఓకే సార్.

మీరు ఇంతవరకు వనితవాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు లైవ్లో ఫోన్ ద్వారా కొన్ని పాటలు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30 కావస్తుంది. యువతరంగం

యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. ముందుగా విద్యా సమాచారం చూద్దాం. క్రీడలపై ఆసక్తి ఉన్నవారు, శిక్షకులుగా రాణించాలని ఆశించే వారి కోసం ప్రత్యేక కోర్సులు ఉన్నాయి. జాతీయ స్థాయిలో కొన్ని సంస్థలు వీటిని అందిస్తున్నాయి. అలాంటి వాటిలో నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ NSU ముఖ్యమైనది. ఈ సంస్థ యూజీ పీజీ స్థాయిలో పలు కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. పరీక్షల్లో ప్రతిభతో అవకాశం కల్పిస్తారు. నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అందిస్తున్న కొన్ని ముఖ్యమైన కోర్సులు చూద్దాం. ఎంఎస్సి స్పోర్ట్స్ కోచింగ్, అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఫుట్బాల్, షూటింగ్, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్. ఇందులో 20 సీట్లు ఉన్నాయి. డిగ్రీతో పాటు స్పోర్ట్స్ కోచింగ్లో డిప్లొమా లేదా బీఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, వీటి ఏదిలోనైనా 50% మార్కులు సాధించిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అలానే మరో కోర్సు చూద్దాం. ఎంఏ స్పోర్ట్స్ సైకాలజీ, వ్యవధి 2 ఏళ్ళు, మొత్తం 15 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 50% మార్కులతో బీపీఎడ్ లేదా బీఏ సైకాలజీ లేదా స్పోర్ట్స్ సైకాలజీ కోర్సులు పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అలానే ఎంఎస్సీ అప్లైడ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్, వ్యవధి 2 ఏళ్ళు, 15 సీట్లు ఉన్నాయి. 50% మార్కులతో న్యూట్రిషన్, అప్లైడ్ న్యూట్రిషన్, హోమ్ సైన్స్, డైటెటిక్స్, స్పోర్ట్స్ సైన్స్, బయోకెమిస్ట్రీ, జువాలజీ విభాగాల్లో యూజీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అలానే బీఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్, 4 ఏళ్ళ వ్యవధి ఇది. వీరికి ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, బాక్సింగ్, హాకింగ్, షూటింగ్, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్ విభాగాల్లో శిక్షణ ఇస్తారు. 50 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియట్లో కనీసం 50% మార్కులు సాధించిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అలానే ఏదైనా క్రీడలో అంతర్జాతీయ లేదా జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. అలానే మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్, వ్యవధి 2 ఏళ్ళు, 30 సీట్లు ఉన్నాయి. బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ BPES లేదా సమాన స్థాయిలో కోర్సులో 50% మార్కులు సాధించిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎవరైతే నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో యూజీ పీజీ కోర్సులు చేసేందుకు ఆసక్తి ఉంటుందో వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జూన్ 25, పరీక్ష జూలై 14 ఉంటుంది. మరింత సమాచారం తెలుసుకునేందుకు అలానే నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో యూజీ పీజీ కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://www.nsu.ac.in. వెబ్సైట్ మరోసారి https://www.nsu.ac.in. ఈ వెబ్సైట్ ద్వారా ఆసక్తి కలిగిన వారు ఈ నెల 25 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే ఉద్యోగ సమాచారం చూద్దాం. ఆయిల్ ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్వ్యూతో నియామకాలు ఉంటాయి. పోస్టుల వివరాలు చూద్దాం. ఎకనామిస్ట్, ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు కనీసం 60% మార్కులతో ఎకనామిక్స్ లేదా బిజినెస్ ఎకనామిక్స్లో పీజీ డిగ్రీ పూర్తి చేసిన ఉండాలి. అలానే 9 ఏళ్ళ ఉద్యోగ అనుభవం తప్పనిసరి. వయసు 39 సంవత్సరాలకు మించకూడదు. మరో పోస్టు డిప్యూటీ చీఫ్ కెమిస్ట్, 60% మార్కులతో పీజీ కెమిస్ట్రీ, గ్రాడ్యుయేషన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం 9 ఏళ్ళ అనుభవం తప్పనిసరి. ఈ పోస్టు కూడా గరిష్ట వయసు 39 సంవత్సరాలకు మించకూడదు. ఇక డిప్యూటీ చీఫ్ జియాలజిస్ట్, జియాలజీ, అప్లైడ్ జియాలజీలో 60% మార్కులతో పీజీ డిగ్రీలో మ్యాథమెటిక్స్ తప్పనిసరిగా చదివి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 39 సంవత్సరాలకు మించకూడదు. అలానే డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ రిజర్వాయర్, 65% మార్కులతో పెట్రోలియం ఇంజనీరింగ్ లేదా 60% మార్కులతో పెట్రోలియం ఇంజనీరింగ్ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి 9 ఏళ్ళ ఉద్యోగ అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వయసు 37 నుంచి 39 ఏళ్ళ మధ్య ఉండాలి. ఇక డిప్యూటీ చీఫ్ జియోఫిజిస్ట్, ఈ పోస్టుకు చూస్తే 60% మార్కులతో జియోఫిజిక్స్ లేదా అప్లైడ్ ఫిజిక్స్ లేదా ఎక్స్ప్లోరేషన్ జియోఫిజిక్స్తో పీజీ పూర్తి చేసి 9 ఏళ్ళ ఉద్యోగ అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 39 సంవత్సరాలకు మించకూడదు. ఇక డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ SND, 65% మార్కులతో ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ లేదా ఫైర్ ఇంజనీరింగ్ డిగ్రీ లేదా 60% మార్కులతో ఇండస్ట్రియల్ సేఫ్టీ, హెల్త్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంటల్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి 9 ఏళ్ళ ఉద్యోగ అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు అనుభవంతో షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ పిలుస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ధృవపత్రాలు పరిశీలించి వైద్య పరీక్షల అనంతరం కేటగిరీల వారీగా తుది ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఈ నెల 28. ఆయిల్ ఇండియా లిమిటెడ్లో ఖాళీలకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://www.nsu.ac.in.
www.oilindia.com వెబ్సైట్ మరోసారి https://www.oilindia.com. యువతరంగ కార్యక్రమంలో మరింత సమాచారం తెలుసుకునే ముందుకు పాట విందాం. జానీ చిత్రం కోసం రాజేష్ నంది తాల్పించిన గీతం అంటారు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: యువతరంగ కార్యక్రమంలో మరో ఉద్యోగ సమాచారం చూద్దాం. వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు ఎన్నో ఉన్నాయి, వాటికి డిగ్రీతోనే దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలు, ఇంటర్వ్యూతో నియామకాలు ఉంటాయి. ఎంపికైన వారిని శిక్షణ అనంతరం ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఫ్లయింగ్, పైలట్, గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో వీరు లెవెల్10 వేతనం, పలు ప్రోత్సాహకాలతో సేవలు అందించవచ్చు. ఇటీవలే ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ AFCAT 2026 ప్రకటన వెలువడింది. వివరాలు చూస్తే ఖాళీలు 379 ప్రకటించారు. ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టులు అదనం. ఫ్లయింగ్ బ్రాంచ్ చూస్తే 60% మార్కులతో ఏదైనా డిగ్రీ, అలానే ఇంటర్ లేదా ప్లస్ టూలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ తప్పనిసరిగా చదివిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వయసు 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. ఇక గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్ చూస్తే ఇందులో ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ లేదా మెకానికల్ పోస్టులు ఉన్నాయి. సంబంధిత అనుబంధ బ్రాంచుల్లో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులుగా చదివి ఉండడం తప్పనిసరి. ఇక గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్ చూస్తే ఇందులోని వెపన్ సిస్టమ్ ఖాళీలకు ఇంటర్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ తప్పనిసరి, అలానే ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. అకౌంట్స్ పోస్టులకు బీకామ్, బీబీఏ, సిఏ, సిఎంఏ, సిఎస్, సిఎఫ్ఏ, బీఎస్సీ ఫైనాన్స్లో ఏదో ఒక డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ నాన్ టెక్నికల్ పోస్టులకు 20 నుంచి 26 ఏళ్లలోపు వయసు ఉండాలి. అలానే ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టులు, ఎన్సీసీ సీనియర్ డివిజన్ సి సర్టిఫికేట్ కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వీరికి పరీక్ష మినహాయించారు. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్కు దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 9 నెల, పరీక్ష 8 తేదీన ఉంటుంది. పరీక్షా కేంద్రాలు చూస్తే హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి. AFCAT 2026 దరఖాస్తు చేసుకునేందుకు, అలానే మరింత సమాచారం తెలుసుకునేందుకు వెబ్సైట్

https://afcat.cdac.in వెబ్సైట్ మరోసారి https://afcat.cdac.in. తర్వాత మరో ఉద్యోగ సమాచారం చూద్దాం. ఉడుపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కర్ణాటకలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఇంజనీరింగ్, డిప్యూటీ మేనేజర్ మెకానికల్ విభాగాల్లో ఖాళీలను ప్రకటించారు. డిప్లొమా లేదా ఇంజనీరింగ్లో డిగ్రీతో పాటు ఉద్యోగ అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం చూస్తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 30 ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో ఖాళీలకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు, అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://udpcsl.com. ఈ వెబ్సైట్ ద్వారా ఆసక్తి కలిగిన వారు 30 దరఖాస్తు చేసుకోవచ్చు. యువతరంగం కార్యక్రమంలో మరో పాట విందాం. సీతారామం చిత్రం కోసం ఎస్పీ చరణ్, రమ్య బెహ్లా ఆలపించిన గీతం అంటారు.

మీరింతవరకు యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. మరికసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం చెల్లి వింటారు.

ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుండి 2 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. రాజధాని అమరావతిలో వంతెనల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ పరిధిలోని 3IIT క్యాంపస్లలో ప్రవేశాలకు ఎంపికైన వారి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేశారు. వైద్య రంగంలో సంస్కరణలను చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. రేపు ఉదయం బెంగళూరు నుంచి ఆయన సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో భాగంగా తొలిరోజు స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ సదస్సుకు హాజరవుతారు. సింగపూర్ సీనియర్ మంత్రి లో ఎన్ లింగ్తో సమావేశం అవుతారు. అలాగే ఆ దేశ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తోనూ పలు అంశాలపై చర్చిస్తారు. 2వ రోజు పర్యటనలో భాగంగా ఈ నెల 16న APAC సెమీ కండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. సుర్బానా జురాంగ్ అమరావతి ప్లానింగ్ సమావేశానికి కూడా హాజరవుతారు. వరల్డ్ సిటీస్ సమిట్ లీడర్షిప్ ప్లీనరీలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో చివరగా CII పార్ట్నర్షిప్ సమిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ కూడా పాల్గొంటారు. రాజధాని అమరావతిలో 69 వంతెనల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతిలో కొండవీటివాగు, పాలవాగులపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ CRDA ఆధ్వర్యంలో వాగులపై 43 వంతెనలు, LPS లేఅవుట్లలో మరో 26 వంతెనలు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నాటికి 90% వంతెనల పనులు పూర్తి కానున్నాయని వివరించారు. రాజధానిలో కేంద్ర నివాస సముదాయాల వ్యయం చదరపు అడుగుకు 3,945 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి వివరిస్తూ,
1: ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో ఈస్ట్ వెస్ట్ గానీ నార్త్ సౌత్ గానీ ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్ కి ఒక ట్రంక్ రోడ్డు వర్క్ జరుగుతుంది. ట్రంక్ రోడ్డు అంటే దాని వెడల్పు 165 అడుగుల నుంచి 195 అడుగులు ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క పాలవాగు, కొండవీటి వాగు.

0: మీద 69 బ్రిడ్జిలు కడుతున్నాం. ఏది ఏమైనా ఇంకొక వర్షాకాలం సీజన్ మనకు ఇబ్బంది ఉంటుంది. నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికి అన్ని బ్రిడ్జిలు అయిపోతాయి, వెంట్స్ క్లియర్ అవుతాయి. వెంట్స్ క్లియర్ అయినప్పుడు వాటర్ ఫ్రీగా ఫ్లో అవుతుంది.
1: రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ RGUKT పరిధిలోని 3IIT క్యాంపస్లలో ప్రవేశాలకు ఎంపికైన వారి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేశారు. నూజివీడు, ఒంగోలు, ఆర్కే వ్యాలీ, ఇడుపులపాయ, శ్రీకాకుళం 3IIT ఆరేళ్ల సమీకృత బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మొత్తం 44,104 దరఖాస్తులు రాగా 4,040 మంది ప్రాథమికంగా ఎంపికైనట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో మంత్రి వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థుల్లో 96.7% మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన వారేనని చెప్పారు. ఎంపిక జాబితాను RGUKT.in వెబ్సైట్లో పొందవచ్చునని సూచించారు. అలాగే మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా ఎడ్యుకేషన్ సర్వీసెస్లో RGUKT అడ్మిషన్స్ 2026 రిజల్ట్స్పై క్లిక్ చేసి దరఖాస్తు నెంబర్ని ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు. 3IIIలలో జూలై 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. అధిక రసాయన ఎరువుల వినియోగాన్ని అరికట్టి శాస్త్రీయ సుస్థిర వ్యవసాయం సాగు చేయాలని మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహాయ సంచాలకులు CH శ్రీనివాస్ చెప్పారు. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలు ఖేత్ బచావో అభియాన్ వ్యవసాయ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించాయన్నారు. భూమి సంరక్షణ, ఎరువులు, పురుగు మందుల నియంత్రణపై పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలానికి చెందిన మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి నెగ్గిపూడి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు సిబ్బందితో ఈరోజు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారానే నేల ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో నాణ్యమైన వైద్య సేవలు అందరికీ అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఓపీ సేవల నుంచి వైద్య సేవల వరకు అన్నింటిలో మార్పులు తెచ్చామని తెలిపారు. విజయవాడలో పాత్రికేయులతో మంత్రి ఈరోజు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కీలక భూమిక పోషిస్తోందని తెలిపారు. ప్రజల వద్దకే వెళ్లి 45 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయిస్తున్నామని గుర్తు చేశారు. టెలిమెడిసిన్ ద్వారా ప్రజలకు ఉన్న సందేహాలను వైద్యుల ద్వారా సమాధానాలు ఇప్పిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి వెల్లడిస్తూ,
2: మాకు దాదాపు 12,000 పైగా హెల్త్ ఫెసిలిటీస్ ఉన్నాయి. దీంట్లో 14,000 మంది డాక్టర్లు దాదాపు పనిచేస్తున్నారు. 2 సంవత్సరాలు దానికి ముందు మార్పు చూడాల్సి వస్తే, మీరు అటెండెన్స్ ప్రధానంగా ఇవాళ అటెండెన్స్ అనేది 28.13% 2 సంవత్సరాల్లో పెరిగింది. దీంట్లో బాగా ఓపీ సర్వీసులు గణనీయంగా పెరిగాయి. డిఎంఈ సెకండరీ హాస్పిటల్స్ లో అయితే 165 పెరిగాయన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది. 18.69% 23-24 ఆర్థిక సంవత్సరంలో 97 లక్షలు ఓపీ సర్వీసులు అయితే 25-26 కోటి 16 లక్షలు చేరింది.
1: రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయని శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేయడం ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకున్నామని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. నైరుతి ఋతుపవనాలు, వాయువ్య బంగాళాఖాతం, మొత్తం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా తమిళనాడుపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిగణంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా కురుమిలతో కొన్ని జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కురుమిలతో కొన్ని మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా కురుమిలతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభం.

0: జరుపుతుందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ వెల్లడించారు. వచ్చే నెల 14 వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల గణన చేస్తారని చెప్పారు. బీఎల్ఓలు ఇంటికి వచ్చిన సమయంలో పూర్తి వివరాలతో నింపిన ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయవచ్చునని, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లేదా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ను సంప్రదించాలని ఆయన కోరారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నిజం చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డితో కలిసి బొల్లవరం హౌసింగ్ లేఅవుట్ను మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుండి 2 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. రాజధాని అమరావతిలో వంతెనల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ పరిధిలో IIIT క్యాంపస్లలో ప్రవేశాలకు ఎంపికైన వారి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేశారు. వైద్య రంగంలో సంస్కరణలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ఫ్రాన్స్ స్లోవాకియా దేశయోః 6-దివసీయ యాత్రయై ప్రస్థితః. తేనోక్తం యత్ ఇయం యాత్రా ఫ్రాన్స్ దేశేన సహ ఆర్థిక సాంస్కృతిక సంబంధాన్, స్లోవాకియా దేశేన చ సహ ద్విపక్షీయ సంబంధాన్ సుదృఢీకర్తుం కేంద్రితా భవిష్యతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ దేశస్య ఏవియన్ నగరె ఆయోజ్యమానే G7 శిఖర సమ్మేళనె అపి భాగం భజిష్యతి. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ సీమవర్తీ జనపదేషు జనసాంఖ్యకీయ పరివర్తన విషయ ఉచ్చస్తరీయోపవేశనస్య ఆధ్యక్షం అకరోత్. అసమస్య జోరహాట్ వాయుసేనాకేంద్రే భారతీయ వాయుసేనాయాః N-32 విమానం దుర్ఘటనాగ్రస్తం జాతం. అపి చ ధర్మశాలాయాం భారత్ అఫ్గానిస్తాన్ దేశయోః మధ్యే ప్రథమ ఏకదివసీయ క్రీడాయాం పణకం విజిత్య భారతేన ప్రథమం కందుక క్షేపణం స్వీకృతం. अथ वार्ताः विशदीकृत्य. प्रधानमंत्री नरेंद्र मोदी अद्य फ्रांस स्लोवाकिया देशयोः 6-दिवसीय यात्रायै प्रस्थितः. गमनात् प्राक् प्रदत्ते एकस्मिन् वक्तव्ये तेन प्रोक्तं यत् भारतस्य रणनीतिक दृष्टिकोणे फ्रांस देशस्य विशिष्ट स्थानं वर्तते. तेनोक्तं यत् अस्याः यात्रायाः मुख्य लक्ष्यं भारत फ्रांस देशयोः आर्थिक सांस्कृतिक संबंधानां सुदृढीकरणम् इत्यस्ति. భారతీయ సమయానుసారం రాత్రౌ 10:30 ప్రధానమంత్రి ఫ్రాన్స్ దేశస్య నీస నగరం ప్రాప్స్యతి. ప్రధానమంత్రిణః ఆగమనాత్ పూర్వమేవ నీస నగరే స్థితైః ప్రవాసీ భారతీయ సముదాయస్య సదస్యైః నవోద్యోగ సంస్థాపకైః ఉద్యోగపతిభిశ్చ మహాన్ ఉత్సాహః ప్రదర్శితః. అత్రాశాస్యతే యత్ ఇయం యాత్రా యూరోపేన సహ భారతస్య సంబంధాన్ దృఢీకరిష్యతి. अस्माकं वार्ताहरेण सूचितं यत् प्रधानमन्त्रिणः स्वागतीकर्तुं तत्र महत्यः सज्जाः विहिताः. प्रवासी भारतीयाश्च प्रधानमन्त्रिणा सह संवादं कर्तुम् उत्सुकाः सन्ति. अद्यत्वे प्रायः 10,000 भारतीयछात्राः फ्रांसदेशे अध्ययनरताः सन्ति. सहैव उभावपि देशौ 30,000-2,000 एतां संख्यां 30,000 यावत् प्रापयितुं कार्यरतौ वर्तेते. फ्रांसदेशेन 18 वर्षतः 35 वर्षपर्यन्तानाम् आयुवर्गीयाणां कृते 5-वर्षीय शेंगेन वीजा सहैव 2-वर्षीय शिक्षापरक कार्यानुमतिः एवमेव युवा व्यावसायिक योजनायाश्च नवीन द्वाराणि उद्घाटितानि. आकाशवाण्या सह संवादे फ्रांसदेशे नियुक्तः भारतस्य राजदूतः श्री संजीव सांगला इत्यसौ सबलं प्रोक्तवान् यत् प्रधानमन्त्रिणः इयं यात्रा उभयदेशयोः जनानां पारस्परिक संबंधान

0: दृढयिष्यति। अत्रान्तरे प्रधानमन्त्रिणा प्रोक्तं यत् तस्य इयम् ऐतिहासिक स्लोवाकिया यात्रा द्विपक्षीय सम्बन्धान् प्रबलीकरिष्यति। यात्रावधौ प्रधानमन्त्री स्लोवाकिया देशस्य नेतृभिः सह प्रमुखक्षेत्रेषु सहयोगं वर्धयितुं उच्चस्तरीय चर्चामपि विधास्यति। स्लोवाकिया यात्रां परिसमाप्य प्रधानमन्त्री नरेन्द्र मोदी अस्य मासस्य 16-17 च दिनांके आयोज्यमाने G7 शिखर सम्मेलने भागं ग्रहीतुं पुनः फ्रांस देशं गमिष्यति। प्रधानमन्त्रिणा स्पष्टीकृतं यत् G7 सम्मेलने भारतस्य इयम् उपस्थितिः वैश्विकपटले देशस्य वर्धमानं गौरवं तथा च अन्यदेशानां भारतमालक्ष्य दृढविश्वासं प्रदर्शयति। तेन एतदपि प्रोक्तं यत् भारतं निरन्तरं अष्टमवारं G7 सम्मेलने आमन्त्रितम्। अन्ततः प्रधानमन्त्री जून मासस्य 8 पेरिस नगरे स्वयात्रां समापयिष्यति, यत्र सः फ्रांस देशस्य राष्ट्रपतिना इमैनुएल मैक्रॉन इत्यमुना सह विवाटेक 26,000 भागं भजिष्यति। गृहमन्त्री अमितशाहः अद्य जनसंख्यापरिवर्तनम् अधिकृत्य सभायाः अध्यक्षताम् अकरोत्। अपि च जनसंख्या आयोगं निर्दिष्टवान् यत् सीमवर्ती जनपदेषु जनसंख्यायाः परिवर्तनविषये अध्ययनं कुर्यादिति। सभायां श्रीशाहः आयोगं परिस्थितेः समीक्षार्थम् आदेशं प्रदत्तवान्। विगतमासे केन्द्रप्रशासनेन अवैधप्रवासने अन्य असामान्यकारणैः च जनसंख्यायां परिवर्तनविषये अध्ययनार्थम् उच्चस्तरीयसमितेः गठनं कृतम्। भारतीयवायुसेनया असमराज्यस्य जोरहाटक्षेत्रे अद्य प्रातः AN-32 विमानदुर्घटनायां 5 निधने शोकः प्रकटितः। एकस्मिन् सामाजिकपटले प्रकाशिते सन्देशे भारतीयवायुसेनया सूचितं यत् स्क्वाड्रन् लीडर् प्रशान्तसिंहः, फ्लैट् लेफ्टिनेण्ट् शुभमकुमारः, सार्जेण्ट् जितेन्द्रशर्मा, वायुखेमा रामकुमावतः, अग्निवीरः वायुदानिश आलम च अस्यां विमानदुर्घटनायां 5 विलीनाः। वायुसेना शोकसंतप्त परिवाराणां प्रति संवेदनां प्रकटितवती। रक्षामंत्री राजनाथ सिंहः AN-32 विमानदुर्घटनायां 5 निधने शोकं प्रकटितवान्। संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज़ ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। उत्तराखण्डस्य देहरादूनस्थितायां भारतीय सैन्य अकादम्यां 58-100 दीक्षांत संचलनम् अतीव वैभवेन आयोजितम्। भारतीय सेनायाः शौर्य परम्परायां अद्य 81-400 नूतनाः युवाधिकारिणः सम्मिलिताः अभवन्। अत्रावसरे राष्ट्रपतिपदासीना द्रौपदी मुर्मुः समीक्षा अधिकारित्वेन अस्य भव्यसञ्चलनस्य निरीक्षणम् अकरोत्। अयमुत्सवः छात्रसैनिकानां कठोरसैन्यप्रशिक्षणस्य सफलतापूर्वकं समापनस्य प्रतीकमासीत्। दीक्षान्तसमारोहे युवाधिकारिणः अनुकरणीय अनुशासनं निष्ठां सैन्यभावनां च प्रदर्श्य अतीव सुस्पष्टं सञ्चलनं कृतवन्तः। अकादम्याः इतिहासे महिलाछात्रसैनिकानां दीक्षान्तसमारोहं विशिष्टकीर्तिमानत्वेन वर्णयन्ती राष्ट्रपतिः अवदत् यत् इदं देशे महिलानेतृत्वयुतस्य विकासस्य दिशि प्रेरणास्पदमस्ति।
1: This is watershed moment in the history of IMA. It is not only a milestone in the history of India's defense forces, but also an inspiring example of India's march towards women-led development. I am sure that many more women cadets will join the academy.
0: श्रीमती मुर्मुः युवाधिकारिणः प्रबोधितवती यत् ते जीवने निरन्तरं शिक्षार्थिनः भवेयुः, साहसिक निर्णयान् स्वीकुर्युः, सहैव सुरक्षा समाह्वानानि सम्मुखीकुर्वन्तः नैतिक नेतृत्वस्य प्रदर्शनं कुर्युः।
1: In an era of rapidly changing security challenges, technological advances and complex global environments, the Indian Army must remain adaptive and future ready. I urge you to be lifelong leaders, learners, courageous decision makers and ethical leaders. As army officers, you will be responsible for leading, guiding and caring for the soldiers.
0: रक्षामन्त्रिणा राजनाथसिंहेन अद्य नूतन नियुक्तेभ्यः भारतीय वायुसेनायाः अधिकारिभ्यः प्रबोधितं यत् परिवर्तिते सुरक्षावातावरणे तैः ड्रोन विमानानाम् उपग्रहाणां रोबोटिक्स सदृशाणां युद्धप्रविधीनां प्रयोगो विधेयः सः अद्य हैदराबाद नगरस्य डुण्डिगलस्थितायां वायुसेना अकादम्यां 17th संयुक्त दीक्षांत संचलनस्य निरीक्षणं कुर्वन्नासीत् तेनोदीरितं यत् आधुनिक युद्ध पद्धतौ बहूनि परिवर्तनानि जातानि अतः अधिकारिभिः नवीन युद्ध प्रणालिभिः रणनीतिभिश्च सह निरन्तरं स्वज्ञानं परिष्करणीयम् अत्रावसरे रक्षामन्त्रिणा राष्ट्रिय रक्षा अकादम्यां प्रशिक्षिताः महिला छात्रसैनिकानां प्रथमगणः अपि वायुसेनायाम् औपचारिकरूपेण नियुक्तः एताः महिलाः गतवर्षे एनडीए इत्यतः उत्तीर्णाः भूत्वा शाखा विशिष्ट प्रशिक्षणार्थं वायुसेना अकादम्यां प्रविष्टवत्यः भारत अफगानिस्तान देशयोः मध्ये प्रथम एकदिवसीय क्रीडा धर्मशालायां प्रवर्तते आदौ पणकं विजित्य भारतेन प्रथमं कन्दुकक्षेपणं स्वीकृतम् अन्तिमवार्ता लेखन समयं यावत् अफगानिस्तानेन चतुक्षेपचक्रेषु द्वयोः क्रीडकयोः हानौ चतुर्विंशति धावनांकाः रचिताः इति वार्ताः
2: आकाशवाणी सिंहपुरी एफएम केंद्रम సమయం 6:30 గ్రామదర్శిని కార్యక్రమానికి స్వాగతం కార్యక్రమంలో ముందుగా జిల్లా సమాచార వేదిక వింటారు నైరుతి ఋతుపవనాల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి శుక్రవారం జిల్లా సరాసరి 8.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అత్యధికంగా సంగం మండలంలో 52.8 మిల్లీమీటర్లు నెల్లూరు రూరల్లో 44 మిల్లీమీటర్లు నెల్లూరు అర్బన్లో 37.2 మిల్లీమీటర్లు పదలకూరులో 28.4 వెంకటాచలంలో 26.4 కోవూరులో 19 మిల్లీమీటర్లు ఆత్మకూరులో 17.6 దొత్తలూరులో 12.8 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది ఈ ప్రభావంతో శనివారం కూడా వాతావరణం చల్లబడింది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 16th నెల్లూరులోని కస్తూర్బా గార్డెన్స్లో పెద్ద ఎత్తున విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలియజేశారు ఈ కార్యక్రమానికి సంబంధించి స్థల పరిశీలనలు ఈరోజు కస్తూర్బా గార్డెన్స్లో నిర్వహించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పలు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించడం జరుగుతుందని తద్వారా వారి అభిప్రాయాలు కూడా తెలుసుకోవడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ వెల్లడించారు నెల్లూరు నగరపాలక సంస్థ పౌరసేవల్లో తన ప్రమాణాలను మెరుగుపరుచుకుని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ నుంచి 3 విభాగాల్లో ఉత్తమ సర్టిఫికేట్లు పొందింది హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ సంస్థ ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది అందులో వచ్చిన సంతృప్తికర ఫలితాల ఆధారంగా ఐఎస్ఓ 9001 ఐఎస్ఓ 14001 ఐఎస్ఓ 50001 సర్టిఫికేట్లను అర్హత సాధించింది శుక్రవారం ఆ సర్టిఫికేట్లను మంత్రి పొంగూరు నారాయణ కలెక్టర్ హిమాంశు శుక్ల సమక్షంలో కమిషనర్ వైభవ నందన్కు ఆ సంస్థ ప్రతినిధి శివయ్య అందజేశారు ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాల కల్పనే తమ లక్ష్యమని విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ స్పష్టం చేశారు శుక్రవారం ఆయన విజయవాడ నుంచి గూడూరు వరకు ప్రత్యేక రైల్లో పలు స్టేషన్లను పరిశీలించారు ఈ సందర్భంగా నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ను తనిఖీ చేశారు అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు నిర్దేశిత గడువులోకి పనులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా రైల్వే శాఖ అధికారులకు విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ ఆదేశాలు జారీ చేశారు ఆధార్ కార్డులోని ప్రీ స్కూల్ పిల్లలను గుర్తించి నమోదు చేయించేలా చర్యలు తీసుకోవాలని ఐసీరీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హేమసూసన్ ఆదేశించారు నెల్లూరులోని తన కార్యాలయంలో శుక్రవారం సూపర్వైజర్లతో ఆమె సమావేశం నిర్వహించారు అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు ఆయాలు సమయ పాలన పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పీడీ హెచ్చరించారు నెల్లూరు ఏఆర్ ఏఎస్పీగా పివి అప్పారావు బాధ్యతలు స్వీకరించారు అనంతరం జిల్లా అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్యను అప్పారావు మర్యాదపూర్వకంగా కలిసి ప్రగతిని వివరించారు ఆయన గతంలో జిల్లాలో ఆక్టోపస్ విభాగం విజయనగరం జిల్లా పోలీసులో ట్రైనింగ్ సెంటర్లో విధులు నిర్వహించారు గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందేలా పనుల ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ జీడిపిపిపై జిల్లా పరిషత్ సమావేశ మందులో

0: మండలాధికారులకు శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిధులకు అనుగుణంగా పనుల ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మీరింతవరకు జిల్లా సమాచార వేదిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత డాక్టర్ గారి సలహాలు. ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ వై శ్రీనివాసరావు గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. సమర్పణ శ్రీ అభిది హుసేన్, నిర్వహణ శ్రీ తమన నాగేశ్వరరావు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో భాగంగా మనతో యారవరపు శ్రీనివాసరావు గారు ఉన్నారు, హోమియో వైద్యులు. మరి వారితో మాట్లాడి స్కిన్ అలర్జీస్ అలాగే సోరియాసిస్ ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి, దీనికి కారణాలేంటి, చికిత్స విధానం గురించి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు, ప్రధానంగా స్కిన్ అలర్జీస్ తీసుకుంటే ఎలాంటి స్కిన్ అలర్జీస్ వస్తాయి?
2: స్కిన్ అలర్జీస్ యాక్చువల్గా ర్యాష్ లాగా వస్తుందండి. కొంతమందికి సింపుల్ ర్యాష్ లాగా ఉంటుంది, కొంతమందికి అర్టికేరియల్ ర్యాష్ లాగా వస్తుంది. అంటే ఒత్తిడి పడిన దానివల్ల, స్కిన్లో ఒత్తిడి పడిన దానివల్ల కొంతమందికి ర్యాష్ ఉంది. దాన్ని అర్టికేరియల్ ర్యాష్ అంటారు. అది స్కిన్ డిసీజెస్ అన్నీ కూడా ఫలానాది కారణం అనేది ఉండదండి. అన్నీ కూడా స్కిన్లో కొంత ఇమ్యూనిటీ తగ్గిన దానివల్ల వచ్చేటువంటి డిసీజెస్. స్కిన్లో సోరియాసిస్ అని వస్తుంది. సోరియాసిస్ అంటే యాక్చువల్గా అది కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సోరియాసిస్లో ఈ స్కిన్ గ్రోత్ అనేది, ఎక్స్ట్రా గ్రోత్ అనేది పెరుగుతుంది. దాని మీద స్కేల్ లాగా తయారవుతుంది, ఒక లేయర్స్ లాగా వైట్ పొట్టు లాగా తయారవడం. దీంట్లో రకరకాల సోరియాసిస్ అంటారు, వాటిని ప్లాంటార్ సోరియాసిస్ అని, అరిచేతులు అరికాళ్ళల్లో వచ్చేది, స్కాల్ప్ మీద వచ్చేది అంటే తలలో వచ్చేటువంటి దాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అని, జాయింట్స్లో వచ్చేటువంటి సోరియాసిస్. సో ఏదైనా కూడా దీని లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, దానిపైన ఆ స్కిన్ మల్టిపుల్ లేయర్స్ తయారవుతాయి. ఆ లేయర్స్ రాలడం, పొట్టులాగా రాలుతూ ఉండడం, మళ్ళీ తయారవడం, ఇది కొంత జల ఎక్కువగా ఉండడం, నవ్వు పెట్టడం. సో కొన్ని పదార్థాలు తీసుకున్నప్పుడు పెరగడం, కొన్ని రకాల అంటే నిద్ర లేకపోయినా, లేకపోతే ఇమ్యూనిటీ తగ్గినా, ఎక్కువగా ఆలోచించినా, ఇట్లాంటివి జరిగినప్పుడు ఇది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. జల పెరుగుతుంది, ప్లస్ ఈ ప్యాచెస్ ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి ఎగ్జిమా అని వస్తుందండి. అది ఎక్కువగా జాయింట్స్లో బ్యాక్ సైడ్ వస్తూ ఉంటుంది. ఎక్కడైతే మనం ప్రెషర్ పాయింట్స్ ఉంటాయో, ఒత్తుకుంటాయో బాడీలో, అక్కడ ఆ ఏరియాస్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వాటిని ఎగ్జిమాటిస్ ప్యాచెస్ అంటారు. యాక్చువల్గా ఈ ఎగ్జిమా కూడా మనకు సోరియాసిస్లా కనపడుతుంది చాలా వరకు, చాలా మందికి. బట్ ఎగ్జిమా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఎక్కువగా కొంతకాలం జెల్ ఉంటుంది, తర్వాత అది ఆగిపోతుంది. ఓన్లీ బ్లాక్గాను కొంత ఏదో ఒక ప్యాచ్ లాగో అటు కనపడుతూ ఉంటుంది. ఈ ఈ ఎగ్జిమా కానీ, సోరియాసిస్ కానీ, స్కిన్ డిసీజెస్ ఏవైనా సరే, వీటికి సంబంధించి హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయండి, ఇబ్బంది ఏం లేదు. ఈ బేసిక్గా వీళ్ళకి ఇమ్యూనిటీని పెంచేదానికి మనం మందులు ఇవ్వాలి. ఫస్ట్ ఇమ్యూనిటీని పెంచుతూ ఈ ఇచ్చింగు, ఆ ర్యాష్ ఎక్కువగా పెరగకుండా ఉండేదానికి రకాల మందులు, కొన్ని రకాల మందులు మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో అవి ఇచ్చిన దానివల్ల కంట్రోల్ అవుతుందండి.
1: రైట్ సార్. అలాగే ఈ సోరియాసిస్ అన్నారు కదా, సోరియాసిస్లో సాధారణంగా అంటే ఒకసారి వస్తే చర్మవ్యాధి తగ్గదు అని చాలామంది అంటూ, హోమియోలో శాశ్వత పరిష్కారం అనేది ఉందా?
2: ఉన్నాయండి, కంప్లీట్గా 100% తగ్గిపోతుంది దీంట్లో. ఇది కూడా ఒక క్రానిక్ డిసీజ్ లాగా మనం ట్రీట్ చేయాలి. యాక్చువల్గా సోరియాసిస్ అనేది స్కిన్ డిసీజ్ కాదండి. అది
1: అసలు ఎందుకు వస్తుందండి? ఇది
2: సోరియాసిస్ అనేది ఒక ఇమ్యూనిటీ తగ్గిన దానివల్ల ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇది స్కిన్ మీద కనపడుతుంది. దీనికి రిలేషన్ అంతా కూడా మైండే.
1: ఓకే,
2: మనకి మైండ్కి కంప్లీట్గా రెస్ట్ ఇకపోయినా, లేకపోతే ఎక్కువగా ఆలోచన ఉన్నా, కొంతకాలం మైండ్ ట్రామాలోకి వెళ్తున్నారు కొంతమందికి. అంటే ఇప్పుడు ఏదైనా సమస్య కావచ్చు, ఒక వర్క్ సమస్య కావచ్చు, ఒక మ్యారేజ్ సమస్య కావచ్చు, ఒక ఫ్యామిలీ సమస్య కావచ్చు, ఫైనాన్షియల్ సమస్య కావచ్చు, అది కంటిన్యూగా మైండ్లో కొంతకాలం రన్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడైతే మనిషికి అలా కంటిన్యూగా రన్ అవుతుందో, అది ఆ బ్రెయిన్ ట్రామాలోకి వెళ్ళి ఇమ్యూనిటీని డ్రాప్ అయిపోతుంది. మనకు ఉండేటువంటి అంటే ఇమ్యూనిటీ తగ్గిపోవడం ఎందుకు తగ్గిపోతుంది అంటే, ఆ ఒక రకమైన ఫీలింగ్స్ వస్తాయి వాళ్ళకి. ఒక రకమైన ఫీలింగ్ అంటే, నేను లో అయ్యాను, తగ్గిపోయాను, అంటే అందరికన్నా కూడా, పక్కన వాళ్ళకన్నా కూడా నేను తగ్గాను, లేకపోతే నా బాడీ తగ్గిపోయింది, నా బాడీలో శక్తి లేదు, నేను పోరాడలేకపోతున్నాను, ఇలాంటి ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఇమ్యూనిటీ డ్రాప్ అవుతుందండి.

0: ఇమ్యూనిటీ ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో అది ఒక ఆర్గాన్ మీద చూపిస్తుంది. అలాగా సోరియాసిస్ అనేది మైండ్ డిసీజ్. యాక్చువల్గా ఈ మనం ఎట్లా దాన్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే, యాక్చువల్గా సోరియాసిస్ ఉన్న పేషెంట్స్ ఎప్పుడైతే నిద్ర తగ్గుతుందో, అంటే ఏదైనా ఫంక్షన్స్ ఒక రెండు మూడు రోజులు కంటిన్యూగా నిద్ర లేకుండా ఉండడం, అట్లాగా నిద్ర తగ్గుతుందో, లేకపోతే ఒక చిన్న సిచ్యువేషన్ వచ్చి ఒక రెండు రోజులు ఎక్కువ ఆలోచించాల్సి వస్తుందో, ఆ టైంలో ఇచ్చింగ్ పెరుగుతుంది, ప్యాచెస్ పెరుగుతుంది. సో డెఫినెట్గా వాళ్ళకి ఆ లక్షణాలు కనపడతాయి. ఒకరోజు స్ట్రైన్ అయితే ఎక్కువగా అప్పుడు జర్నీ చేయాల్సి వచ్చింది, ఒక రెండు మూడు రోజులు ఎక్కడన్నా జర్నీ చేస్తూ ఉన్నారు, డెఫినెట్గా వాళ్ళకి ఇచ్చింగ్ పెరుగుతుంది, ప్యాచెస్ పెరుగుతుంది, ప్యాచెస్ సైజ్ కూడా పెరుగుతాయి. సో వీటిని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇది మైండ్ డిసీజ్ యాక్చువల్గా. సో మైండ్ ప్రెషర్ లేకుండా, అంటే ఆ పీరియడ్ జరిగిపోయింది, అంటే ఒక పీరియడ్లో వాళ్ళకి ఆ ప్రెషర్ పడింది, అది ఎస్టాబ్లిష్ అయింది, డిసీజ్ ఎస్టాబ్లిష్ అయింది. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఈ డిసీజ్ని మాత్రం క్యారీ ఆన్ చేస్తూనే ఉంటుంది. అంటే వచ్చింది అది డిసీజ్ ఎస్టాబ్లిష్ అయ్యింది బాడీలో, అది బాడీ దాన్ని క్యారీ ఆన్ చేస్తూనే ఉంటుంది ఆ పీరియడ్ అయిపోయినా కూడా. అంటే ఇప్పుడు ఒక సమస్య, ఫైనాన్షియల్ సమస్య వచ్చింది, ఆయన ఒక 1 ఇయర్ బాగా స్ట్రెస్ అయ్యాడు, ఆ స్ట్రెస్ అయిన పీరియడ్లో తర్వాత ఒక కొంత కొన్ని రోజులకి ఇది కనపడింది, అది కంటిన్యూ అవుతుంది, ఇంకా కంటిన్యూగా జీవితాంతం ఉంటుంది. మళ్ళీ మనం ఏం చేసినా కూడా దానికి సంబంధించి ఎన్ని మందులు వాడినా ఏమి అప్లై చేసినా పోదు అది. దానికి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ బాడీలో ఇమ్యూనిటీని పెంచేదానికి ప్రయత్నం చేయాలి.
1: ఓకే,
0: ఇమ్యూనిటీని పెంచేదానికి ఓన్లీ మెడిసిన్స్ ఒకటే ఇమ్యూనిటీని పెంచవండి. ఇప్పుడు కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్, ఒక సైడ్ నుంచి డాక్టర్ సైడ్ నుంచే కాకుండా ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా సపోర్ట్ చాలా అవసరం. సో ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఇమ్యూనిటీ పెరిగేదానికి ఫ్యామిలీ సైడ్ నుంచి, ఎందుకంటే వాళ్ళకి ధైర్యాన్ని, శరీరానికి ప్లస్ మనసుకి రెండింటికి ధైర్యాన్ని ఇచ్చి మేము ఉన్నాం వెనకాల అని ఫ్యామిలీ కానీ ఒక మనిషి కానీ ఎవరో ఒకళ్ళు ఇవ్వకపోతే ఇమ్యూనిటీ పెరగదండి వాళ్ళకి. అంటే ఇప్పుడు వాళ్ళ స్కిన్ అంతా కూడా ప్యాచెస్గా ఉండి రాలుతూ ఉంటుంది, పక్కన వాళ్ళంతా అసహించుకోవడం, వాళ్ళని అవాయిడ్ చేయడం, దూరంగా పెట్టడం, వాళ్ళ వస్తువులు వాడకపోవడం, ఏదో అలాంటి బిహేవియర్ చేయకూడదు.
1: వస్తుంది వాళ్ళ వస్తువు మనం వాడినందువల్ల
0: రాదు,
1: సోరియాసిస్ అంటుకునే
0: డెఫినెట్ గా రాదు, 100% రాదు. అది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు, అది ఎవరికి అంటుకోదు. కాబట్టి మనం భయపడి, అంటే కనపడినప్పుడు డెఫినెట్గా అది ఒక రకమైన, ఇంట్లో వాళ్ళందరూ ఒక రకమైన యాక్వర్డ్ సిచ్యువేషన్లోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళని అవాయిడ్ చేయడం, మాట్లాడకపోవడం, సరిగా మాట్లాడకపోవడం, ప్రతిదానికి వాళ్ళని నీకు ఇది ఉంది నువ్వు రావద్దు ఫంక్షన్స్కి రావద్దు అని అట్లాగా అవాయిడ్ చేయడం, ఇలాంటివి నేను చాలా చూశాను నేను. సో ఫ్యామిలీ సైడ్ నుంచి సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా ఏదో ఒక ప్రెషర్ బ్యాక్ సైడ్ ఉండడం వల్ల ఆయనకి వచ్చింది, వచ్చిన తర్వాత ఇప్పుడు కంటిన్యూ అయ్యేది దీనివల్ల, ఎందుకంటే ఆయనకి ఇంకా ఆ ప్రెషర్ పోలా, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రెషర్ ఒకటి స్టార్ట్ అయింది, దీనివల్ల పక్కన వాళ్ళు ఇతన్ని అవాయిడ్ చేయడం,
1: దానివల్ల మరింత పెరిగేటువంటి
0: అవకాశం ఉంటుంది. ఫస్ట్ వాళ్ళకి వాళ్ళతో ఫ్రీగా ఉండాలా, ధైర్యం చెప్పాలా, తర్వాత మెడిసిన్స్ వాడాలా, తర్వాత డాక్టర్ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలా. ఇవి చేసిన దానివల్ల మెడిసిన్స్ ఒక్కటే వాళ్ళకి సరిపోదండి.
1: రైట్, మెడిసిన్స్ వాడామనుకోండి, ఎన్ని రోజుల్లో సోరియాసిస్ నుంచి పరిష్కారం దొరుకుతుంది, శాశ్వత పరిష్కారం దొరుకుతుందా సోరియాసిస్?
0: సోరియాసిస్ 100% తగ్గుద్దండి హోమియోపతిలో, ఒకటి. రెండవది ఏంటంటే, ఒక సోరియాసిస్ అనేది ఒక స్కిన్లో కొన్ని లేయర్స్లో ఎస్టాబ్లిష్ అవుతుందండి, డీపర్ లేయర్స్లో ఎస్టాబ్లిష్ అవుతుంది. అవి ఎంత డీప్గా, డీప్ సీటెడ్గా మైండ్లో కానీ స్కిన్లో కానీ ఎస్టాబ్లిష్ అయింది అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. వాళ్ళు చెప్పేటువంటి సిమ్టమ్స్, ఆయన అతనికి రిపిటేషను, మళ్ళీ మళ్ళీ వచ్చేటువంటి ఇచ్చింగ్, వీటిని బట్టి మనకి ఏ లేయర్స్లో ఉంది, ఎంత డీప్గా ఉంది డిసీజ్ అనేది తెలుస్తుంది. ఆ డీప్నెస్ ఆఫ్ ది డిసీజ్ను బట్టి, ఆ లోతును బట్టి ఆ టైం పీరియడ్ అనేది పడుతుంది. సో డెఫినెట్గా అప్పర్ లేయర్లో ఉండేటువంటి డిసీజెస్ కూడా ఫాస్ట్గా రికవర్ అయిపోతాయి, 6 to 8 months రికవర్ అవుతాయి. డీపర్ లేయర్స్లో ఉండేటువంటి డిసీజు డెఫినెట్గా కొంత టైం పడుతుంది, కానీ ఎట్లాంటి డిసీజ్ అయినా సరే ఒక 3-4 years కంప్లీట్ క్యూర్ అవుతుంది. ఇది యాక్చువల్గా జీవితాంతం బాధపడుతుంటారు, ఒక 3 years అనేది, 4 years అనేది వాళ్ళకి చాలా తక్కువ పీరియడ్.
1: సో మందులు అయితే ఖచ్చితంగా కంటిన్యూగా వాడాలి, 4 years రికవర్ అవుతుంది. అలాగే డాక్టర్ గారు, ప్రధానంగా ఇటువంటి వ్యాధుల్లో చెప్పుకోవాలంటే మనకు తామర బొల్లి కూడా చెప్పుకుంటూ ఉంటారు, తామర పరిస్థితి ఏంటి?
0: తామర అనేది ఒక ఫంగల్ డిసీజ్ అండి, ఇది కూడా స్కిన్లో కొన్ని లేయర్స్లో ఎస్టాబ్లిష్ అవుతాయి. బొల్లి అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి, అది వైట్ ప్యాచెస్ డెవలప్ అవుతాయి. యాక్చువల్గా మెలనిన్ సెల్

0: సెల్స్ అని, స్కిన్లో ఒక సెల్స్ ఉంటాయండి మెలనిన్ సెల్స్ అని. ఆ మెలనిన్ సెల్స్ ఏం చేస్తాయంటే చనిపోతాయి. మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ ఏం చేస్తుందంటే అది ఫారిన్ బాడీ అనుకొని ఆ సెల్స్ని మన బాడీలో ఉండేటువంటి యాంటీబాడీసే చంపేస్తాయి. సో అవి మెలనిన్ సెల్స్ని మళ్ళీ మనం ఎస్టాబ్లిష్ చేస్తున్న తయారు చేసుకోవడానికి శక్తిని ఇస్తున్నా, మెడిసిన్స్ ఇస్తున్నా కూడా అవి మళ్ళీ మన బాడీలో ఉండేటువంటి సెల్సే చంపేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇది ఒక కంటిన్యూ ఒక పోరాటం, దానివల్ల వాళ్ళకి చాలా డిలే అవుతుంది. బట్ చాలామందికి చిన్న చిన్న ప్యాచెస్ ఉండే వాళ్ళందరికీ చాలా వరకు రికవర్ అవుతుంది. అంతా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళకంటే ఒళ్ళంతా ఉండే వాళ్ళకి మాత్రం చాలా రేర్ తగ్గేది, మాత్రం ఒళ్ళు తగ్గేది. బట్ కొంతవరకు మనము హోమియోతో మనం దాన్ని తగ్గించవచ్చు.
1: తామర పరిస్థితి ఏంటండి?
0: తామర ఒక ఫంగల్ డిసీజ్ అండి. అది ఫంగస్ పోవడానికి ఫస్ట్ ఆయింట్మెంట్స్ కానీ క్రీమ్స్ కానీ ఇవన్నీ కూడా, ఇప్పుడు మనకి పాచి లాంటిదండి ఫంగస్ అంటే ఒక పాచి లాంటిది.
1: ఓకే,
0: నా రీసెర్చ్లో నేను ఇచ్చిన మెడిసిన్స్లో కానీ నాకు తెలిసినటువంటి నాలెడ్జ్లో ప్రకారం ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి ఎక్కువ క్రీమ్స్ వాడకూడదండి. మనం ఇప్పుడు ఇంట్లో పాచి పెరుగుతుందంటే డెఫినెట్గా అక్కడ ఏదో వాటరు ఉంటేనే పెరుగుతుంది, డ్రైనెస్ ఉండే దగ్గర ఎక్కడ పాచి పెరగదు. సో మనం స్కిన్కి మళ్ళీ దాన్ని వెట్నెస్ని ఇవ్వకూడదు, ఆ అవకాశాన్ని ఇవ్వకూడదు. ఎక్కువగా డ్రైగా ఉంటేనే ఇది తొందరగా తగ్గుద్ది. లోపల నుంచే మనం దాన్ని పోయేదానికి మనం మెడిసిన్స్ ఇవ్వాలి. దాంట్లో స్పోర్స్ ఇంకా దాంట్లో ఆ స్కిన్లో కొంత ఎస్టాబ్లిష్ చేసి పెట్టుంటాయి అవి. అందువల్ల వాళ్ళకి నాకు ఇది ఆల్రెడీ మొత్తం పోయిందండి, తగ్గిపోయింది, మళ్ళీ రిపీట్ అయింది ఒక 1 ఇయర్ తర్వాత అని చెప్తుంటారు. ఎందుకంటే ఆ లేయర్స్లో ఆ ఫంగస్ స్పోర్స్ ఉంటాయండి. ఆ స్పోర్స్ ఉండి మళ్ళీ ఎస్టాబ్లిష్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడైతే వెట్ కంటిన్యూగా వెట్ అయిందో, స్వెట్ అక్కడ ఆ ఏరియాస్లో చేరిందో, లేకపోతే ఇంకేదన్నా మనం చేసే పని ఆ వెట్లో చేసే పని అట్లాంటి వాటికి ఎక్స్పోజ్ అయ్యాడో, డెఫినెట్గా మళ్ళీ అది తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికి మెయిన్గా సన్లైట్, డ్రైనెస్ ఇవి మెయింటైన్ చేసిన దానివల్ల హోమియోపతి మెడిసిన్స్, కొన్ని ఫంగస్కు సంబంధించిన మెడిసిన్స్ ఉన్నాయి, అవి వాడిన దానివల్ల లోపల నుంచి తీసేయవచ్చండి. వాటిలో ముఖ్యమైనవి బ్యాసిలినమ్ అని ఉంటుంది, వైరలినమ్ అని ఉంటుంది. సో కొన్ని రకాల ట్యూబర్క్యులర్ ఫంగస్ ఉంటాయి. సో ఈ డ్రగ్స్ వాడిన దానివల్ల మనం ఆ జలని తగ్గించవచ్చు, లోపల నుంచి తీసేయవచ్చండి దీన్ని.
1: రైట్ డాక్టర్ గారు, సన్లైట్ అని మాట్లాడారు, ఎందుకంటే సమ్మర్ వస్తుంది ఎండాకాలంలో. సో ఎండాకాలం సంబంధించి సమ్మర్లో వచ్చేటువంటి చర్మ వ్యాధుల గురించి తెలియజేస్తారా?
0: యాక్చువల్గా పెద్దవాళ్ళకి సన్లైట్కి ఎక్స్పోజ్ అయిన దాని వల్ల ఈ క్రాక్స్ లాగా ఫామ్ అవుతుందండి. దాంట్లో సన్న గుళ్ళల్లాగా తయారవుతాయి, ఇచ్చింగ్ వస్తుంది. సో దానికి సంబంధించి మాయిశ్చరైజర్స్ యూజ్ చేసుకోవడం తప్పేం లేదు, పాలం మేగడ. సో సన్లైట్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయిన దానివల్ల ర్యాషెస్ వస్తాయండి కొంతమందికి. ఆ ర్యాషెస్ తగ్గేదానికి ముందు బాగా హైడ్రేట్ చేయాలండి, వాటర్ బాగా ఎక్కువ తీసుకోవాలి. తర్వాత ఈ ఇచ్చింగ్ తగ్గేదానికి గాను మనం ఏదన్నా వ్యాజిలిన్ లాంటివి మాయిశ్చరైజర్స్ మైల్డ్గా అప్లై చేయాలి చాలా పల్చటి లేయర్స్లో. సో దానివల్ల కొంత కంట్రోల్ అవుతుందండి.
1: రైట్ డాక్టర్ గారు, మహిళలకు ప్రధానంగా ఈ మొటిమలు అనేది ప్రధాన సమస్యగా మారిపోతుంది, దీనికి సంబంధించి హోమియోలో చికిత్స ఉందా?
0: మొటిమలు అనేది యాక్చువల్గా మన ఫేస్లో ఉండేటువంటి కొన్ని రకాల మేబోబియన్ గ్లాండ్స్ అన్నీ ఉంటాయండి. ఆ గ్లాండ్ ఎప్పుడు ఆయిల్ సెక్రెట్ చేస్తూ ఉంటుంది.
1: అంటే చాలామందికి తక్కువ ఉన్నా కూడా చాలామందికి ఎక్కువ ఉంటాయి, అవి తగ్గవు.
0: అవును. సో ఆ ఆయిల్ యాక్చువల్గా ఫేస్లో ఆ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మనం ఏం చేస్తామంటే ఏదో క్రీమ్స్ అప్లై చేయడమో లేకపోతే పౌడర్ వేయడమో అట్లాంటివి చేసిన దానివల్ల ఆయిల్ పోర్స్ క్లోజ్ అయిపోతాయి, దాని యొక్క రంధ్రాలు మూసుకుపోయి అక్కడి నుంచి ఇది లోపల ఇన్ఫెక్షన్ చేరి ఆ సెల్స్ ఆ గ్లాండ్స్ ఇన్ఫ్లేమ్ అయ్యి వచ్చేటువంటి ప్రాబ్లం ఇది. ఫీమేల్స్ అనే చెప్పలేము, ఆ మగపిల్లల్లో కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఫేస్ వాష్ చేసుకోవడం, ఎక్కువ క్లీన్ చేసుకోవడం, ఇప్పటికప్పుడు ఆ పోర్స్ని క్లీన్ చేసి బయటికి వచ్చేటట్టుగా చేయగలిగితే మొటిమలు రావడం చాలా వరకు ఆగుతుందండి. దాంతో మనకు మెడిసిన్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఆ తయారవడం ఎక్కువగా ఉన్నప్పుడు మనం మెడిసిన్స్ వాడుకొని దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అలా ఎక్కువగా తయారవుతున్నాయి మొటిమలు అంటే ఆ గ్లాండ్స్ ఎక్కువ మూసుకుపోతాయని అర్థం. మనం మెడిసిన్స్ లోపల నుంచి ఇస్తే ఆ యాంటీబయాటిక్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది, దానితో బయటకు వచ్చేస్తుంది అది. తర్వాత మనం దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువగా, అంటే మామూలుగా 2-3 సార్లు క్లీన్ చేసేవాళ్ళు, 5-6 సార్లు చేయాలి, అట్లా ఎక్కువ ఉండేవాళ్ళు.
1: రైట్ డాక్టర్ గారు, అలాగే స్కిన్ డిసీజెస్ ఉండేవాళ్ళు కొన్ని రకాల ఆహార పదార్థాలు తినకూడదు అంటారు. ఇటువంటి స్కిన్ డిసీజెస్ ఒకవేళ వస్తే ఎలాంటి ఆహార పదార్థాలు తింటే మంచిది, అంటే ఏమి తినవచ్చు ఏమి తినకూడదు?
0: అది ఇండివిజువల్ని బట్టి ఉంటుంది.

0: ఎవరి ఒక్కొక్కళ్ళకి కొంతమందికి గోంగూర వంకాయ పడదంటారు, అంటే వాళ్ళు తిన్నప్పుడు ఇచ్చింగ్ పెరుగుతుంది. కొంతమందికి ప్రోటీన్ తింటే పెరుగుతుంది. యాక్చువల్గా ప్రోటీన్ చాలా మంచిది, స్కిన్కి ప్రోటీన్ ఎంత అందితే అంత మంచిది. కానీ కొంతమందికి నాన్ వెజ్ తిన్నప్పుడు ఇచ్చింగ్ పెరిగింది, నాకు ప్యాచెస్ పెరిగింది అంటారు. సో ఎవరికైతే ఆ పదార్థం అలర్జెటిక్గా అనిపిస్తుందో వాటిని అవాయిడ్ చేయడం కరెక్ట్. కొంతమందికి గార్డెన్లో తిరిగితే ఆ పోలెన్ వల్ల ఇచ్చింగ్ పెరుగుతుంది. సో అంతేగాని అందరూ ఇవి తినకూడదు, అందరూ ఇవి తినాలి అనేది పర్టికులర్గా లేదండి, అసలు ఎక్కడ లేదు. అసలు ఆహార పదార్థాలు వీటి వల్ల ఈ డిసీజెస్ వచ్చేది లేదు, ఆహార పదార్థాల వల్లే ఇవి పెరిగేది లేదు. ఎవరి ఇండివిజువల్గా ఎవరి బాడీని బట్టి వాళ్ళకు ఉంటుంది.
1: సో మొత్తానికి స్కిన్ అలర్జీస్కి హోమియోలో అయితే మెరుగైన చికిత్సా విధానం అందుబాటులో ఉందంటారు.
0: మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. క్రానిక్ డిసీజెస్కి చాలా బాగుంటుంది వాటిని తగ్గ, అంటే క్రానిక్ డిసీజెస్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఇవి వేరే మార్గాల్లో మనం తగ్గించుకోవడానికి చాలా తక్కువ అవకాశం. సో హోమియోపతిలో 100% మనం క్రానిక్ డిసీజెస్కి, క్రానిక్ స్కిన్ డిసీజెస్ కానీ ఆర్థరైటిస్ కానీ ఇవి కంప్లీట్గా క్యూర్ చేసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ అండి.
1: రైట్, డాక్టర్ గారు చాలా ధన్యవాదాలు ఈరోజు స్టూడియోకి వచ్చి స్కిన్ డిసీజెస్ గురించి అలాగే దాన్ని తగ్గించుకోవడం ఎలా అనేటువంటి విషయంపై చక్కగా వివరించారు. ఇది ఇవాళ డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం. వచ్చే వారం మరో డాక్టర్ గారితో డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో హోమియోపతి వైద్య నిపుణులు డాక్టర్ వై శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీ అభిదూషన్, నిర్వహణ శ్రీ తమన నాగేశ్వరరావు.

0: स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
2: ఎక్కడికి లేదురా అబ్బాయి.
1: మరి ఎక్కడికో ప్రయాణం లాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
2: అదే మన సింహపురి ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
1: హా, అయితే
2: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారి కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
1: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
2: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
3: మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.
4: కార్యక్రమంలో చివరకు జానపద గీతం వింటారు.
5: నా మాట పిల్ల, నా మాట అబ్బా, నా మాట ఇని రావే. నాగలక్ష్మి నిన్ను పెళ్ళైనా, ఆహా పెళ్ళైనా, అబ్బా పెళ్ళ

ఇంతటితో గ్రామ దర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలైంది. అలనాటి మధుర గీతం అంటారు. తూర్పు పడమర చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, సి నారాయణరెడ్డి సాహిత్యం.

తూర్పు పడమర చిత్రం కోసం ఎస్పి బాసుర్మన్ ఆల్పించిన అలనాటి మధుర గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:05 కు వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీవ్ వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల ఫ్రాన్స్ స్లోవోకియా పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై కూడా దృష్టి సారించామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు చెప్పారు. అస్సాం జోర్హాట్ వైమానిక స్థావరంలో ఈ ఉదయం జరిగిన AN-32 రవాణా విమానం ప్రమాద ఘటనలో భారత వైమానిక దళానికి చెందిన 5 సిబ్బంది మరణించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ధర్మశాలలో జరుగుతున్న వన్డే మ్యాచ్లో ఆఫ్ఘాన్ 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 110 పరుగులతో ఆడుతోంది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల ఫ్రాన్స్ స్లోవోకియా పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ భారత వ్యూహాత్మక విధానంలో ఫ్రాన్స్కు ప్రత్యేక స్థానముందని, ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల ఆర్థిక సాంస్కృతిక బంధాలు మరింత బలోపేతమవుతాయని చెప్పారు. రేపు ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభిస్తారు. అనంతరం స్లోవోకియాకు బయలుదేరి వెళ్తారు. అక్కడ అధ్యకుడు పీటర్ పెలెగ్రిని ప్రధానమంత్రి రాబర్ట్ ఫీకోలతో ప్రధానమంత్రి మోదీ చర్చలు జరుపుతారు. ఈ పర్యటన ఐరోపాతో భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 16-17వ తేదీల్లో ఫ్రాన్స్లో జరిగే G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. కాగా భారత్ వరుసగా 8వ సారి ఈ సదస్సుకు ఆహ్వానం అందుకుంది. చివరిగా జూన్ 18వ తేదీన ఫ్రాన్స్లో వివాటెక్ 2026 సదస్సుకు హాజరై అక్కడి ప్రవాస భారతీయులతో ప్రధానమంత్రి మోదీ సమావేశమవుతారు. కాగా నరేంద్ర మోదీ తొలి స్లోవోకియా పర్యటన నిమిత్తంలో బ్లాటిస్లావాలోని ప్రవాస భారతీయులు మోదీకి స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చారిత్రాత్మక పర్యటనను పురస్కరించుకుని సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్య కార్యక్రమాలు, చిత్రలేఖన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా స్లోవోకియాలో భారత రాయబారి అపూర్వ శ్రీవాస్తవ మాట్లాడుతూ ఈ పర్యటన వల్ల ప్రవాస భారతీయుల్లో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై కూడా రవాణా మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తోందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన ఘనతలు, అభివృద్ది పనులపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిందని తెలియజేశారు. గత 12 నెలల్లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద సుమారు 58 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచామని తెలియజేశారు. ఆయుష్మాన్ భారత్ 60 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 11 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు అందజేసినట్లు వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 11 కోట్ల మంది రైతులు వార్షికంగా ఆర్థిక సహాయాన్ని అందుకుంటున్నారని మంత్రి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నాగ్పూర్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే 2 నగరాల మధ్య 3.5 గంటల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందని గడ్కరీ తెలియజేశారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఈరోజు జరిగిన 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ది కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులకు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో

0: భాగమయ్యాయని వివరించారు.
1: భారత్ కి ఢాల్ ఔర్ భారత్ కి తల్వార్ బన్ కర్ రహీ హై. హాల్ హీ మే ఆపరేషన్ సింధూర్ మే భీ హమ్నే యహీ భావనా ఆప్ సబ్కే అందర్ దేఖీ కే సాత్ ఆతంకీ ఠికానో కో నష్ట నాబూద్ కర్నే మే కామ్యాబీ హాసిల్ కీ. యది హమ్ ఉతనా బడా ఆపరేషన్ సఫలతాపూర్వక అంజామ్ దే పాయే తో ఉస్కే పీఛే హమారే ఇండిజినస్ ప్లేట్ఫార్మ్ కే సాత్ సాత్ హమారీ ఎయిర్ ఫోర్స్ కే ట్రైన్ करेजियस और डिसिप्लिन्ड ऑफिसर्स का इम्पोर्टेंट कॉन्ट्रीब्यूशन था. निश्चित ही भविष्य के ऑपरेशन में भी हमारे एयरफोर्स की यही भूमिका देखने को मिलेगी, ऐसा मेरा विश्वास है.
0: అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో ఈ ఉదయం విమాన ప్రమాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 5 సిబ్బంది మరణించారు. దీనిపై భారత వైమానిక దళం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మరణించిన వారి కుటుంబాలకు వైమానిక దళం సంతాపం తెలియజేసింది. కాగా AN-32 విమాన ప్రమాదంలో వాయుసేనకు చెందిన 5 సిబ్బంది మరణించడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా గత 12 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమలకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి అమలు చేసిన విధానాలతో నేడు భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విద్యా వ్యవస్థ కలిగి ఉందని, కృత్రిమ మేధలో 2వ అతిపెద్ద మేధో సంపదగా ఉందని, 2 లక్షల అంకుర పరిశ్రమలతో 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమ వ్యవస్థగా నిలిచిందని అమిత్ షా వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దాదాపు 6 కోట్ల మంది యువత నైపుణ్యాభివృద్దితో దేశం అపారమైన వృద్దిని సాధించిందని తెలియజేశారు. 12 కోట్ల రూపాయల ముద్రా రుణాలు, 300 పైగా అంతరిక్ష పరిశ్రమల కల్పనతో నేటి భారత యువత ఉద్యోగ అన్వేషకులు మాత్రమే కాదని, ఉద్యోగాల సృష్టికర్తలని అమిత్ షా పేర్కొన్నారు. దేశంలోని ప్రధాన నగరాలు ఆర్థికంగా సుస్థిరమైన పర్యావరణం, సామాజిక సమ్మిళితంగా అధునాతన సాంకేతికతతో పటిష్టంగా ఉండాలని ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి పీకే మిశ్రా ప్రసంగించారు. దేశంలోని పట్టణాల అభివృద్ది, సంస్థల సామర్థ్య బలోపేతంలో NIUA కీలక పాత్ర పోషించిందని చెప్పారు. వేగవంతమైన ఆర్థికాభివృద్ది, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణలు పట్టణీకరణతో అవకాశాలు సృష్టిస్తున్నందున భారత్ అభివృద్ది పదంలో ముందుకు సాగుతుందని మిశ్రా అన్నారు.
2: This milestone today is not only an occasion to celebrate an institution but also an opportunity to reflect on India's urban transformation and the path ahead as we move forward to achieve our goal of Viksit Bharat envisioned by our Prime Minister. India's development journey today is defined by confidence, aspiration and unprecedented transformation across infrastructure, technology, governance and urbanization.
0: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 5 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ముగిసింది. ఈ సదస్సు ముగింపులో ఆహార భద్రత, రైతుల సంక్షేమం, వాతావరణ అనుకూల వ్యవసాయం, డిజిటల్ వ్యవసాయంపై ఇండోర్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, బ్రిక్స్ దేశాలు అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిలో 42% వాటా కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సదస్సులో IIT ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మింగ్ సిస్టమ్స్ రీసెర్చ్ సమన్వయంతో డిజిటల్ అగ్రికల్చర్, ఉమ్మడి పరిశోధనలు, సాంప్రదాయ విత్తనాల రక్షణ, జన్యు వనరుల మార్పిడి కోసం 4 కొత్త సంస్థాగత కార్యక్రమాలను కూడా ప్రకటించారు.
3: आज की परिस्थितियों में ब्रिक्स देशों की कृषि में भूमिका और उसमें भी छोटे किसान, महिलाएं और युवाओं की भूमिका अत्यंत महत्वपूर्ण है. उसके सभी पहलुओं पर विचार किया. अलग अलग देशों ने अपनी बेस्ट प्रैक्टिस को भी सभी सदस्य देशों के साथ साझा किया है और उस व्यापक विचार विमर्श से हमारे लघु और सीमांत किसानों को और मजबूत करने में मदद मिलेगी. उनकी आय बढ़ाने में और आजीविका बेहतर करने में भी निश्चित तौर पर आज की चर्चा बहुत सहयोगी होगी.
0: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనం కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సాగిన 12 ఏండ్ల సుపరిపాలన, పేదల సంక్షేమం, సేవా కార్యక్రమాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చాలని సంకల్పాన్ని ప్రతి పౌరుడికి చేరవేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కాగా అంతకుముందు ఈ ఉదయం ధర్మేంద్ర ప్రధాన్

0: మధ్యప్రదేశ్ రాష్ట క్రీడా శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ తో కలిసి షూటింగ్ అకాడమీని సందర్శించి అథ్లెట్లతో ముచ్చటించారు. జాతీయ విద్యా విధానం ద్వారా క్రీడలను కూడా విద్యా వ్యవస్థలో కీలక భాగంగా మార్చామని మంత్రి చెప్పారు. ధర్మశాలలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో భాగంగా వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మొదటి మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 12 ఓవర్లలో 110 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆట కొనసాగుతుంది. అంతకుముందు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా టాస్ ఆలస్యం కావడంతో ఈ మ్యాచ్ ను ఇరు జట్లకు 25 ఓవర్లకు కుదించారు. కాగా భారత జట్టు తరఫున హర్ష్ దూబే, గుర్నూర్ బర్న్ ఈ మ్యాచ్ ద్వారా తమ వన్డే కెరియర్ ను ప్రారంభిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:15. పాడి పంటలు

0: అప్పరాల సాగులో యాంత్రీకరణ గురించి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్ గారి ప్రసంగం అంటారు.
1: రైతు సహోదరులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనం అప్పరాల సాగులో వ్యవసాయ యాంత్రీకరణ అనే అంశం పైన చర్చించుకుందాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా ప్రతి సంవత్సరం 750,000 ఎకరాల విస్తీర్ణంలో వరి కోత అనంతర పంటగా రైతులు అపరాల పంటను సాగు చేస్తున్నారు. అపరాలు అనగా మినుములు కానీ పెసలు కానీ. మీరు చూస్తే మన రాష్ట్రంలో ప్రధానంగా ఉమ్మడి కోస్తా జిల్లాల అయినటువంటి గుంటూరు కృష్ణా జిల్లాలో ఈ మినుము పెసర పంటను ఎక్కువ విస్తీర్ణంలో, ఆ తర్వాత ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. సాధారణంగా రైతులు వరి పంటను జూన్ జూలై మాసాలలో విత్తి అక్టోబర్ నవంబర్ మాసాల్లో కోత కోసాక జీరో టిలేజ్ పద్ధతిలో ఈ అపరాలను విత్తుతారు. ఈ జీరో టిలేజ్ పద్ధతి అంటే వరి కోత అనంతరం దుక్కి దున్నకుండానే విత్తనాలు విత్తే పద్ధతి. మన రాష్ట్రంలో ఉన్న వాతావరణం, నేల స్వభావంలో ఈ మినుము పెసర సాగుకి చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ అపరాలను రైతులు సాంప్రదాయమైన పాత పద్ధతిలో సాగు చేసినట్లయితే సాగు ఖర్చు బాగా పెరిగి ఆదాయం తగ్గిపోతుంది. మూస పద్ధతిలో కాకుండా ప్రస్తుతం ఆధునిక వ్యవసాయ పరికరాలను ఉపయోగించి అపరాలను సాగు చేసినట్లయితే రైతుకి సాగు ఖర్చు తగ్గడమే కాకుండా పంట దిగుబడి కూడా పెరిగి ఆదాయం పెరుగుతుంది. అపరాల సాగులో వివిధ పనులకు ఉపయోగించే ఆధునిక పరికరాల గురించి తెలుసుకుందాం. అపరాల సాగులో మొదటిది, అతి ముఖ్యమైనది, విత్తనాలు విత్తడం. రైతులు వరి కోతకు వారం రోజుల ముందు మినుములు లేదా పెసలు చల్లుతారు. తరువాత వరి పంట కోత సమయానికి విత్తనాల నుండి మొక్కలు మొలకెత్తుతాయి. రైతులు ఈ పద్ధతిలో విత్తనాలను వరి పంటలో చల్లినట్లయితే మొక్కకు మొక్కకు ఉండాల్సిన దూరం ఉండదు. అంతేకాకుండా ఒక చదరపు మీటర్కి ఉండాల్సిన మొక్కలు కూడా ఒక చోట ఎక్కువగాను వేరొక చోట తక్కువగాను ఉండటం జరుగుతుంది. తద్వారా పంట దిగుబడి తగ్గుతుంది. మొక్కకు మొక్కకు సమాన దూరం మరియు ఒక చదరపు మీటర్కు ఉండాల్సిన మొక్కలు ఉంటే అన్ని మొక్కలకు సమాన సూర్యరశ్మి, ఎరువులు అంది మొక్క బాగా పెరిగి దిగుబడి పెరుగుతుంది. అంతేకాకుండా వరి కోత ముందు అపరాల విత్తనాలను చల్లినట్లయితే రైతు తప్పనిసరిగా కూలీలను ఉపయోగించి వరి కోత చేపట్టవలసి వస్తుంది. లేదంటే రైతు కంబైన్ హార్వెస్టర్ను ఉపయోగించినట్లయితే పెరిగిన మొక్కలు హార్వెస్టర్ టైర్లు లేదా ట్రాకే కింద పడి పాడవుతాయి. అందువల్ల రైతు తప్పనిసరిగా కూలీలను ఉపయోగించి వరి కోత చేయవలసి ఉంటుంది. తద్వారా రైతుకి వరి కోత ఖర్చు కూడా బాగా పెరుగుతుంది. రైతు వరి పంట కోత అనంతరం కూడా అపరాల విత్తనాలను యథ పద్ధతిలో కూడా విత్తుకోవచ్చు. మినుము లేదా పెసర పంటలను యథ పద్ధతిలో విత్తడానికి వివిధ యంత్ర పరికరాలు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. సో అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వివిధ రకాల యంత్ర పరికరాలు ఉపయోగించి ఈ అపరాల విత్తనాలను విత్తుకునే పరికరాల గురించి నేను ఇప్పుడు చెప్తాను. రైతులు వారికి అందుబాటులో ఉండే యంత్ర పరికరాలను ఉపయోగించి ఈ మినుము లేదా పెసర పంటను విత్తుకోవచ్చును. సో అందులో మొదటిది, సాధారణంగా రైతు ఏంటంటే ఈ కూలీలు దొరకక రైతులు అందరూ కూడా ఈ కంబైన్ హార్వెస్టర్తో వరి పంట కోయిస్తారు. సో ఒకసారి ఆ కంబైన్ హార్వెస్టర్తో వరి కోత అనంతరం ఈ వదులుగా ఉండే గడ్డినంతా పక్కకు జరుపుకొని దాని తర్వాత ఈ మనకి రైతు దగ్గర ఉండే ఎదగొర్రు అని అంటారు, అంటే ఫ్లూటెడ్ రోలర్ మెకానిజం, అంటే ఒక పైపు లాగా ఉండి దాని మీద పొడుగ్గా గళ్ళు ఉంటాయి, దాని ఫ్లూటెడ్ రోలర్ మెకానిజం ఉండే ఎదగొర్రుని ఉపయోగించుకుని మనం ఈ అపరాల విత్తనాలను ఒక వరుసలో విత్తనానికి విత్తనానికి 10 సెంటీమీటర్లు, ఒక చదరపు మీటర్కి సమాన విత్తనాలు పడే విధంగా మనం విత్తుకోవచ్చు. సో దాని తర్వాత అంటే రైతు ఏం చేయాలంటే మన వరి కోత అనంతరం ఒక వారం 10 రోజులు గ్యాప్ ఉంచినట్లయితే ఆ పొలంలో ఉండే బురద మట్టి కానీ ఏదైనా తేమ శాతం ఎక్కువగా ఉన్నట్లు అయితే అది ఆరి మన ఈ ఎదగర్రు బాగా పనిచేస్తుంది. మనం ఈ ఎద పెట్టాక, ఈ విత్తన గొర్రె ఉపయోగించి ఎద పెట్టాక ఒకటి రెండు రోజులు గ్యాప్ తర్వాత ఈ రోటరీ స్లాషర్ అని అంటారు, దీని రోటరీ కట్టర్ అని కూడా రైతులు అంటారు. సో దీన్ని ఉపయోగించినట్లయితే ఈ వరిదుబ్బులు అనేవి సమానంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ అయ్యి పొలంలో సమానంగా వెదజల్లు పడతాయి. సో తద్వారా ఏంటంటే మనకి ఈ మల్చింగ్ ఎఫెక్ట్ అనేది కూడా ఉంటుంది. ఈ మల్చింగ్ ఎఫెక్ట్ అనగా ఏంటంటే వరి దుబ్బులు ముక్కలు ముక్కలుగా కట్ చేయబడి సమానంగా మనకి వెదజల్లినప్పుడు ఆ వరి ముక్కలు ఏంటంటే ఈ నేలలో ఉండే తేమ శాతాన్ని ఆవిరైపోకుండా చూస్తాయి. ఆ తేమ శాతం అంతా కూడా మనకి ఈ అపరాల మొక్కలకు బాగా ఉపయోగపడి దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో మనకు ఎకరాకి 2,500 వరకు ఖర్చు అవుతుంది. మనం ఒక ఎకరాకి గంట నుండి గంటన్నర సమయం పడుతుంది. దాని తర్వాత రెండో పద్ధతి ఏంటంటే కంబైన్ హార్వెస్టర్ వరి కోత అనంతరం ఈ మట్టి బాగా బురదగా ఉంటుంది కాబట్టి రైతు ఒకవేళ మనకి గ్యాప్ ఒక ఈ వారం 10 రోజులు గ్యాప్ రాకుండానే రైతు అపరాల విత్తనాలను విత్తుకోదలుచుకుంటే ఒక మినిమం టిలేజ్ పద్ధతి అని అంటారు. ఏంటంటే రైతులు వారి దగ్గర ఉండే కల్టివేటర్ కానీ రోటావేటర్ కానీ ఉపయోగించి ఒకసారి లైట్గా ఒక 2-3 ఇంచుల లోతులోనే ఒకసారి ఒక పాసలో దున్ని దాని తర్వాత రైతుల దగ్గర ఉండే సాధారణ విత్త గొర్రెను ఉపయోగించి ఈ అపరాల విత్తనాలను విత్తుకోవచ్చు. సో ఈ పద్ధతిలో కూడా మనకి మొక్కకు ఒక చదరపు మీటర్ కావలసిన మొక్కల సంఖ్యను మనం పొందవచ్చును. సుమారుగా ఎకరాకి 15-20 కేజీల మినువులు కానీ పెసర విత్తనాలు కానీ మనం విత్తుకోవచ్చు ఈ ఎదగొర్రెను ఉపయోగించి. ఈ పద్ధతిలో మనకు సుమారు 4,000 రూపాయల వరకు ఒక ఎకరాకి ఖర్చు అవుతుంది. సో అది కాకుండా మూడవ పద్ధతి ఏంటంటే సో వరి కోత అనంతరం ఒక వారం 10 రోజులు గ్యాప్ ఇచ్చాక మనకు వదులుగా ఉండే గడినంత ఒక పక్కకు జరుగుతుంది. దాని తర్వాత ఈ స్ట్రిప్ డ్రిల్ అంటారు. ఈ స్ట్రిప్ డ్రిల్ అంటే మనకి ఏంటంటే మనకి ఎక్కడైతే విత్తనం పడుతుందో ఆ లైన్లోనే టిలేజ్ దుక్కి అనేది జరుగుతుంది. అంటే సపోజ్ మనం ఒక 2 ఇంచులు

అంటే ఈ స్ట్రిప్ డ్రిల్లో ఇది ఒకేసారి ఆరు వరుసలలో ఆరు సార్లలో విత్తనం విత్తుతుంది. ఇది ఏంటంటే ఈ ఆ వరి సార్లు ఎక్కడైతే విత్తనం పడుతుందో, అంటే ఒక రెండించులు గ్యాప్ అనుకోండి, ఆ రెండించుల విత్తులోనే మనకు ఒకటి రెండించుల లోతులో ఈ దుక్కు అనే జరుగుతుంది. ఈ దుక్కు జరిగినప్పుడు ఏంటంటే సాధారణంగా మనం ఇంతకు నేను ముందు రెండు పద్ధతులు చెప్పిన ఎదగొర్రును ఉపయోగించినట్లయితే ఆ ఎదగొర్రుకి ఒక సీడ్ ట్యూబ్ ఉంటుంది. ఆ సీడ్ ట్యూబ్ కింద బూట్ అనేది ఒక పార్ట్ ఉంటుంది. ఒక్కొక్కసారి అండి ఈ వరి దుబ్బు గడ్డి వచ్చి ఆ బూట్ పైపులో ఇరుక్కున్నప్పుడు ఏంటంటే అప్పుడు ఆ బూట్ నుంచి ఆ విత్తనం అనేది నేలలో పడదు. సో దాన్ని మనం నివారించడానికి ఈ స్ట్రిప్ డ్రిల్ డ్రిల్ అనే ఆధునిక విత్తు విత్తే పరికరం అందుబాటులో ఉంది. సో ఇదేంటంటే మనకి ఎక్కడైతే విత్తనం పడుతుందో అక్కడ ఆ చిన్న ముక్క వరకు దుక్కి దున్నుతుంది. ఆ దుక్కి దున్నప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఎక్కడైతే వరిదుబ్బులు ఎక్కడైతే సపోజ్ ఆ వరుసలో వరిదుబ్బు ఏదైనా ఉంటే ఆ వరిదుబ్బుని ఈ స్ట్రిప్ డ్రిల్ ఒక చిన్న చిన్న ముక్కలకు కత్తిరించేస్తుంది. అంటే ఎలా కత్తిరిస్తుందంటే ఈ పరికరంలో మనకి సి షేప్ బ్లేడ్స్ ఉంటాయి. ఆ సి షేప్ బ్లేడ్స్ ఏంటంటే ఒక దాదాపు ఒక 300 ఆర్పిఎం స్పీడ్తో తిరుగుతాయి. ఈ సి షేప్ బ్లేడ్స్ ఏంటంటే ఆ వరిదుబ్బులను ముక్కలు ముక్కలుగా చేస్తాయి. దాని తర్వాత స్ట్రిప్ టిలేజ్ జరిగాక మనకేంటంటే మళ్ళా ఒక 2-3 సెంటీమీటర్ లోతులో మినుములు లేదంటే పెసలు విత్తనం పడ్డాక ఆ 2-3 సెంటీమీటర్ లోతులో పడిన విత్తనము మళ్ళా తడిమట్టితో కవర్ చేయబడుతుంది స్ట్రిప్ డ్రిల్ డ్రిల్ ఉపయోగించి. ఈ స్ట్రిప్ డ్రిల్ డ్రిల్ ఉపయోగిస్తే మనకు దాదాపుగా 1 ఎకరానికి 3,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఆఖరి పద్ధతి, సో ఈ పద్ధతిలో ఏంటంటే నేను ఇంతకు ముందు చెప్పిన 3 పద్ధతుల్లో కూడా 1 ఎకరాకి మనకి విత్తనం విత్తుటకు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. సుమారుగా 2,500 నుంచి 3,000-4,000 వరకు కూడా అవుతుంది. ఈ నేను ఇప్పుడు చెప్పబోయే ఆఖరి పద్ధతి ఏంటంటే స్టబుల్ మేనేజర్ కమ్ క్రాప్ ప్లాంటర్ అని అంటారు. ఈ యంత్ర పరికరం డాక్టర్ NTR వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల బాపట్ల నందు రూపొందించారు. సో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఈ యంత్ర పరికరంలో ఒకేసారి మల్చింగ్ అనేది జరుగుతుంది, స్ట్రిప్ టిలేజ్ అనేది జరుగుతుంది, ఆ తర్వాత విత్తనం విత్తడం పని కూడా జరుగుతుంది. సో దీన్ని మనం ఏ విధంగా ఉపయోగిస్తామంటే మన వరి కోత అనంతరం కంబైన్ హార్వెస్టర్ చేసిన ఫీల్డ్లో ఈ స్టబుల్ మేనేజర్ కమ్ క్రాప్ ప్లాంటర్ని మనం ఉపయోగిస్తే కనుక ఒకేసారి మనకి మల్చింగ్ జరుగుతుంది, స్ట్రిప్ టిలేజ్ జరుగుతుంది. అంటే మల్చింగ్ ఏంటంటే ఇప్పుడు ముందు చెప్పిన 3 పద్ధతుల్లో కూడా రైతు వదులుగడ్డిని పక్కకి జరుపుకోవాలి లేదు. సో ఈ పరికరంలో ఏంటంటే ఈ వరి గడ్డి యాజ్ ఇట్ ఈస్గా పొలంలో ఉంటే ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఈ వరి గడ్డిని కానీ ఈ వరిదెబ్బలు కానీ ఇందులో ఈ పరికరంలో మల్చింగ్ బ్లేడ్స్ అనే హ్యామర్ టైప్ బ్లేడ్స్ లేదంటే వై షేప్ బ్లేడ్స్ అనేవి ఉంటాయి. ఈ వై షేప్ బ్లేడ్స్ ఏంటంటే మల్చింగ్ చేస్తాయి. మల్చింగ్ అనగా నేను ముందు చెప్పిన విధంగానే ఈ గడ్డిని కానీ వరి దుబ్బుల్ని కానీ చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ పొలంలోనే సమానంగా వెదజల్లుతుంది. సో తద్వారా ఏంటంటే మనకి ఆ సాయిల్లో మల్చింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఈ మల్చింగ్ ఏంటంటే మనకి సహజంగా ఉండే నేలలో ఉండే తేమ శాతం త్వరగా ఆవిరైపోకుండా ఆ తేమ తర్వాత వచ్చే మినుము పెసర మొక్కలకు ఉపయోగపడి దిగుబడి కూడా బాగా పెరుగుతుంది. ఈ పరికరం ఏంటంటే నేను ఇప్పుడు చెప్పిన విధంగా 4 రకాల పనులు ఒకేసారి చేస్తుంది. అంటే మల్చింగ్ లేదంటే స్ట్రిప్ టిలేజ్, తర్వాత విత్తనం, తర్వాత లాస్ట్ ఏంటంటే ఆ నేలలో పడిన విత్తనం 2-3 సెంటీమీటర్ నేలలో పడిన విత్తనం కూడా ఈ తడి మట్టితో మళ్ళీ కప్పబడుతుంది. సో తద్వారా నేలలో పడిన ప్రతి విత్తనం కూడా మొలకెత్తే అవకాశం ఉంటుంది. లాస్ట్ పద్ధతిలో అంటే స్టబుల్ మేనేజర్ కమ్ క్రాప్ ల్యాంటర్లో చెప్పిన విత్తు పరికరాన్ని ఉపయోగిస్తే సుమారుగా 1 ఎకరాకి 1 బ్యాగ్ ఎక్కువ దిగుబడి వస్తుంది. అంటే 1 క్వింటాల్ సుమారుగా మీకు రైతులకు 15-20% దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా 1 బ్యాగ్ దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది నేను ఇంతకు ముందు చెప్పిన పద్ధతులు పోలిస్తే. సో ఈ పద్ధతిని ఉపయోగించి మనకి సుమారు 1 ఎకరాకి విత్తనం విత్తుకోవడానికి 2,800 రూపాయల వరకు ఖర్చు అవుతుంది.

విత్తనం విత్తిన తర్వాత వచ్చే పని వచ్చేసి అంతర కృషి. సో అంతర కృషి అనగా కలుపు మొక్కల నివారణ. ఈ కలుపు మొక్కల నివారణకు మన డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల బాపట్ల నందు చిన్న మరియు సన్నకారు రైతులకు ఉపయోగపడే విధంగా చేతి పనిముట్లు అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం. ఇందులో ప్రధానంగా చక్రపదంతి, వీల్హో అని అంటారు, తర్వాత పారదంతి, పారతొలిక, స్థానిక తొలిక, వంపు తొలిక. సో ఇవి ఏంటంటే మన రైతులు వారి అవసరాలకు అనుగుణంగా వారు ఈ పనిముట్లను తీసుకోవచ్చు. మొదటిది చక్రపదంతి. ఇదేంటంటే ఒక సాళ్ల మధ్యలో రైతు నడుస్తూ ఈ పరికరాన్ని ముందుకు వెనుకకి లాగుతూ మన కలుపు మొక్కలను పికిలించవచ్చు. సో దీనితో ఈ చక్రపదంతితో సుమారుగా మనం ఒక రోజులో ఒక 30-40 సెంట్లు పొలాన్ని అంతర కృషి చేయవచ్చు. తర్వాత పారదొంతి, పార తొలిక, స్థానిక తొలిక, వంపు తొలిక అంటారు. ఇవేంటంటే మనకి ఈ కలుపు మొక్కలను పెకిలించేయడానికి రైతులు నుంచుని పని చేసుకోవచ్చు, కూర్చొని కూడా పని చేసుకోవచ్చు. సో దాని తర్వాత పిచికారి, మందుల పిచికారి, స్ప్రేయింగ్. మందుల పిచికారికి వివిధ రకాల యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయి. సో ప్రధానంగా మనకి తక్కువ సమయంలో ఎక్కువ పొలంలో మందులు పిచికారీ చేయడానికి ట్రాక్టర్తో నడిచే బూమ్ స్ప్రేయర్ లేదంటే వైపర్ మెకానిజంతో పనిచేసే పిచికారి యంత్రం అందుబాటులో ఉంది. సో మనం ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. పంటలపై క్రిమి సంహారక మందులను పిచికారీ చేయడానికి ఎన్నో రకాల స్ప్రేయర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేయడానికి ట్రాక్టర్తో నడిచే బూమ్ స్ప్రేయర్ ఆర్ వైపర్ మెకానిజంతో పనిచేసే స్ప్రేయర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో 500 లీటర్ల సామర్థ్యం గల పిచికారీ ట్యాంక్ ఉంటుంది. సో ఇది 12 మీటర్ల పొడవుతో 24 నాజిల్స్ లేదా 2 గన్నులు కలిగి ఉన్న ఇనుప కడ్డీలు ట్రాక్టర్ వెనుక వైపు స్ప్రేయర్ ఫ్రేమ్కు భాగంలో అమర్చబడి ట్యాంకు అనుసంధానం చేయబడి ఉంటాయి. సో దీనికి అవసరమైన పంపు ట్రాక్టర్ పిటిఓ షాఫ్ట్ ఆధారంగా పనిచేస్తుంది. ఇది పిచికారి యంత్రం రోజుకు సుమారు 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో మందులను పిచికారి చేస్తుంది. పిచికారి మందు సమపాళ్ళలో పంటపై సక్రమంగా పడడం జరుగుతుంది. ఈ యంత్రం యొక్క ఖరీదు సుమారు 80,000 నుంచి 90,000 వరకు ఉంటుంది. రైతులు ఈ యంత్ర ఖరీదు ఎక్కువగా ఉంది లేదంటే ట్రాక్టర్ అందుబాటులో లేదు అనుకుంటే సో రైతు దగ్గర ఉండే తైవాన్ స్ప్రేయర్ ఉపయోగించి 1 గంట నుంచి 1.5 గంటల సమయంలో 1 ఎకరా మందులు పిచికారీ చేసుకుని వచ్చును. సో దీని ఖరీదు ఒక మనకి 14-15 వేలు ఉంటుంది. మనకి తర్వాత వచ్చే వ్యవసాయ పని అపరాల సాగులో పంట కోత మరియు నూర్పిడి. సాధారణంగా అపరాలు 80 నుంచి 90 రోజుల కోతకు వస్తాయి. ఈ పంటను తక్కువ విస్తీర్ణంలో అయితే కొడవల్ని, సికిల్ ఉపయోగించి కోయవచ్చు. దీని ఖరీదు 90 రూపాయల వరకు ఉంటుంది. ఇది కూడా మనకు డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో మంచి నాణ్యత గల కొడవళ్ళు అందుబాటులో ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పిన అంతర కృషికి ఉపయోగించే చేతి పనిముట్లు కూడా డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో అందుబాటులో ఉన్నాయి. అందులో చక్రపుదంతి ఖరీదు 2,250 రూపాయలు, పారదొంతి, పారతొలిక, స్థానిక తొలిక, వంపు తొలిక. అవి కూడా ఏంటంటే తక్కువ ఖరీదులోనే 200-300 రూపాయల్లోనే మనకు అందుబాటులో ఉంటాయి. సో రైతులు ఒకవేళ ఎక్కువ విస్తీర్ణంలో అపరాల పంట కోతకు ఉపయోగించే పరికరాలు చూస్తే సో మనకేంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనకు అపరాల పంటను కోసే పూర్తి సామర్థ్యం గల యంత్ర పరికరం ఇంకా అందుబాటులోకి రాలేదు. వీటిపైన ప్రస్తుతం పరిశోధన జరుగుతుంది. సో ఒక ఆప్షన్ ఏంటంటే ఈ అపరాల కోత అనంతరం ఈ మొక్కలను చిన్న చిన్న కుప్పలుగా పొలంలో సమానంగా పెట్టుకుంటే రైతులు వారు ఈ వరి కోతలో ఉపయోగించే కంబైన్ హార్వెస్టర్నే ఉపయోగించి వారు అపరాల మొక్కల నుండి గింజలను వేరు చేసుకోవచ్చును. వరి కోతకు ఉపయోగించే కంబైన్ హార్వెస్టర్ను ఉపయోగించాలంటే సో ముందుగా రైతు చిన్న చిన్న కుప్పలుగా రైతులు వారి దగ్గర ఉండే కొడవలను ఉపయోగించుకుని పెసలుగా

0: మెనుగులు కానీ మొక్కలను కోత కోసి చిన్న చిన్న కుప్పలుగా పెట్టవలసి వస్తుంది. ఈ కంబైన్ హార్వెస్టర్ మొక్కల కాయల నుండి శుభ్రంగా మినుము పెసర గింజలను వేరు చేస్తుంది. ఈ కంబైన్ హార్వెస్టర్ను ఉపయోగించాలంటే సుమారు ఎకరాకి 2500 నుంచి 3000 వరకు ఖర్చు అవుతుంది. ఒక గంటలో సుమారు ఒక ఎకరం వరకు నూర్పిడి అవుతుంది. సో అలా కాకుండా ఒకవేళ రైతులకు వాళ్ళ గ్రామాలలో ప్యాడీ కంబైన్ హార్వెస్టర్స్ అందుబాటులో లేకపోతే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. సో రైతులు కొడవళ్లతో పంట కోసిన అనంతరం ఒక వారం రోజులు అప్రాల మొక్కలను పంటలోనే చిన్న చిన్న కుప్పలుగా పేరిస్తే అవి సహజంగా తగిలే సూర్యరశ్మికి బాగా ఎండుతాయి. సో దాని తరువాత మనకు మార్కెట్లో ట్రాక్టర్తో పనిచేసే వివిధ పంటల నూర్పిడి యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. అంటే వీటిని మల్టీ క్రాప్ థ్రెషర్స్ అని కూడా అంటారు. సో మనం వీటిని ఉపయోగించుకుని ఈ అపరాల పంటలను నూర్పిడి చేసుకోవచ్చు. ఈ యంత్రం ఏంటంటే ఈ మల్టీ క్రాప్ థ్రెషర్. సో ప్రధానంగా ట్రాక్టర్తో అనుసంధానపడి పనిచేస్తుంది. సో సుమారు ఒక ఎకరా పంటను నూర్పిడికి ఒక గంట సమయం పడుతుంది. మరియు ఖర్చు కనుక చూసుకుంటే ఒక ఎకరాకి 1200 నుంచి 1500 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ నూర్పిడి యంత్రానికి ఉండే గేర్ బాక్స్ని ట్రాక్టర్లో ఉండే పీటీఓ షాఫ్ట్ అమరుస్తారు. సో ఈ యంత్ర ఖరీదు సుమారు 120,000 నుండి 500,000 వరకు ఉంటుంది. ఏంటంటే రైతులు వారి వారి అవసరాలకు చూసుకుంటూ, అంటే మనకి ఈ యంత్ర ఖరీదు పెరిగే కొద్ది నుండి ఆ యంత్ర సామర్థ్యం అనేది పెరుగుతుంది. 1,00,000 రూపాయలు పెట్టి నూర్పిడి యంత్రం కొనుక్కుంటే గంటకు 200 కేజీలు నూర్పిడి చేస్తుంది. అలా 300,000, 400,000 అలా ఖరీదు పెరిగే కొద్దీ యంత్ర సామర్థ్యం కూడా పెరుగుతుంది. సో ఇప్పుడు నేను రైతు సహోదరులందరికీ కూడా ఈ అపరాల సాగులో ఉపయోగించే వివిధ వ్యవసాయ యంత్ర పరికరాల గురించి తెలపడం జరిగింది. ఇంకా రైతు సహోదరులకు ఏదైనా సూచనలు సలహాలు కావాలంటే వారు డాక్టర్ NTR వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల బాపట్ల నందు సంప్రదించగలరు.
1: మీరు ఇంతవరకు అపరాల సాగులో యాంత్రీకరణ గురించి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్ గారి ప్రసంగం విన్నారు. పడి పండ్ల కార్యక్రమంలో చివరగా పొలం కబుర్లు కానుక మొక్కల పెంపకం గురించి తెలుసుకుంటారు.
2: కానుగ మొక్కల పెంపకం గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో కానుగ మొక్కలు ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం మరియు చిత్తూరు జిల్లాలో విస్తారంగా ఉన్నాయి. వీటిని వంట చెరుకుగా కూడా ఉపయోగించుకోవచ్చు. కిలో వంట చెరుకు నుంచి 4,600 కిలోల క్యాలరీల శక్తి ఉత్పత్తి అవుతుంది. దీని కలప గట్టితనాన్ని కలిగి ఉండడం వలన బండి చక్రాలు మరియు ఫర్నిచర్ తయారీకి ఉపయోగపడుతుంది. కలప గుజ్జును కాగితం తయారీకి, అలాగే చెట్టు బెరడుతో తాళ్లు, ఆకులను పశువుల జీర్ణశక్తిని పెంచడానికి మేతగా వాడవచ్చు. వరి, కాఫీ, వక్క, చెరుకు మరియు వివిధ పంటలకు పచ్చి రొట్టెలా వేసుకోవచ్చు. దీని ఆకులను పచ్చి రొట్టెలా వాడినప్పుడు టమాటా పంటలో నులి పురుగుల నివారణ కూడా జరుగుతుంది. నిల్వ ఉంచిన ధాన్యం నాణ్యత కోల్పోకుండా ఎండిన ఆకులను వేసి పురుగుల బారి నుండి కాపాడుకోవచ్చు. నీటి ఎద్దడి ప్రాంతాల్లో దీని పచ్చికాయలను పశువుల మేతగా వేసుకోవచ్చు. మహారాష్ట్రలో పచ్చికాయలను పశువుల మేతగా వాడతారు. గింజల్లో వంటకు పనికిరాని నూనె 30-40% ఉంటుంది. దీని నూనెను సబ్బులు, వార్నిష్, రంగుల తయారీలో మరియు జీవ ఇంధనంగా ఉపయోగించవచ్చు. దీని నుండి వచ్చే నూనె తోళ్ల పరిశ్రమకు ఉపయోగపడుతుంది. మనుషులకు, జంతువులకు వచ్చే చర్మ వ్యాధుల నివారణి అంటే సూక్ష్మ క్రిముల సంహారిణిగా నూనెను వాడుకోవచ్చు. ఇది మంచి జీవ ఇంధనం. అలాగే దీపాలను వెలిగించడానికి ఇంజన్ మరియు ట్రాక్టర్లకు ఇంధనంగా కూడా ఉపయోగపడుతుంది. కానుగ విత్తనంలో నూనెను తీసిన తర్వాత మిగిలిన చెక్కను ఎరువుగా వాడవచ్చు. ఈ చెక్కను కోళ్ల దాణాలో కలిపి కోళ్లకు ఆహారంగా కూడా వాడవచ్చు. ఈ చెట్లు మధ్యస్థంగా పెరుగుతాయి. పైభాగం గుబురుగా శాఖలుగా చాలా బలంగా పెరుగుతాయి. ఆకులు రాలుతాయి. బెరడు పలుచగా మృదువుగా పసుపు మరియు బూడిద రంగులు కలిగి ఉంటుంది. అసమాన సంయుక్త పత్రాలు కలిగి ఉంటుంది. ఆకులు అభిముఖంగా ఉండి 2-3 జతలు శక్తివంతంగా పెరిగి కోడిగురుడ్డు ఆకారాన్ని పోలి ఉంటాయి. కానుగ మొక్కలు పూత కాపు విషయానికి వస్తే ఏప్రిల్ నుంచి

జూన్ వరకు ఈ చెట్లు పూతకు వస్తాయి. పూత తెలుపు వంగరంగుల్లో పూస్తాయి. రక్షణ పత్రాలు గిన్నె ఆకారంలో, ఆకర్షక పత్రాలు ఎరుపు రంగులో ఉండి, కాయ దీర్ఘచతురస్రాకారంగా మందంగా కొద్దిగా గట్టిగా ఉండి చిన్న ముక్కు కలిగి ఉంటుంది. కానుగ కాయలు డిసెంబర్ జనవరి మాసాల్లో పండుతాయి. కాయల్లో ఒకటి లేక రెండు విత్తనాలు ముడుచుకుని ఉంటాయి. విత్తనాలు ఎరుపు గోధుమ రంగుల్లో ఉంటాయి. కానుగ మొక్కలు నీటి ఎద్దడిని, మంచును తట్టుకుని మధ్యస్థంగా పెరుగుతాయి. అధికంగా పిలకలు కూడా వేస్తాయి. నీడను బాగా తట్టుకుంటుంది. చౌడు భూముల్లో సైతం కానుగ చెట్లు పెరుగుతాయి. విభిన్న వాతావరణ పరిస్థితుల్లో కూడా ఈ చెట్లు పెరుగుతాయి. 1 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకుని సముద్ర మట్టానికి 1200 మీటర్ల ఎత్తైన ప్రదేశాల్లో మరియు సంవత్సరానికి 500 నుంచి 2500 మిల్లీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాల్లో కూడా పెరుగుతాయి. నీటి ఎద్దడిని తట్టుకుని ప్రతికూల ప్రదేశాల్లో కూడా కానుగ మొక్కలు పెరుగుతాయి. ఇసుక, నల్లరేగడి, చౌడు, క్షార భూముల్లో పెరుగుతాయి. అలాగే లోతైన తేమ ఎక్కువగా ఉండే భూములు వీటి పెరుగుదలకు అనువైనవి. కానుగ మొక్కల పునరుత్పత్తి విషయంలో విత్తనాలు లేదా కాండపు ముక్కలు మరియు పిలకల ద్వారా పునరుత్పత్తి చేయవచ్చు. అంటుకట్టడం ద్వారా కూడా పునరుత్పత్తిని చేయవచ్చు. కానుగ మొక్కలను పెంచే విషయంలో డిసెంబర్ జనవరి నుంచి మే వరకు పండిన కాయలను సేకరించి భద్రపరచుకోవాలి. విత్తనాలను నారుమడుల్లో విత్తనం మంచి పద్ధతి. 15x20 సెంటీమీటర్ల దూరంలో 1.5 నుంచి 2 సెంటీమీటర్లు లోతుగా విత్తుకోవాలి. ఇవి సంవత్సరం వరకు మొలిచే శక్తి కలిగి ఎక్కువ మొలక శాతం కలిగి ఉంటాయి. తాజా విత్తనాలతో మంచి ఫలితాలు ఉంటాయి. విత్తనాలను 9x5x సైజు కలిగి 200 గేజీ పాలిథిన్ సంచుల్లో నాటాలి. లేదా నారుమడిలో మొలిచిన మొక్కలను నెల రోజుల తరువాత సంచుల్లోకి మార్చుకోవాలి. మే జూన్ మాసాలు విత్తడానికి మంచి సమయం. ఋతుపవనాల ఆరంభ దశలో విత్తనాలను విత్తవచ్చు. విత్తిన తర్వాత నారుమళ్లలో గాని సంచులకు గాని నీరు పోయాలి. సాధారణ పరిస్థితుల్లో విత్తనాలు 10 నుంచి 15 రోజుల్లో మొలకెత్తుతాయి. ప్రతి 2 రోజులకొకసారి నీరు పెట్టాలి. విత్తిన తర్వాత 10 నుంచి 12 నెలల్లో మొక్కలు నాటడానికి సిద్ధమవుతాయి. కాండపు ముక్కల ద్వారా మొక్కల పెంపకంలో జనవరి నుంచి ఫిబ్రవరి మాసాల్లో కాండపు ముక్కలను సేకరించాలి. కాండపు ముక్కలను 25 సెంటీమీటర్లు పొడవు, 1 నుంచి 1.5 సెంటీమీటర్లు వ్యాసం కలిగినవిగా తయారు చేసుకుని పాలిథిన్ సంచుల్లో నాటుకోవాలి. కాండపు ముక్కలను 10 నిమిషాలు 3000 ppm IBM ద్రావణంలో త్వరగా ముంచి తీసే విధానం ద్వారా శుద్ధి చేసుకోవాలి. వీటి వేళ్లకు ప్రతి 2 రోజులకొకసారి నీరు పోయాలి. 8 వారాల వ్యవధిలో 50 నుంచి 75% వృద్ధి అయి వేరు నిర్మాణం పూర్తి అవుతుంది. పాలిథిన్ సంచుల్లో నాటిన కాండపు ముక్కలను నీడలో 3 వారాల పాటు పాక్షికంగా ఉంచి ఆ తర్వాత సూర్యరశ్మిలో ఉంచాలి. ఈ విధంగా పెరిగిన మొక్కలను వర్షాకాలంలో నాటుకోవాలి. పిలకలతో కూడా మొక్కల తయారీ చేపట్టవచ్చు. వేర్లతో పాటు పిలకలను నేరుగా లేదా పాలిథిన్ సంచుల్లో పెంచిన మొక్కలను వర్షాకాలంలో నాటవచ్చు. కానుగ అంటు మొక్కల తయారీలో ముందుగా కానుగ మొక్కలను పాలిథిన్ సంచుల్లో 5-6 నెలలు పెంచాలి. ఆ తర్వాత బాగా కాయలు కాసే చెట్ల కొమ్మలను తెచ్చి పాలిథిన్ సంచుల్లో పెరిగే మొక్కలకు అంటుకట్టాలి. అంటుకట్టాక 4 నుంచి 5 నెలలకు మొక్కలు నాటడానికి సిద్ధమవుతాయి. 30x30x40 సెంటీమీటర్ల పరిమాణంలో గుంతలను త్రవ్వుకోవాలి. పొలం చుట్టూ 6 నుంచి 8 మీటర్ల ఎడంలో నాటాలి. అదే పొలంలోనైతే 5x4 మీటర్లు లేదా 5x5 మీటర్ల ఎడంలో నాటాలి. ఎకరాకు 160 నుంచి 200 మొక్కల వరకు నాటుకోవచ్చు. నాటే విధానంలో ముందుగా పొలాన్ని లోతుగా దున్నుకోవాలి. దీని మూలంగా కలుపు మొక్కలు నాశనం కావడమే కాకుండా వర్షపు నీరు భూమిలో బాగా ఇంకుతుంది. 1 సంవత్సరం వయసు గల మొక్కలను నాటవచ్చు.

ఇంతటితో పాడి పంటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహప్రి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:45. చిత్రసీమ సినీ గీతల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వింటారు వంశీ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సుజాత అల్పించిన గీతం.

దేవిపుత్రుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రసన్న ఆల్పించిన గీతం విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వింటారు వెంకీ చిత్రం కోసం కార్తీక్ సుమంగళి ఆల్పించిన గీతం.

మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో స్నేహితులు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 గంటలైంది. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు వింటారు. ముందుగా వచ్చిన మెసేజ్ ఎక్కడి నుంచి అంటే, సోమనాథం జనార్దన, వనజమ్మ, వెంకటభవనం, వెంకమ్మ, ఊబులమ్మ, లక్ష్మయ్య, బండారుసుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశి, కలనే, వీరంతా కోరుతున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుంచి వీరు దేవరాగం చిత్రం నుంచి మాకోసం ఒక మంచి పాట వినిపించగలరంటూ మెసేజ్ చేశారు. మరి విందమా?

కార్యక్రమంలో తర్వాత కోరుతున్నారు. గుడ్ ఈవినింగ్ అంటే మెసేజ్ చేశారు. నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య, కుమారి, మౌనిక, సంపూర్ణమ్మ, వెంకటరమణమ్మ వీరందరూ కోరుతున్నారు రాఘవేంద్ర చిత్తు నుంచి మాకోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ.

హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత మెసేజ్ ఎక్కడి నుంచి అంటే, చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత వీరంతా కోరుతున్నారు బొబ్బిలి సింహం చిత్రం నుంచి మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ.

హలో అభిరుచి కార్యక్రమంలో తర్వాత మెసేజ్ చూద్దాం. కరీంనగర్ జిల్లా అమర్గుర్తు నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ విజయ అభినయ్ సాయి కిరణ్ అలానే పొన్న వెంకటేశం వీరంతా కోరుతున్నారు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుంచి మాకోసం పాటను వినిపించండి అంటూ.

హలో అభిరుచి కార్యక్రమంలో చివరిగా మరో పాట విందాం. మీరు ఎవరు కోరుతున్నారంటే నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెంపోరయ్య అడుగుతున్నారు. డాడీ చిత్త నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ ఆకాశవాణి శ్రోతలందరి కోసం ఈ పాటను వినిపించగలరు అంటూ మెసేజ్ చేశారు. అయితే ఈ పాట వినే ముందుగా మరికొంతమంది శ్రోతలు కూడా వారికి నచ్చిన పాటలు కోరి ఉన్నారు, కానీ సమయభావం వల్ల మీరు కోరిన పాటలు వినిపించలేకపోతున్నాం. సరే, ఎవరెవరు ఏ పాటలు కోరారు చూద్దాం. సుస్వాగతం చిత్త నుంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఇంటే నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి. అలానే మరో మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, గుడ్ ఈవినింగ్ అంటూ పుట్టపాక నుంచి భవానీ, వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్ వీరు కోరుతున్నారు మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ. తర్వాత మెసేజ్ ఎక్కడి నుంచి అంటే, హనుమకొండ జిల్లా కజిపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి జరిపోతుల బుజ్జయ్య కోరుతున్నారు ఏదైనా స్నేహానికి సంబంధించి మా కోసం ఒక మంచి పాటను వినిపించగలరు అంటూ. అలానే హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్ వీరు కోరుతున్నారు మా కోసం ఒక మంచి పాటని వినిపించండి అంటూ. వేటగాడు చిత్త నుంచి పాట కావాలంటూ మెసేజ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సుకుబాయ్ యాదవ్జీ, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డు బాబా, అలానే నరేష్. ఓకే, తర్వాత మెసేజ్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు వీరు కోరుతున్నారు ఆయుధం చిత్త నుంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తర్వాత మెసేజ్, విశాఖపట్నం ఐటీ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్ కూర్తున్నారు, పుష్ప చిత్త నుంచి మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ. మరో మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్, సోగ్గడే చిన్న చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. వీరు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఆబేద్ ఆయేషా. తర్వాత వచ్చిన మెసేజ్ ఎక్కడి నుంచి అంటే, అడవిరాముడు చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. పుట్టపాకు నుంచి మిరియాల తిరుమలయ్య, ఆండాలు, ఆదిత్య, శృతి. అలానే నల్గొండ నుంచి సందీప్, మమత, అక్షయ వీరు మా కోసం ఏదో ఒక మంచి పాటను వినిపించగలరు అంటూ మెసేజ్ చేశారు. తర్వాత వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవిందరావు, ఇంద్రాబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మిరమర్, మోతీబాయ్ వీరంతా పోకిరి చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. అయితే సమయభావం వల్ల వీరు కొన్ని పాటలు వినిపించలేకపోతున్నాం. చివరిగా డాడీ చిత్త నుంచి పాటను వింటారు.

మీరు ఇంతవరకు హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం సమయం 8:30 గంటల 30 నిమిషాలకు వస్తుంది. మరికసేపట్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. ఫ్రాన్స్, స్లోవేకియా దేశాలలో పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ఈరోజు బయలుదేరి వెళ్లారు. గ్రామీణ భారత వికాసంతోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉపాధి కల్పనకు కూడా రవాణా శాఖ ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దేశంలో ఒక దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు. వార్తల వివరాలు. ఫ్రాన్స్, స్లోవేకియా దేశాలలో పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ఈరోజు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా మొదటగా ప్రధానమంత్రి ఫ్రాన్స్లోని నీస్ నగరాన్ని సందర్శించి అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్తో సమావేశం కానున్నారు. తన పర్యటనకు ముందు విడుదల చేసిన ప్రకటనలో నరేంద్ర మోదీ ఫ్రాన్స్, భారతదేశాల మధ్య ఉన్న సంబంధాలు మరింత బలపడినట్లు తెలిపారు. రేపు ఫ్రాన్స్లోని నీస్ నగరంలో ఫ్రాన్స్ అధ్యక్షుడితో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లుగా ప్రధాని చెప్పారు. అదేవిధంగా భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై చర్చలు మరింత వేగం పుంజుకోనున్నాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్లోవేకియా పర్యటన అనంతరం నరేంద్ర మోదీ ఫ్రాన్స్లోని ఇవియాన్లో ఈ నెల 16-17 తేదీల్లో జరగనున్న G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. గ్రామీణ భారత వికాసంతోనే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. వికసిత భారత్ 2047 కోసం సుస్థిర వ్యవసాయం, సాంకేతికత, అనుసంధానంతో స్పష్టమైన ఫలితాలు అనే అంశంపై న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరుగుతున్న జాతీయ సదస్సును ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓం బిర్లా ప్రసంగిస్తూ సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో మేళవించడం ద్వారా ప్రపంచ వ్యవసాయ రంగానికి నాయకత్వం వహించే స్థాయికి భారతదేశం ఎదగగలదని అన్నారు. దేశంలో వ్యవసాయం కేవలం ఒక ఆర్థిక రంగం మాత్రమే కాదని, సంస్కృతి, నాగరికత, జీవన విధానంలో అంతర్భాగమని ఓం బిర్లా పేర్కొంటూ
1: దేశ్ కే రోడ్ మ్యాప్ కో 2047 కా బనాయేంగే తబ్ వికసిత్ భారత్ కే సప్నో కా సంకల్ప కా సాకార్ పూరా హోగా లేకిన్ ఉస్మే సబ్సే బడా ఆధార్ భారత్ కా కృషి కా హై ఔర్ ఇసిలియే కృషి హమారే ఖాద్య సురక్షా కో తో ప్రదాన్ కర్తీ హై హమారీ గ్రామీణ అర్థవ్యవస్థా హమారీ సామాజిక స్థిరతా కిసాన్ కే జీవన్ కే అందర్ ఆర్థిక సామాజిక పరివర్తన్ ఔర్ ఉస్కే సాథ్ దేశ్ కీ రాష్ట్ర కీ సేవా కా యే కామ్ అగ్రికల్చర్ కిసాన్ కే మాధ్యమ్ సే హీ సంభవ్ సక్తా హై.
0: దేశంలో ఒక దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు. పుదుచ్చేరిలో విలేకరులతో ఈరోజు మాట్లాడిన ఆయన, ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా మానవ వనరులు, ఇతర వనరులు వినియోగం మరింత సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన ప్రస్తావిస్తూ, ఈ మధ్యకాలంలో దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చారని చెప్పారు. దేశవ్యాప్తంగా 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించామని, 5 లక్షలకు పైగా గ్రామాల్లో బహిరంగ మల విసర్జన రహిత స్థితిని సాధించామని కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే మౌలిక సదుపాయాల కల్పన కోసం భారత్ కేటాయించే నిధులు 2 లక్షల కోట్ల రూపాయల నుంచి 12.2 లక్షల కోట్ల రూపాయలకు పెరిగాయని మురుగన్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తన పర్యటనలో భాగంగా మురుగన్ పుదుచ్చేరి రైల్వే స్టేషన్ పనితీరును పరిశీలించడంతో పాటు అక్కడ జరుగుతున్న పునరాభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉపాధి కల్పనకు కూడా రవాణా శాఖ ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నాగ్పూర్లో ఈరోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రక్రియను రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ప్రారంభించిందని చెప్పారు. 2025 జనవరిలో ప్రకటించిన విధానం ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 16

0: 600 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారని అన్నారు. వీటిలో ఇప్పటికే 24 కేంద్రాలు పనిచేస్తుండగా మరో 12 కేంద్రాలు ఏర్పాటు దశలో ఉన్నాయని, ఇప్పటి వరకు సుమారు 10 లక్షల మంది ఈ కేంద్రాల ద్వారా శిక్షణ పొందారని కేంద్ర మంత్రి వివరించారు. ఈ కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించిన తర్వాత ఏటా సుమారు 1.15 కోట్ల మంది డ్రైవింగ్ శిక్షణ పొందుతారని, తద్వారా గణనీయమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని నితిన్ గడ్కరీ చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అసోంలోని జోర్హాట్ వైమానిక స్థావరం సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ఈరోజు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 5 సిబ్బంది మృతి చెందడం పట్ల భారత వైమానిక దళం IAF తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా ఈ విమాన ప్రమాదం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్క్వాడ్రన్ లీడర్ ప్రశాంత్ సింగ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ శుభం కుమార్, సార్జెంట్ జితేంద్ర శర్మ, అగ్నివీర్ యు కెమరం కుమావత్, అగ్నివీర్ యు డానిష్ ఆలం విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించారని సామాజిక మాధ్యమం పోస్టులో తెలిపారు. దేశానికి వారు అందించిన ధైర్యం, సేవను ఎల్లప్పుడూ గర్వంగా కృతజ్ఞతతో గుర్తుంచుకుంటామని ఆయన అన్నారు. ఈ విషాద సమయంలో దేశం వారికి అండగా నిలుస్తుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా సిమ్లాలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరంలో హిమాచల్ ప్రదేశ్ ప్రత్యేక సహాయ పథకం కింద 2381 కోట్ల రూపాయలు, జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి ద్వారా 2006 కోట్ల రూపాయలు, బాహ్య సహాయ ప్రాజెక్టుల కోసం 2150 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. రాష్ట్రంలో 40,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులు, రికార్డు స్థాయిలో 2,911 కోట్ల రూపాయల కేటాయింపులతో కూడిన రైల్వే ప్రాజెక్టులు ప్రస్తుతం అమల్లో ఉన్నాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: హైడల్ ప్రాజెక్ట్ కి దృష్టి సే అగర్ హమ్ జానే, ఆప్ సబ్ పత్రకార్ రేణుకా డ్యామ్ కే బారే మే లంబే సమయ సే లిఖతే రహే, రేణుకా డ్యామ్ కో నేషనల్ ఇంపార్టెన్స్ కా ప్రాజెక్ట్ డిక్లేర్ కర్ దియా గయా హై ఔర్ 7,000 కరోడ్ రూపే ఉస్కే లియే శాంక్షన్ హో చుకే హై. హమారే లూరీ స్టేజ్ 1 హైడ్రో ప్రాజెక్ట్ కే లియే 1,800 కరోడ్ రూపే శాంక్షన్ హో చుకే హై ఔర్ కామ్ చల్ రహా హై. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సిర్మౌర్ ఆపరేషనల్ హో రహా హై, 531 కరోడ్ రూపీస్ ఉస్పే భీ ఖర్చ్ హుయే హై. రైల్వేస్ మే ఇసీ సాల్ హిమాచల్ లియే 2,911 కరోడ్ రూపాయ ఖర్చు హో రహే.
0: దేశంలోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్లోని మరికొన్ని ప్రాంతాలలో నైరుతి ఋతుపవనాలు విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం IMD ఈరోజు తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, కేరళం, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసినట్లు IMD శాస్త్రవేత్త అమిత్ కుమార్ తెలియజేస్తూ,
2: Dust storm warnings and thunder squall warnings are given for Rajasthan, so that's why you can see that orange color warning is issued for them. Similar warnings are issued for Madhya Pradesh also. Heavy rainfall warnings are issued today for East Uttar Pradesh, Bihar, Odisha, Assam, Meghalaya, Nagaland, Manipur, Tripura, Mizoram and Gangetic West Bengal. In South Peninsular India, you can see that heavy rainfall warnings are issued for Telangana, Coastal Andhra Pradesh, Coastal Karnataka, South Interior Karnataka, Kerala and Tamil Nadu.
0: హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల స్టేడియం వేదికగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఈరోజు ప్రారంభమైన తొలి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ముగిసింది. వర్షం కారణంగా ఆటను 25 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 194 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 51 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్లు కొట్టి 102 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే అరంగ్రేటంలోనే చెరో 3 వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్ను 194 పరుగులకే కట్టడి చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫ్రాన్స్, స్లోవేకియా దేశాలలో పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ఈరోజు బయలుదేరి వెళ్లారు. గ్రామీణ భారత వికాసంతోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు.

0: చేశారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉపాధి కల్పనకు కూడా రవాణా శాఖ ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దేశంలో ఒక దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. దేశభక్తి గీతం వింటారు.

0: మీరింతవరకు కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం,
1: సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మీరింతవరకు 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం శీర్షికన ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం వార్తా ప్రసార విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇంతటితో మా కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారాలతో కలుసుకుందాం. జై హింద్. మీ